0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీమ్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ పూతలే శ్రీమతే భక్తి వికాస స్వామిని నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ హరే హరే. శ్రీ చాణిక్య నీతి మనం చర్చిస్తున్నాం, 2వ అధ్యాయం 17వ శ్లోకం. నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ కథా వీతఫలం వృక్షం భుక్త్వా చాప్యాగతో గృహం. నిర్ధనం పురుషం వేశ్య ప్రజాభగ్నం నృపం త్యజేత్ కథా వీతఫలం వృక్షం భుక్త్వా చాభ్యాగతో గృహం. ఎప్పుడైతే వ్యక్తి యొక్క ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందో అప్పుడు వేసి అతన్ని విడిచిపెట్టేస్తుందట. కస్టమర్ అన్నాడు అంటే, ఎప్పుడైతే వినియోగదారుడి వద్ద ధనమంతా అయిపోతుందో వేసి అతన్ని వదిలేస్తుంది. రక్షించలేనటువంటి రాజుని పౌరుడు తిరస్కరిస్తాడు. ఏ చెట్టు నుండి పండ్లన్నీ కూడా కోయబడతాయో ఆ చెట్టుని విడిచి పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఎప్పుడైతే తనకు పెట్టినటువంటి భోజనాన్ని

ఆస్వాదించాడో అప్పుడు అతిథి గృహాన్ని విడిచిపెడతాడు అని చెప్పన్నారు. అప్పుడు ఎవరెవరిని విడిచిపెడతారట? ధనమైపోగానే విటుణ్ణి వేసి వదిలేస్తుంది. రక్షించలేనటువంటి రాజుని పౌరుడు వదిలేస్తాడు. పండ్లన్నీ కోసివేసిన తర్వాత చెట్టుని పక్షులు విడిచిపెడతాయి. భోజనాన్ని ఆస్వాదించిన తర్వాత అతిథి గృహాన్ని విడిచిపెడతాడు అని చెప్పన్నారు. ఇది 17వ శ్లోకం, దీనికి భాష్యం లేదు. 18వ శ్లోకం, గృహీత్వా దక్షిణాం విప్రాస్ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తదా. గృహీత్వా దక్షిణాం విప్రాహ త్యజంతి యజమానకం ప్రాప్త విద్యా గురుం శిష్య దగ్ధారణ్యం మృగాస్తదా అన్నారు. అంటే ఎప్పుడైతే వారి దక్షిణలు స్వీకరిస్తారో విప్రులు యజమానిని వదిలిపెడతారట. ఎప్పుడైతే వారి విద్య సంపూర్ణం అవుతుందో శిష్యులు గురువుని విడిచిపెడతారు. దగ్ధమవుతున్నటువంటి అరణ్యాల నుండి మృగాలు విడిచిపెడతాయి, మృగాలు పారిపోతాయని చెప్పన్నారు. ఇక్కడ మృగము అంటే అర్థం దుప్పి లేడీ అని అర్థం అనమాట. దానికి భాష్యం చెప్తున్నారు చాణక్య పండితుడు మొదటి శ్లోకంలో, తాను వివిధ శాస్త్రాల నుండి సేకరించినటువంటి శ్లోకాలు ఏవైతున్నాయో వాటి గురించి మొదటి శ్లోకంలో వివరిస్తున్నాడు. అలాంటి శ్లోకమే మనకి బృహస్పతి నీతి శాస్త్రంలో కూడా కనిపిస్తుంది అనమాట. అది గరుడ పురాణంలో ఉన్నది బృహస్పతి నీతి శాస్త్రం. ఎప్పుడైతే పండ్లన్నీ అయిపోతాయో అప్పుడు పక్షులు చెట్టును విడిచిపెడతాయి. ఈ సారస పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎండిపోయినటువంటి సరస్సుల నుండి ఎగిరిపోతాయట. ఏ రాజైతే తన యొక్క సింహాసనాన్ని కోల్పోతాడో అతడిని మంత్రులందరూ కూడా విడిచిపెడతారు. అలాగే ఏ వ్యక్తి యొక్క జేబులన్నీ ఖాళీ అయిపోతాయో అలాంటి వాడిని వేశ్య తరిమి కొడుతుందట. అంటే ధనం ఉన్నప్పుడు చాలా ప్రేమతో మాట్లాడుతుందట, కానీ ధనం ఎప్పుడైతే అయిపోతుందో జేబులు ఖాళీ అయిపోతాయో అప్పుడు వేశ్య వాడిని తరిమి కొడుతుందట. అలాగే వడిలిపోయినటువంటి పుష్పాన్ని తేనెటీగలు వదిలిపెడతాయి. దగ్ధమవుతున్నటువంటి అరణ్యాన్ని దుప్పులు విడిచిపెడతాయి అని చెప్పారు. పై రెండు శ్లోకాలను కూడా శ్రీమద్ భాగవతం 10, 47, 7, 8 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలతో పోల్చవచ్చు అని చెప్పుకుంటున్నారు. అక్కడ బృందావనంలో ఉన్నటువంటి గోపికలు వారు కృష్ణుణ్ణి విమర్శిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అతడి పట్ల వారికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రేమ కారణం చేత. ఏమంటారు వాళ్ళు, నిస్వం త్యజంతి గణిక అకల్పం నృపతిం ప్రజా అధీత విద్య ఆచార్యం ఋత్విజో దత్తదక్షిణం అన్నారు. ఇంకేమన్నారు, ఖగావీత ఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహం దగ్ధం మృగాస్తదారణ్యం జారా భుక్త్వా రతాం స్త్రియం అన్నారు. ఇక్కడ చెప్తున్నారు కాసులు లేనివాడిని వేశ్యలు విడిచిపెడతారు, అలాగే అసమర్థుడైనటువంటి రాజుని పౌరులు విడిచిపెడతారు, విద్య ముగించుకున్న తర్వాత గురువుని విద్యార్థులు విడిచిపెడతారు, యజ్ఞం నుండి దక్షిణలు పొందిన తర్వాత పురోహితులు విడిచిపెడతారు, పండ్లన్నీ అయిపోయిన తర్వాత పక్షులు చెట్టును విడిచిపెడతాయి, భోజనాన్ని స్వీకరించిన తర్వాత అతిథులు గృహాన్ని విడిచిపెడతారు, దగ్ధమైపోయినటువంటి అరణ్యాన్ని జంతువులు విడిచిపెడతాయి, అలాగే తాను భోగించినటువంటి స్త్రీలను ప్రియుడు విడిచిపెడతాడు. ఆమె అతని పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ ప్రియుడు మాత్రం భోగించిన తర్వాత స్త్రీలను విడిచిపెట్టేస్తారట. మరి మొదటి పంక్తి విషయానికి వస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, ఎప్పుడైతే నిర్ధనుడైపోతాడో, నిర్ధనుడు అంటే ధనం లేనివాడైపోతాడో, అప్పుడు వేశ్యలు ఏం చేస్తారట, వచ్చినటువంటి విటుణ్ణి తన్నేస్తారంట బయటికి. చూడండి, ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కథ ఉంది, దాని పేరు ఎక్స్ హస్బెండ్ హిట్స్ జాక్ పాట్ అని చెప్పి. దాని పేరు ఏమిటంటే ఎక్స్ హస్బెండ్ హిట్స్ జాక్ పాట్, అంటే మాజీ భర్తకి వాడికి ఖజానా దొరికింది అన్నట్టుగా అనమాట. ఏముంటుంది అది, శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్లో నవంబర్ 17, 1999 ఒక వ్యాసం వచ్చిందట. ఏమిటంటే డెనిస్ రాసీ అనేటువంటి వాడు, లాస్ ఏంజల్స్కి చెందినటువంటి ఆమె తన భర్త అయినటువంటి థామస్ అనేవాడికి ఇప్పుడు కూడా చెప్పలేదట. ఏమని, తాను స్టేట్ లాటరీ గెలుచుకున్నటువంటి విషయం, ఇప్పుడు 1996 డిసెంబర్లో $1.3 మిలియన్ స్టేట్ లాటరీ గెలుచుకున్నటువంటి విషయం డెనిస్ రాసీ అనే లాస్ ఏంజల్స్కి చెందినటువంటి ఒక యువతి తన భర్త థామస్కి చెప్పలేదట. చెప్ప

ఏం చేసిందట, ఆమె ఈ విధంగా స్టేట్ లాటరీ వచ్చి తన నెత్తి మీద పట్టిన తర్వాత 11 రోజులకి విడాకులకి దరఖాస్తు చేసుకుందట. 2 సంవత్సరాల తర్వాత థామస్కి తెలిసింది ఏమిటంటే, తన భార్య అనుకోకుండా పంపినటువంటి ఈ విడాకుల వెనకాల కారణం ఏమిటో అతనికి 2 సంవత్సరాల తర్వాత తెలిసిందట. ఎందుకు విడాకులు ఇచ్చింది భార్య అని చెప్పి, ఎందుకు ఇచ్చిందంటే లాటరీ తగిలింది కాబట్టి వాడికి ఇంతకు ఇవ్వడం నేనే భోగించాలని చెప్పి. మరి థామస్ రాసి ఏం చేశాడంటే, వాడు కోర్టుకు వెళ్ళి ఆమెపై కేసు వేశారట. ఎందుకంటే అండ్ సూడ్ ఫర్ ఏ షేర్ ఆఫ్ ద ఫార్చూన్ ఫర్ విచ్ హిజ్ వైఫ్ ఆఫ్ 25 ఇయర్స్ హ్యాస్ అబాండోన్డ్ హిమ్. 25 సంవత్సరాలు గెలిగినటువంటి అతని భార్య ఈ లాటరీ గెలుచుకున్న కారణం చేతనే తనను విడిచిపెట్టింది కాబట్టి అందులో నాకు భాగం కావాలి అని చెప్పి థామస్ రాసి అనేవాడు కోర్టుకు వెళ్ళాడు. మరి అతని పట్ల దయ చూపినటువంటి న్యాయమూర్తి ఏం చేశాడంటే, ఈ డెనిస్ అనే ఆమె నుంచి ప్రతి పైసా కూడా తీసేసుకుని మొత్తం ఆ భాగ్యాన్ని అంతటిని కూడా థామస్కి ఇచ్చేశాడట. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిపోయిపోయాడు. అయితే కొన్నిసార్లు ఇక్కడ చెప్తున్నారు, ఇండీడ్ సమ్టైమ్స్ డైవర్స్ ఆఫ్ కన్వీనియన్స్ రీప్లేసెస్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ ఇన్ కలియుగ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమంటారంటే, కొన్నిసార్లు వివాహం యొక్క సౌఖ్యం అది విడాకుల యొక్క సౌఖ్యాన్ని భర్తీ చేస్తుందట కలియుగంలో. అంటే దీనికి వ్యతిరేకం అనమాట, కలియుగంలో వివాహం యొక్క సౌఖ్యాన్ని ఒకసారి విడాకుల యొక్క సౌఖ్యం భర్తీ చేస్తుందట. అంటే వివాహం చేసుకోవడంలో అనేటువంటి సౌఖ్యం కంటే విడాకులు తీసుకోవడంలో సౌఖ్యం ఎక్కువగా ఉంటుందట ఒక్కోసారి కలియుగం. 19వ శ్లోకం, దురాచారి దురాదృష్టిర్ దురావాసీచ దుర్జన ఎన్ మైత్రీ క్రియతే పుంభిర్ నర శీఘ్రం వినశ్యతి అని చెప్పున్నారు. దురాచారి దురాదృష్టిర్ దురావాసీచ దుర్జన ఎన్ మైత్రీ క్రియతే పుంభిర్ నర శీఘ్రం వినశ్యతి అన్నారు. అంటే ఇక్కడ చెప్పబోయే దుర్మార్గులతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడు వెంటనే నాశనం అవుతాడట. ఇప్పుడు చెప్పుకోబోయే దుర్మార్గులతో ఎవడైతే స్నేహం చేస్తాడో వాడు వెంటనే నాశనం అవుతాడు. ఎవరు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, దురాచారి. దురాచారి అంటే తెలుస్తుంది మనకు, దురాచారం కలిగినటువంటి వాటితో స్నేహం చేసేవాడు. అలాగే దురాదృష్టి చూడండి, అంటే వాడు ఇక దృష్టి ఇప్పుడు కూడా అంటే చెడ్డ చూపు కలిగినటువంటి వాడు అని చెప్పుకుంటున్నారు. దురాచారం కలిగిన వాడు, అలాగే దుర్మార్గపు దృష్టి కలిగినటువంటి వాడు, అలాగే అగౌరవప్రదమైనటువంటి ప్రదేశాలలో నివసించేవాడు, ఈ ముగ్గురితో స్నేహం చేసేవాడు వెంటనే నాశనం అయిపోతాడు అని చెప్పారు. అది దురావాసీచ దుర్జన, ఈ ముగ్గురు దుర్జనులతో ఎవడైతే సాంగత్యం చేస్తాడో వెంటనే నాశనం అవుతాడు. ఎవరెవరితో? దురాచారం కలిగిన వాడితో, దుర్మార్గపు దృష్టి కలిగిన వాడితో, నివసించకూడనటువంటి స్థలంలో నివసించేవాడితో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాడు వెంటనే నాశనం అవుతాడు భాష్యం చెప్తున్నారు. ఇక్కడ చాణక్యమని హెచ్చరిస్తున్నాడు అనమాట. అంటే 3 రకాల దుర్జనుల గురించి హెచ్చరిస్తున్నారు. ఎవరు వాళ్ళు? దురాచారి అంటే ఏమిటి? దుర్మార్గపు పనులు చేసేవాడు. దురాదృష్టి అంటే దుర్మార్గపు దృష్టి కలిగినవాడు. అలాగే దురావాసి అంటే పాపపు ప్రదేశాల్లో నివసించేవాడు. శ్రీమద్భాగవత 1వ స్కందంలో మనం చూడొచ్చు, ఈ పరీక్షిత్ మహారాజు ఈ కలిపురుషుణ్ణి ఇప్పుడు చెప్పబోయే 4 ప్రదేశాలు ప్రబలంగా ఉన్న ప్రదేశానికి వెలివేశాడు. తన రాజ్యం నుండి వెలివేశాడు. వెలివేసి ఎక్కడికి పోమన్నాడు? ఎక్కడైతే అక్రమ వైజనం, జంతువధ, జూదం, అలాగే మత్తు పదార్థాల స్వీకరణ, ఈ 4 ఎక్కడైతే తీవ్రంగా ఉంటాయో ఆ ప్రదేశానికి అతన్ని వెలివేశాడు. మరి ఈనాడు 5100 సంవత్సరాలు గడిచాయి కలియుగంలో. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ పైన చెప్పబడినటువంటి 4 పాపకృత్యాలు ఏవైతున్నాయో ఇవి అన్ని చోట్ల కూడా ఆమోదాన్ని పొందాయి. అన్ని చోట్ల కూడా వీటికి ఏం అడ్డం లేదు. ఎక్కడైనా అక్రమ వైజనం అంటే వ్యభిచారం, పశువధ అంటే జంతువధ, జూదం, మత్తు పదార్థాలు, వీటికి అన్ని చోట్ల కూడా ఆమోదం ఉంది. ఇంకా ఏం చెప్పబడుతుందంటే ఆమోదం మాత్రం ఉండడమే కాదు, ఇవి చేయదగినటువంటి కార్యాలుగా అంటే మనందరం కూడా చేయాల్సిన కార్యాలుగా పరిగణిస్తున్నారనమాట. మరి ప్రపంచ జనాభాలో 90% కంటే ఎక్కువ మంది ఇక్కడ చెప్పబడినటువంటి 3 దుర్జనుల యొక్క కోవలోకి వస్తారని చెప్పంటారు. 90% కంటే ఎక్కువ మంది, ఎందుకంటే 90% మంది కంటే ఎక్కువ మంది అక్రమ వైద్యం చేస్తున్నారు అంటే వ్యభిచారం చేస్తున్నారు,
జంతువుల చేస్తున్నారు, జోదం ఆడుతున్నారు, మత్తు

పదార్థాలు స్వీకరిస్తున్నారు కాబట్టి. భగవద్గీత 2:21-22 పై ఇచ్చినటువంటి ప్రవచనంలో ఆగస్టు 1973 26వ తారీఖున లండన్లో ఇచ్చిన ప్రవచనంలో ప్రభువుల ద్వారా ఉపదేశించారు ఏమంటే, కాబట్టి వీటిని విడిచిపెట్టండి. చాణక్య పండితుడు కూడా చెబుతాడు, తేజ దుర్జన సంసర్గం చూడండి, ఈ విధవుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టండి. భజ సాధు సమాగమం, కేవలం భక్తులతో మాత్రమే సాంగత్యం చేయండి అని చెప్పి చెప్పారు. అప్పుడు అది సక్రమంగా ఉంటుంది అని. మరి కలియుగాంతంలో అంటే ఇప్పటికీ 427,000 సంవత్సరాల తరువాత జనులు వాళ్ళు ఎంత జడంగా మారిపోతారంటే వాళ్ళు చేసిన పాపకృత్యాల చేత ద మాస్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ బికమ్ టూ డల్డ్ బై సిన్ఫుల్ యాక్టివిటీస్ టు ప్రెజెంట్ విత్. అంటే అసలు వాళ్ళతో తర్కించడానికి ఏం లేదనమాట, అంత జడులుగా మారిపోతారు ఎవరు జనులందరూ, ఎందుకంటే పాపకృత్యాల కారణం. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కల్కి అవతారంగా వస్తాడు, వచ్చి ఈ దుష్టులైనటువంటి వారందరికీ కూడా ముక్తి కలిగిస్తాడు. ఏ విధంగా, తన యొక్క పదునైనటువంటి ఖడ్గాన్ని వాడడం ద్వారా. గరుడ పురాణంలో మనకి ఈ విధంగా శోకించబడుతుంది అనమాట చూడండి. గరుడ పురాణంలో శోకిస్తున్నారట చూడండి. ఏమని చెప్పబడిందంటే, అయ్యో కలియుగ జీవితం ఎంతటి కష్టకరమైనటువంటిది, ఎంతటి కష్టకరమైనటువంటిది అంటే కలియుగం నీతి అనేది కూడా సన్యాసించిందట చూడండి. నీతి సన్యాసించిందట, ఇంకా నాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నానని చెప్పి. తపస్సు దూరదేశాలకు యాత్రకు వెళ్ళిపోయిందట కలియుగంలో. సత్యమేమో విదేశాలకు వెళ్ళిపోయిందట, సత్యం విదేశాలకు తరలి వెళ్ళిపోయిందట. భూమి అది దాన్నేమంటాడు, బీడు వారిపోయిందట భూమి. జనులందరూ కూడా దుర్మార్గులుగా మారిపోయారు, బ్రాహ్మణులు లోభంతో నిండిపోయారు, పురుషులు మరీ ఎక్కువగా దబాయించేటువంటి భార్యలకు, దుష్టమైనటువంటి స్త్రీలకు లొంగిపోయారట చూడండి. పురుషులు అతిగా దబాయించేటువంటి చూడండి భార్యలకు, అలాగే దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి స్త్రీలకు వాళ్ళు

నైతిక విలువలు లేనటువంటి విధవలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఉద్ధరించబడతారు. చూడండి, ఇప్పుడు చెప్పబడింది ఇది గరుడ పురాణంలో. గరుడ పురాణం ఇప్పుడు కనీసం 5000 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాటలు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, మళ్ళీ చెప్పుకుందాం ఇది. అయ్యో ఇక్కడ చెప్తున్నారు గరుడ పురాణం శోకిస్తుంది అనమాట, ఈ విధంగా జీవనం శోకిస్తుంది. అయ్యో కలియుగ జీవనం ఎంతటి కష్టతరమైనటిది, నీతి స్వయంగా సన్యసించింది, తపస్సు దూరయాత్రలకు వెళ్ళిపోయింది, సత్యం విదేశాలకు తరలి వెళ్ళిపోయింది, భూమి బీడువారిపోయింది, పౌరులు దుర్మార్గులుగా మారారు, బ్రాహ్మణులు లోభంతో నిండిపోయారు, పురుషులు దబాయించేటువంటి భార్యలకు, తుష్టమైనటువంటి కట్టుబాట్లు లేనటువంటి స్త్రీలకు అతిగా విధేయులైపోయారు, మరి నైతిక విలువలు లేనటువంటి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విధవలు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎగబాకారు అని చెప్పాడు. మరి ఈనాటి సమాజంలో రాజకీయ నాయకులుగా పాత్ర పోషించే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? మరి ఇక్కడ చెప్తున్నారు మనందరినీ కూడా ఉద్ధరించగలిగే సంకీర్తన ఉద్యమమే, చూడండి సంకీర్తన ఉద్యమమే మనల్ని ఉద్ధరించగలిగే ఏకైక గుణంగా కలిగిన కలియుగానికి మీకు స్వాగతం అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ, సంకీర్తన ఉద్యమమే జనులను ఉద్ధరించగలిగిన ఏకైక లక్షణంగా ఉన్నటువంటి కలియుగానికి మీకు స్వాగతం. ఇక్కడ చెప్తున్నారు జనులు ఎంత దుష్టమైనటువంటి వాళ్ళుగా ఉంటారంటేనట, వాళ్ళు తమను పోషించేటువంటి చేతులనే నాశనం చేస్తారట. తమను పోషించేటువంటి చేతులనే వాళ్ళు నాశనం చేసుకుంటారు జనులు, అంతటి దుష్టమైన వాళ్ళు. అందుచేత వారికి తప్పనిసరిగా ప్రతిఫలం వచ్చి తీరాల్సిందే, అంటే ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. మరి యుగ యుగాల్లో భగవంతుడు ఆయన స్వయంగా వచ్చి ఈ భూమిపై నుండి ఈ ప్రమాదకరమైనటువంటి నాగరికతలను ఏం చేస్తాడైనా నిర్మూలించడానికి స్వయంగా వస్తుంటాడు. మరి కొన్ని సమయాల్లో భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది, గొప్ప మహమ్మారుల రూపంలో లేదా పెను ఉత్పాతాల రూపంలో ఆమె ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అందుచేతనే కృష్ణుడు అర్జునుడికి ఆజ్ఞాపించాడు ఏమనంటే, నువ్వు ఈ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క పాపులైనటువంటి పుత్రులతో యుద్ధం చేయమని చెప్పి అందుకే ఆదేశించాడు అనమాట. భగవద్గీత 13వ అధ్యాయం 33 శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, లే యుద్ధం చేయి మహాబాహో, నీ శత్రువులు ఇప్పటికే నా ఏర్పాటు చేత వారికి మరణం ఏర్పాటు చేయబడింది, ఇప్పటికే నేను వారికి మరణాన్ని ఏర్పాటు చేశాను, మరి నువ్వు కేవలం ఈ యుద్ధంలో ఒక పనిముట్టుగా మారు అని చెప్పుకుంటున్నాడు. నిమిత్త మాత్రం ఉపసభ్య సాచిన్ అని చెప్పుకున్నాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండి నువ్వు యుద్ధం చేయమని చెప్పుకుంటున్నాడు, ఓ సవ్యసాచి అని.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: అది ఆయనకే తెలుసు ఆ బాధ, మనకు అర్థం కాదు. కాబట్టి అది ఉన్మత్త స్థితి. ఆయన కేవలం ఏదో చెట్లనే అడిగాడని అనుకోకండి, ఆయన ఒక జింక దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఇప్పుడు లోకంలో దేని వంక చూసినా దానికి సీతమ్మతో అనుబంధం ఉందని, అందుకని దానికి సీతమ్మ గురించి తెలిసి ఉంటుందని అనిపిస్తోంది. అంటే లోకమంతా సీతమ్మ కోణంలోనే చూస్తున్నాడు ఇప్పుడు ఆయన. పువ్వులు ఎందుకు అడగాలి? ఆ పువ్వులన్నీ సీతమ్మ పెట్టుకుంటుంది కాబట్టి ఆ తీగలకి సీతమ్మకి అనుబంధం. రోజు ఆ పూల తీగల నుంచి పువ్వులు కోస్తుంది ఆవిడ, కాబట్టి ఆ తీగలకి సీతమ్మ ఎటు తిరుగుతున్నా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తీగల మీకు తెలిసి ఉంటుంది, మీరు చెప్పండి సీతమ్మ ఎక్కడుందో అంటున్నాడు. ఇప్పుడు ఒక జింక దగ్గరికి వెళ్ళాడు, ఆ జింక ఆడుకుంటోంది. ఆ జింక దగ్గరికి వెళ్ళాడు, అథవా మృగశాబాక్షీం మృగ జానాసి మైథిలీం మృగ విప్రేక్షణీకాంత మృగీభీ సహితా భవేత్. నీ కన్నులు ఎంత అందంగా కదులుతాయో నా భార్య సీతమ్మ కన్నులు కూడా అంత అందంగా కదులుతాయి, కాబట్టి నీ ఇద్దరినీ కూడా కంటి సౌందర్యంలో సమాన స్థాయిలో చెప్తారు. అటువంటి కంటి సౌందర్యం ఉన్నటువంటి ఓ జింక, ఇదే కంటి సౌందర్యం ఉన్నటువంటి నా భార్య ఎక్కడుందో నీకు తెలిసి ఉంటుంది, ఏది నాకు చెప్పవా అని అడిగాడు. జింకనైతే అడిగాడండి, ఒక క్రూర మృగాన్ని అయితే ఏమడుగుతాడు అప్పుడు? క్రూర మృగానికి సీతమ్మకి అనుబంధం ఉంటుందా? జింకకి సీతమ్మకి ఉంటుంది. క్రూర మృగం ఒకటి కనపడింది అనుకోండి, ఓ పెద్ద పులి కనపడింది అనుకోండి, పెద్ద పులి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద పులి నీకు సీతమ్మ కనపడిందా? నీలాగే చాలా కోపంగానో అన్నిటినీ వేటాడుతూనో అన్నిటి పట్ల క్రౌర్యంతోనో మా ఆవిడ ఉంటుంది, కాబట్టి మా ఆవిడ ఎక్కడుందో నీకు కనపడిందా అని అడుగుతాడా పెద్ద పులిని? అడుగుతాడు. అది ఉన్మత్త స్థితి. అడుగుతాడు అంటే అడగడు అని మీరు అన్నారనుకోండి, మీ స్థాయికి దొరికేట్టుగా ఉన్నాడు. మీ స్థాయికి దొరికేట్టుగా లేకపోతేనే ఉన్మత్త స్థితి. కాబట్టి పెద్ద పుల్లేటి కొండ చెలవని అడుగుతాడు, పావుని అడుగుతాడు, అడుగుతాడని చూపిస్తున్నారు మహర్షి. ఇదే నేను అనేది రామాయణం తెలియనప్పుడు శ్లోకం చదివి చెయ్యి పెట్టి మీరు కాసేపు ధ్యానం చేసి మీరు శ్లోకం చదివితే మీరు రామాయణాన్ని అనుభవిస్తారు. మీరు రామాయణం పుస్తకం ఒకటి, మీరొకటి కాదు, మీరు రామాయణంలో పంచవటిలో రామలక్ష్మణులతో పాటు మీరు కూడా ఉండి ఆ సన్నివేశాన్ని ఇక్కడ దర్శనంలో అనుభవిస్తారు. ఆ సమయంలో రాముని యొక్క శోకాన్ని చూసి మీరు విచలితులై మీ కన్నుల వెంట నీరు కారతాయి. ఆ ప్రేమ ఆ భక్తి మీ యందు పొంగిపోయిన నాడు సీతారాములు ఎక్కడో ఉంటారని మీరు అనుకోకండి, మీ యందు ఆ భక్తి ప్రజ్వరిల్లిన నాడు మీ పక్కనే సీతారాములు కూర్చుని అయ్యయ్యయ్యో ఈ శ్లోకాలు చదువుకుని ఇప్పుడు ఎంత ఏడి చేస్తున్నాడో చూడు, ఎంత ప్రేమో చూడని మీ పక్కనే కూర్చుంటారు. అందుకే నేను మీతో మనవి చేసింది, రామాయణం మీకు రామదర్శనం చేయించగలదు అని. కాబట్టి ఇప్పుడు పెద్ద పులి కనపడితే ఆయన అన్నాడు, శార్దూల ఇది సాదృష్ట ప్రియా చంద్రనిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం. ఓ పులి భయపడకు భయపడకు నన్ను చూసి, ఎందుకంటే క్రూర మృగాలు కనపడితే బాణం వేసి చంపేసేవాణ్ణిగా. నువ్వు పెద్ద పులివి కాబట్టి నువ్వు అడివంతా తిరుగుతుంటావు, నువ్వు అడివంతా తిరుగుతుంటావు కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అలా అడుగుతూ ఏదో మిషపెట్టి దగ్గరికి వచ్చి బాణం వేసి చంపేస్తాననుకుంటున్నావా? నేనేం చెయ్యను నిన్ను, కానీ నాకు ఇది చెప్పవా మా సీతమ్మ ఎక్కడన్నా కనపడిందా? అంటే అడివంతా తిరిగే లక్షణాన్ని క్రూర మృగంలోంచి కలుపుకున్నాడు. అంటే పెద్ద పులిని కూడా అడుగుతాడు, ఎందుకంటే పెద్ద పులి అడివంతా తిరిగి వచ్చింది కాబట్టి సీతమ్మ ఎక్కడన్నా కనపడిందేమో అని. ఇది ఉన్మత్త స్థితి.

అంటే ఇప్పుడు ఆయన స్థితి మనకందేది కాదు, మన స్థితిలో మనం ఆయన యొక్క శోకాన్ని గుర్తుపట్టడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దీన్ని అడగచ్చా దాన్ని అడగకూడదా అనేం లేదు, అడుగుతున్నాడు, లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. ఈ శోకం పెరుగుతున్న కొద్దీ మాట స్థాయి ఎలా మారుతోందో తెలుసా అండి? ఆయన అంటున్నాడు, నా భార్య చేతులు విరిచేసి ఉంటారు, నా భార్యని ముక్క ముక్కలు చేసేసి కోసుకు తినేసి ఉంటారు, లేకపోతే ప్రియపత్ని జనక మహారాజు గారి యొక్క కుమార్తె దశరథుడి పెద్ద కోడలు సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోయారు రాక్షసులు, ఎక్కడో దాచేస్తారు, నాకు కనపడలేదనుకో, 14 ఏళ్ళు అయిపోయాయి అనుకో, నేనప్పుడు అయోధ్యకి రావాలిగా, నేను అయోధ్యలోకి వస్తున్నాననుకో, రథం మీద నా పక్కన సీతమ్మ కనపడదుగా, పౌరులందరూ సీతమ్మేది రామా అని అడిగారనుకో, నేనేం చెప్పను? రాక్షసులు ఎత్తుకుపోయారు అని చెప్పాననుకో, తన భార్యని రక్షించుకోలేని చేత కానివాడు అన్నారనుకో, నేను ఏ ముఖం పెట్టుకుని అయోధ్యకి రాను లక్ష్మణ? నేను ఇంటికి వచ్చాననుకో, జనక మహారాజు గారు వచ్చారనుకో, కూతురు అల్లుడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి వచ్చారు అని వచ్చి, ఏది నా కూతురు సీతమ్మ ఏది 14 ఏళ్ళైందయ్యా, ఎంత కష్టపడిందో నీతో కలిసి అడవిలో, ఏది నా తల్లిని ఒక్కసారి చూస్తానని చెప్పి జనకుడు అడిగాడనుకో, నేనేం చెప్పను? నా మామగారి దగ్గర కన్యాదానం చేసి ధర్మంలో నీకు ఉపకరణంగా ఉంటుందని నీకు ఇస్తే, అరణ్యవాసానికి నిన్ను అనుగమించి వస్తే, ఇంత గొప్పవాడివని లోకమంతా కీర్తిస్తే, నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యం నుంచి తిరిగి వచ్చావా అని నన్ను జనకుడు అడగడు. కాబట్టి నేను ఇందుకు ఇంకా అయోధ్యకి రావడం, నేను రానే రానన్నాడు. తిరిగాడు తిరిగాడు, ముఖం బడలిపోయింది, అలిసిపోయాడు, దాహం వేస్తోంది, కొండలు కోనలు పర్వత గుహలు చెట్లు చామలు తీగలు పొదరిళ్ళు అన్నీ తిరిగి తిరిగి తిరిగి తిరిగి బడలిపోయి పర్ణశాలకు వచ్చి పడిపోయాడు. పడిపోయి లక్ష్మణుణ్ణి పిలిచి, నాయనా లక్ష్మణ, ఉదిన గోదావరి తీరంలో ఏమైనా ఒకవేళ ఉందేమో, ఎన్ని మాట్లాడేస్తాడో తెలుసా అండి? వదిన స్నానానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. వదిన పువ్వులు తేవడానికి వెళ్ళిందేమో, నేను లేకుండా వెళ్ళదే. వదిన కందమూలాలకు వెళ్ళిందేమో, నేను లేకుండా అడవిలోకి వెళ్ళదే. వదిన ఈ బండ మీద కూర్చుని మనతో మాట్లాడినప్పుడు నీతో కూడా ఎంత ప్రియంగా మాట్లాడింది లక్ష్మణ, ఏది వదిన ఇప్పుడు? అంటే మనసు పూర్తిగా అదుపు తప్పిపోయింది, ఇక తిరగలేనంత ఓపిక తగ్గిపోయిన తర్వాత లక్ష్మణుణ్ణి పిలిచి గోదావరి ఒడ్డుకి వెళ్ళి చూసిరా అన్నాడు. గోదావరి ఒడ్డంతా తిరిగి సీతమ్మ సీతమ్మ సీతమ్మ అని పిలిచి జవాబు దొరకక లక్ష్మణుడు వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి, అన్నయ్య కనపడలేదు అన్నాడు. లక్ష్మణుడి మీద నమ్మకం లేక కాదు, మనం చూడండి, ఉంగరం కనపడలేదు అనుకోండి, ఒకవేళ బ్యాగ్లో పెట్టానేమో రామాయణం పుస్తకం పట్టుకెళ్ళే సంచిలో కానీ పడేసానేమో చూడు అంటే, ఆవిడ పువ్వులు అవి అన్నీ తీసి అక్కడ పెట్టి ఇందులో లేదండి అంటుంది. ఇందులో లేదండి అన్న తర్వాత ఆయన ఊరుకుంటాడేంటి? ఆయన మళ్ళీ వెళ్ళి ఈయన కూడా రామాయణం పేజీలు అన్నీ తిప్పి ఓసారి మళ్ళీ ఆ బ్యాగ్లో పువ్వులన్నీ మళ్ళీ ఈయన కూడా చూస్తాడు. నమ్మకం, నా మీద నమ్మకం లేదా, అందులో లేదని చెప్పానుగా, మళ్ళీ మీరు ఎందుకు వెతుకుతున్నారు అందనుకోండి, చస్సుమంటాడు. బుద్ధుందా లేదా, నీ మీద నమ్మకం లేక కాదు, ఏమో ఉందేమో అని వెతుకుతున్నాను. లక్ష్మణుడు వెతికిన చోట వెతకడానికి రాముడు మళ్ళీ వెళ్ళాడు. అంటే ఎక్కడన్నా ఒకవేళ లక్ష్మణుడు సరిగ్గా చూడలేకపోయాడేమో, అక్కడే ఉంది, ఒకసారి మనం కూడా వెడితే పోతుందిగా, ఏమో ఇక్కడ కూర్చుంటే ఏమొచ్చింది, పోనీ వెళ్ళి వెతుకుదాం అంటే అసలు ఇంకా ఉండలేకపోతున్నాడనమాట. అంటే ఆయన ఎంతగా భార్యని ప్రేమించాడో మీకు తెలుస్తుంది. ఇప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్ళి మళ్ళీ గోదావరి ఒడ్డంతా తిరుగుతూ గోదావరి నదిని అడిగాడు. దీని మీద కౌలు ఎంత చమత్కారం చేశారు, దీన్ని అడ్డు పెట్టే గోదావరికి యమునకి మధ్యలో తీర్పు చెప్పారు. కృష్ణ పరమాత్మ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు వసుదేవుడు తల మీద పెట్టుకుని వెడుతుంటే యమున దారిచ్చింది, గోదావరిని రామచంద్రమూర్తి నా భార్యను ఎవరు తీసుకెళ్లారని అడిగితే రావణాసురుడికి భయపడి చెప్పలేదు, కాబట్టి గోదావరి కన్నా యమునే మంచిది అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన గోదావరి నదిని అడిగాడు. నీకు తెలుస్తుందిగా నదివి, అన్ని వేపుల నుంచి ప్రవహించి వస్తున్నావుగా, ఎక్కడ సీతమ్మ ఉన్నా నీకు తెలుస్తుంది. భూతాని రాక్షసేంద్రేణ వదార్హేణ కృతామితి నతాం శంశసు రామాయ తథా గోదావరీ నది రావణస్యతు తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయేత్తు వైదేహీం సా నదీ న శశంసతాం. ఆ నది రావణాసురుని యొక్క భయంకరమైన రూపాన్ని మనసులో స్మరించి, అమ్మ బాబోయ్,

రామచంద్రమూర్తితో రావణుడే సీతమ్మని అపహరించి తీసుకెళ్లిపోయాడన్న మాట నేను చెప్తే వచ్చిన నీటినంతటినీ ఇంకింప చేసేస్తాడు. కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఏం మాట్లాడద్దు అని గోదావరి ఏమీ మాట్లాడకుండా జాత్వా భయాత్తు వైదేహీం సానది న శశంసతాం, ఏమీ మాట్లాడకుండా గోదావరి అలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. ఆయన అక్కడ ఉన్నటువంటి జంతువులను అడిగాడు. గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి మృగాలవి. ఆ మృగాలను అడిగాడు, మీకు తెలుసా సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందని. మన శోకాన్ని జంతువులు కూడా పంచుకుంటాయి, జంతువుల యొక్క శోకాన్ని మనం కూడా పంచుకుంటాం. మీరు చూడండి, లోకంలో ఇంటి కుక్క ఓ ఆరేళ్ళో ఏడేళ్ళో పెంచినటువంటి కుక్క వీధిలో అలా పడుకుని ఉందనుకోండి, ఏమి తింటలేదు, ఇంక ఉండదండి, వెళ్ళిపోతుంది అన్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో వాళ్ళు అన్నం తిండం మానేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. ఈ మధ్యన మిత్రుడు ఒకడు ఆ కుక్క అలా ఉందని రోజు చెప్పేవాడు, కోటేశ్వర ఆ కుక్క అలా ఉండిపోయిందండి, అలా ఉండిపోయిందండి అంటూ ఉండేవాడు. ఆ కుక్క చచ్చిపోతే 2 రోజులు అన్నం తినరు, బెంగబెట్టుకుంటారు. మనుష్యులు కూడా జంతువులతో అటువంటి అనుబంధంతో ఉంటారు. జంతువులు వాటికి ఉంటుంది అనుబంధం. కాబట్టి ఇప్పుడు ఆ మృగాలన్నీ కూడా రాముడి యొక్క శోకాన్ని చూసి అవి శోకించేయట, కానీ అవి మాత్రం అనుకున్నాయిట చంపితే చంపివతల బాధేశాడు. మన్ని ఎవడోడు చంపుతాడు, ఊరుకుంటాడేంటి, ఇక్కడ ఉంటే మాత్రం రేపు పెదబులు తినేస్తుంది, ఎల్లుండి సింహం తినేస్తుంది, లేకపోతే ఇంకో చిరతపులు తినేస్తుంది, లేకపోతే ఓ వేటగాడు కొట్టేస్తాడు. ఎలాగో చచ్చిపోతాం అనుకున్నాయో ఏమో, అవి ధైర్యం చేసేయండి. ధైర్యం చేసి చెప్పడానికి వాటికి నోరు లేదు, వాటికి ఎలా చెప్పాలో అర్థం కాక రాముడికి అర్థమయ్యేటట్టు మూగగా సంజ్ఞ చేసేట జంతువులన్నీ ఎలా. తాంస్తు దృష్ట్వా నర వ్యాఘ్రో రాఘవ ప్రత్యువాచ త్వ సీతేతి నిరీక్షన్ వై భాష్ప సమృద్ధయా దృశ ఏవ ముక్త నరేంద్రేణ తే మృగా సహసోద్ధితా దక్షిణాభిముఖా సర్వే దర్శయంతో నభస్థలం. అవి ఇటువైపుగా మందగా మేతమేస్తూ పరిగెడుతున్నటువంటి జింకలు ఒక్కసారి మేత తినడం ఆపేసి బాధతో రాముడి వంక చూసి అన్ని మృగాలు కలిసి దక్షిణ దిక్కుగా పరిగెడుతూ నభస్థలం ఆకాశం వంకిలా తలెత్తి చూపిస్తూ పరిగెడుతున్నాయట. అంటే అలా చూస్తూ పరిగెడితే పడిపోండవే, అంటే పడిపోయినా పర్వాలేదని అవి ముందుకు పరిగెడుతూ తలెత్తి పైకి ఆకాశం వంక చూపించాయటంటే దక్షిణ దిక్కుగా అపహరింపబడింది, ఆకాశ మార్గంలో తీసుకుపోబడింది అని. రాముడు పట్టుకోలేకపోయాడు. ఎందుకు పట్టుకోలేకపోయాడు? చిత్తమునకు స్వస్థత లేదు. మనసు సరిగ్గా ఉంటే కదండి ఏదైనా పట్టుకోవడం. మనసు అల్లకల్లోలంగా ఉందనుకోండి, రామాయణం వింటున్నా చికాగ్గానే ఉంటుంది, ఇంకోటి చేస్తున్నా చికాగ్గానే ఉంటుంది. ఎందుకంటే లోపల మనస్సు శాంతిగా లేదు. మనస్సు శాంతిగా ఉండడమే ప్రధానం. అందుకే సనాతన ధర్మంలో మనం ఏం చేసినా ఒక్కటే చెప్తాం, శాంతి శాంతి శాంతి. నా వలన ఇంకొకరి శాంతి చెడకూడదు, అందరూ శాంతిగా ఉండాలి. ఇదే మనం సనాతన ధర్మంలో ఎప్పుడూ కోరుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఆ మృగములన్నీ కూడా రాముడికి సీతమ్మ అపహరింపబడిన మార్గాన్ని చూపించాయి. ఎందుకు చూపించాలి? అలా అందరికీ చూపిస్తాయా అవి? అంటే ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాణ్ణి లోకమంతా ప్రేమిస్తుంది. అవి మృగములు కానివ్వండి, చెట్లు కానివ్వండి, చామలు కానివ్వండి, ఏవి కానివ్వండి, ఎవడు ధర్మాత్ముడో వాడి యందు సమస్త భూతములు కూడా అనురక్తితో ఉంటాయి, సహాయపడతాయి. కాబట్టే అలా సహాయపడ్డాయి. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్యా నాకు అర్థమవుతోంది, దక్షిణ దిక్కుగా అపహరించారెవరో, ఆకాశ మార్గంలో అపహరించారు. ఈ జంతువులు మనకి దారి చూపిస్తున్నాయి, కాబట్టి అన్నయ్య దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతుకుదాం పద అన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళారు. వెడితే కింద చల్లుకుపోయినటువంటి పువ్వులు కనపడ్డాయి. ఆ పువ్వులు చూశాడు రాముడు. వెంటనే అన్నాడు, అభిజానామి పుష్పాణి తానీ మానీహ లక్ష్మణ పినద్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. లక్ష్మణ, ఈ పువ్వులు నేను తీసుకొచ్చిన వేవుదినికి. భర్త చేసేటటువంటి అత్యంత అనురాగపూరితమైనటువంటి చేష్టితములలో ఇదొకటి కదండి, భార్యకి పువ్వులు తెచ్చిపెట్టడం అనేటటువంటిది ఒకటి. భర్తకి ఏం వండి పెట్టిందో బాగా జ్ఞాపకం పెట్టుకోవడం భార్యకి. మీరు గమనించండి, నిన్నను మల్లెపూలు తెచ్చాను కదా, అందుకే ఇవాళ జాజి పూలు తెచ్చానంటాడు ఆయన. మరోలా నన్ను అర్థం చేసుకోవద్దు, మీరు దాన్ని పరమ పవిత్రంగా మాత్రమే వినవలసి ఉంటుంది. నేను హేయంగా అర్థం లేని ప్రసంగాలు
చాలా

నీకి మాటలు రామాయణం చెప్తూ కాదు, ఎప్పుడూ మాట్లాడవలసిన అగత్యం నాకు లేదు. పురుషుడి ప్రీతి అది, ఆయన ప్రీతితో ఆయనకి జ్ఞాపకం ఉంది. ఆవిడికి ఏది ప్రీతి? ఆయన శరీరాన్ని పోషించుకుని ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ అంటుంది, వంకాయ కూర చేయవా అన్నాడు అనుకోండి, మొన్ననే కదండి చేశాను, ఎన్ని మాటలు చేసినా నీ చేతి బాగుంటుందిలేవా అంటాడు. అలా కాదు, మీకు ఇవాళ ఏదో బీరకాయ ధనియం కారం పెట్టి వండి పెడతాను. ఆయన శరీరాన్ని పోషించడానికి ఆవిడ తాపత్రయపడుతుంది, ఆవిడ సంతోషంగా ఉండడానికి ఆయన తాపత్రయపడతాడు. అది దాంపత్యం అంటే. ఏమి దాంపత్యం చూపిస్తారండి మహర్షి? కాబట్టి అభిజానామి పుష్పాణి, లక్ష్మణుడితో అంటున్నాడు, ఈ పువ్వులు నాకు తెలుసు లక్ష్మణ, ఇవి చెట్ల నుంచి పడినవి కావు. తానీ మానీహ లక్ష్మణ పినత్తానీహ వైదేహ్య మయ్య దత్తాని కాననే, అడవిలో నేనే ఈ పూలు తీసుకొచ్చి సీతమ్మకి ఇచ్చా తల్లో పెట్టుకోమని. నేను తెచ్చి ఇవ్వగానే నేను తెచ్చానని ప్రీతితో సీతమ్మ సిగలో పెట్టుకుంది. నాకు ఇంకొకటి కూడా అర్థమవుతోంది లక్ష్మణ, ఈ పువ్వులు తొందరగా వాడిపోయే స్వభావం ఉన్న పువ్వులు. కొన్ని కొన్ని పువ్వులు చూడండి చాలా తొందరగా వడిలిపోతాయి. పువ్వుల్లో కూడా చాలా చిత్రం ఉంటుంది. కొన్ని కొన్ని పువ్వులు ఇలా ఏదో వ్యాయామం చేసేవాళ్ళు భుజాలు ఇలా వెనకంట తిప్పినట్టు బాగా ఇలా బద్దలైపోయినట్టు విచ్చుకుంటాయి. మందార పువ్వు చూడండి ఇలా విచ్చుకుంటుంది. ఎంత విచ్చుకుంటుందో తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అంత ముడుచుకుపోతుంది. అంత విచ్చుకోవడం అంత ముడుచుకోవడం మందార పువ్వు లక్షణం. అందుకే మందార పువ్వుని ఈశ్వరుడి దగ్గర పూజ చేస్తే భయమే వేస్తుంది మర్నాడు. ఎందుకో తెలుసా అండి? మీరు మందార పువ్వుని తీసుకెళ్ళి ఇలా స్వామి పాదాల దగ్గర పెట్టారనుకోండి, అంగుష్టమాత్ర విగ్రహాన్ని కదా పూజ చేస్తాం, బొటనవేలంత విగ్రహాలే ఉంటాయి పూజామందిరంలో. ఇది ముందు రోజు చక్కగా ఇలా గొడుగులా పడుతుంది, మర్నాడు ఏం చేస్తుందో తెలుసా, ఆ స్వామిని అలా పట్టేసుకుంటుంది. పట్టేసుకుని దాంట్లోంచి వచ్చినటువంటి కేసరములతో పుప్పుడితో కూడినటువంటి ఆ తీగతోటి పాదాలని పట్టుకుంటుంది. మీరు నిర్మాల్యమే కదా అని ఇలా తీశారనుకోండి, అది స్వామిని కూడా లాక్కొస్తుంది. నాకు అనిపిస్తుంది తన ప్రాణోత్క్రమణ సమయంలో తన శరీరం బిగిసిపోయేటప్పుడు ఎన్ని కోట్ల జన్మలెత్తానో ఏ శమం మీదో పడిపోకుండా ఈశ్వరా మీ అనుగ్రహంతో మీ పాదాల దగ్గర ప్రాణం విడిచిపెడుతున్నాను అని, ఇది ఎంత గట్టిగా ఈశ్వరుణ్ణి పట్టుకుని ప్రాణం విడిచిపెట్టేసిందో, ఈశ్వరుడు ఎంత వశమైపోయాడో దీనికి, దీన్ని తీస్తే ఆయన కూడా కదిలిపోతున్నాడు అనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వు అలా ఉంటుంది. ఒక్కొక్క పువ్వు తొందరగా మీరు కొద్దిగా అజాగ్రత్తగా పట్టుకుంటే గులాబీ పువ్వు రేకులన్నీ విడిచిపెట్టేస్తుంది. ఒక్కొక్క పువ్వు తొందరగా వడిలిపోతుంది. ఇలా పట్టుకున్నంతసేపు ఉండదు, వడిలిపోతాయి కొన్ని కొన్ని పువ్వులు. అలా తొందరగా వడిలిపోయేటటువంటి స్వభావం ఉన్నవి పువ్వులు ఎండలో పడి ఉంటే, కానీ మన్యే సూర్యశ్చ వాయుశ్చ మేదినీచ యశస్విని అభిరక్షంతి పుష్పాణి ప్రకుర్వంతో మమ ప్రియం. మన్యే సూర్యశ్చ వాయుశ్చ, ఈ పువ్వులు ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాయి అంటే నేనేమనుకుంటున్నానంటే సూర్యుడు వీటిని వడిలిపోకుండా కాపాడాడు, వాయుశ్చ గాలి వీటిని దూరంగా ఎగరగొట్టకుండా గాలి రక్షించింది. మేదినీచ యశస్విని, భూమి ఏ ప్రాణి దీన్ని తినేయకుండా మట్టిలో కలిసిపోకుండా ధూళి చేత కప్పబడకుండా భూమాత రక్షించింది. అంటే రాముడి ధర్మం రాముడికి గుర్తులు ఎలా అందజేస్తోందో మీరు చూడండి. ఈ పువ్వుల్ని ఈ ముగ్గురు కాపాడి ఉంచారు. ఎందుకో తెలుసా? ప్రకృవంతో మమ ప్రియం, నేను ఈ పువ్వుల్ని చూసి గుర్తుపట్టడం కోసమే ఇవి ఇలా శోభిల్లుతూ పాడవకుండా ఈ పుష్పములు అరవిరిసి ఉన్నాయి ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇవి సీతమ్మ తలలోవే కాబట్టి తలలోని పువ్వులు కింద పడిపోయాయి కాబట్టి ఇక్కడే ఎవరో రాక్షసులు సీతమ్మని కబళించి ఉంటారు. దదర్శ భూమౌ నిష్క్రాంతం రాక్షసస్య పదం మహత్ తస్తాయా రామకాంక్షిణ్యాః ప్రధానంత్యా ఇతస్తతః రాక్షసేనాను వృత్తాయ మైథిల్యాశ్చ పదాన్యథ. ఇక్కడ పాదముద్రల్ని చూస్తే సీతమ్మ తల్లి యొక్క పాదముద్రలు కనపడుతున్నాయి. సీతమ్మ తల్లి పాదముద్రలతో పాటు ఎవరో రాక్షసుడివి పెద్ద పెద్ద పాదముద్రలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇక్కడే సీతమ్మ ఎవరో రాక్షసుడితో పెనుగులాడింది అని ఇప్పుడు పువ్వుల్ని బట్టి పాదముద్రలు, పాదముద్రల్ని బట్టి ఆ ప్రాంతాన్ని గబగబా వెతికారు. వెతికితే
ససమీక్ష పరిక్రాంతం సీతాయా రాక్షసస్య చ.

భగ్నం ధనుశ్చ తూణీచ వికీర్ణం బహుధా రథం సంభ్రాంత హృదయో రామ శిశంస భ్రాతరం ప్రియం పశ్య లక్ష్మణ వైదేహ్యాః శీర్ణాః కనకబిందవః భూషణానాం హి సౌమిత్రే మాల్యాని వివిధాని చ తప్తబిందు నికాశైశ్చ చిత్రైః క్షతజబిందుభిః అవృతం పశ్య సౌమిత్రే సర్వతో ధరణీధరం మన్యే లక్ష్మణ వైదేహి రాక్షసైః కామరూపిభిః భిత్వా భిత్వా విభక్తావా విభక్తావా భక్షితావా భవిష్యతి. రాముడన్నాడు, ఇదిగో ఇక్కడే సీతమ్మ తల్లి ఎవరో రాక్షసులతో పెనుగులాడింది, అందుకే నాకిక్కడ కొన్ని కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. ఒక ధనస్సు విరిగిపోయి కింద పడింది, బాణముల యొక్క ములుకులు కొన్ని విరిగి కింద పడున్నాయి, రెండు అమ్ముల పొదులు కింద పడున్నాయి. వీటితో పాటుగా సీతమ్మ తల్లి ధరించినటువంటి నగలలోని బంగారు ముక్కలు, నగలలో పొదగబడినటువంటి మణులు జారి కింద పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఎవరో సీతమ్మని భిత్వా భిక్త్వా విభక్తావా తరిమి తరిమి సీతమ్మని ఏ అవయవానికి ఆ అవయవం మూడ తీసి తినేశారనుకుంటున్నాను. అంటే ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. మీరు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ప్రేమ ఎక్కడ ఉంటుందో అది ఎక్కువ ప్రమాదాన్ని శంకిస్తుంది. అందుకే తల్లి అందరికన్నా ఎక్కువగా కదిలిపోతుంది లోకంలో. పిల్లాడికి ఏమైపోలేదు కదా అంటుంది, అంటే నోటితో అమంగళాన్ని ఉచ్చరించలేక పిల్లాడికి ఏం అవదు కదా అంటుంది. చిన్న జ్వరం వచ్చిందండి అంతే పిల్లాడికి, అమ్మ 3 రోజులు ఉపవాసం చేసేస్తుంది. ఎందుకని అంటే అమ్మ ప్రేమ అటువంటిది, తను నీరసపడిపోయినా తన ప్రాణం పోయినా పర్వాలేదు పిల్లాడు బతకాలి. అందుకే లోకంలో అమ్మ ప్రేమ లాంటి ప్రేమ, అమ్మయే దైవస్వరూపం. లోకంలో పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే తేలికగా చూడడానికి ఉన్నటువంటి మొట్టమొదటి స్థానం అమ్మయే, అమ్మయే ఈశ్వరుడు, అమ్మయే పరాశక్తి. కాబట్టి ఆ సీతమ్మ తల్లి నగలలోంచి జారినటువంటి మణులు కనపడుతున్నాయి. ఎవరో ఇద్దరు రాక్షసులు ఇక్కడ యుద్ధం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరూ కలియబడి సీతమ్మని పంచుకు తిన్నారని రాముడు అనుకుంటున్నాడు. ఇదిగో ఒక మహాధనస్సు ఒకటి విరిగి నేల మీద పడిపోయింది, ఒక బంగారు కవచం ఒకటి పిట్లిపోయి కింద పడి ఉంది, 100 చువ్వలు కలిగినటువంటి ఒక ఛత్రం కింద పడింది, ఈ గొడుగు కర్ర విరిగిపోయింది, బంగారు కవచములు పిశాచముఖములు కలిగినటువంటి ఈ రథమునకు పూన్చబడినటువంటి అశ్వములు కింద పడిపోయి ఉన్నాయి, బాణపు ముక్కలున్నాయి, 2 అమ్ములపదలున్నాయి, ఒక సారథి కింద పడి మరణించి ఉన్నాడు, తలపాగాలు మణికుండలములు పెట్టుకున్నటువంటి 2 చామరగ్రాహిణులు అంటే రథంలో కూర్చున్నవాడికి చామరం వేయడానికి ఉండేటటువంటి సేవకులు 2 అటువంటి చామరగ్రాహిణులు నేల మీద పడి మరణించి ఉన్నారు. ఇంతమంది మరణించారు, నిత్తుటి చుక్కలు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీతమ్మ ఇక్కడ భక్షింపబడి ఉంటుంది లక్ష్మణ అనగానే, అంటే ఇంక ఏ ఆధారం కనపడ్డా సీతమ్మ చనిపోయిందని ఆయన ఆలోచన. వెంటనే ఆయన నోటి వెంట వచ్చిన మాట ఏంటో తెలుసండి, ఇది ఇంకా హద్దులేని ఆగ్రహానికి కారణం అయిపోవడం అంటే ఎలా ఉంటుందో చూడండి. నధర్మస్త్రాయతే సీతాం మ్రియమాణాం మహావని. ఇప్పటి వరకు ఏమన్నాడు, భూమి కాపాడింది, వాయువు కాపాడాడు, సూర్యుడు కాపాడాడు అన్నాడు, మృగములు దారి చూపించాయి, తన ధర్మము తన్ని రక్షిస్తోంది, కానీ సీతమ్మ మరణించింది అనుకున్నాడు నెత్తిటి చుక్కలు చూడగానే. అనుకున్న వెంటనే నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా అండి, నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. ఇది కౌసల్య చెప్పి పంపించిన మాట. నియమేన ధృతేన చ, నీ మనసులో వచ్చిన ఆలోచనలకి అనుగుణంగా ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్పింది కౌసల్య. నేను అందుకే మీతో ఆ రోజున అయోధ్యకాండ చెప్తూ మనవి చేశా, ప్రయాణానికి సరిపడ సద్యన్నపు మూట ఇచ్చినట్టు 14 ఏళ్ల అరణ్యవాసానికి సరిపోయే మాట కౌసల్య చెప్పి పంపించింది. తల్లులు పిల్లలకి ఏం నేర్పాలో అయోధ్యకాండలోంచి నేర్చుకోవాలి అని చెప్పడానికి కారణం అది. కాబట్టి రామచంద్రమూర్తి బాధపడుతూ అంటాడు, కర్తారమసి లోకానాం శూరం కరుణవేదినం అజ్ఞానాదవమన్యేరం సర్వభూతాని లక్ష్మణ. లోకంలో ఎవరైనా ప్రతాపవంతుడైనటువంటి వాడు దయతో ప్రవర్తిస్తూ ఉంటే ధర్మబద్ధుడై చేతకానివాడు అనుకుంటుంది లోకం. మృదుం లోకహితే యుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనమ్మాం త్రిదశేశ్వరాః. మనుష్యులేమి లక్ష్మణ, దేవతలు కూడా

ఏమనుకుంటున్నారో తెలుసా? నేను మృదువుగా లోకహితం కోసం ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తుంటే ఆ రాముడు చేతకానివాడు అనుకుంటోంది. కాబట్టి నేను ఇప్పుడు నా కోపం అంటే ఏమిటో చూపిస్తాను. సమృత్యైవ శిశిజ్యోత్సాం మహాన్ సూర్య ఇవోదిత సమృత్యైవ గుణాన్ సర్వాన్ మమ తేజాః ప్రకాశతే. సూర్యుడు ప్రకాశించాలి అనుకున్నప్పుడు, సూర్యోదయం జరిగేటప్పుడు చంద్రుని యొక్క కాంతిని తాను తొక్కిపెట్టి సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు చంద్రుడి కాంతి వెలవెలపోతుంది. నేనిప్పుడు నా తేజస్సు చేత నా గుణాలని తొక్కేస్తాను. నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మముతో కూడిన గుణములను తొక్కి ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేయడం మొదలు పెడతాను. ఏమి, సీతమ్మని అపహరించి తీసుకెడుతుంటే, సీతమ్మని తీసుకెడుతున్నప్పుడు రాక్షసులు తినేస్తుంటే, నేను నమ్ముకున్న ధర్మం, నా ధర్మాన్ని చూసి సంతోషించవలసిన దేవతలు నాకే ఉపకారం చేశారు, తీసుకొచ్చి ఇచ్చారా సీతమ్మని? దేవతలు ఈ క్షణంలో ఎక్కడ ఉన్నా సీతమ్మని తీసుకొచ్చి నా ముందు ప్రవేశపెట్టకపోతే, లక్ష్మణ సీతమ్మ నాకు దొరకకుండా నేను ఇంత ధర్మంతో ఉన్నా దేవతలు ఆదరించలేదు కనుక అసలు ఈ లోకంలో ఇక ఏ ప్రాణి బ్రతకడానికి వీల్లేదు. నేను ఈ మూడు లోకాలని ఇప్పుడు లయం చేసేస్తున్నాను. నైవయక్ష నగంధర్వ నపిశాచ నరాక్షసాహ కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్యంతి లక్ష్మణ. లక్ష్మణ నాకు సుఖం లేదు సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల. నాకు లేని సుఖం ఈ లోకంలో ఎవరికీ ఉండడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు ఆ నెత్తుటి చొక్కలు చూసినటువంటి రాముడిలో క్రోధం పరవళ్ళు తొక్కి నోటి వెంట రామచంద్రమూర్తి ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు అనేస్తున్నాడు అనడంలో ఏ అభ్యంతరమూ లేదు. రాముడేమిటి మాటలు అండం ఏమిటి అంటే, శోకం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందో మీరు గమనించాలి. కాబట్టి కిన్నెరావా మనుష్యావా సుఖం ప్రాప్స్యంతి లక్ష్మణ. ఎవ్వరూ సుఖాన్ని పొందడానికి వీల్లేదు. అందుకే ఏం చేస్తానో తెలుసా? మమాస్త్రబాణ సంపూర్ణం ఆకాశం పశ్య లక్ష్మణ నిస్సంపాతం కరిష్యామి యజ్ఞ త్రైలోక్యచారిణాం. నేను నారాస బాణముల యొక్క పరంపరతో ఆకాశాన్ని అంతటినీ కప్పేస్తాను. ఇంకా దేవతలు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, కిన్నెరులు కాని, కింపురుషులు కాని, మనుష్యులు కాని అడుగు తీసి అడుగు వేయడానికి ఉండదు. నేను నా యొక్క బాణ పరంపరతో అడిగితే సమాధానం చెప్పలేరుగా ప్రశ్రవణ పర్వతం. కాబట్టి పర్వత శిఖరాలన్నింటినీ కూడా ఛేదించేస్తాను. ఇంకా పర్వతాలన్నవి లోకంలో ఉండవు.

0: FM 90.4.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
3: సౌరశక్తితో అనాస పళ్లను ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్లు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్లు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
4: గరిష్ట పంటకాలంలో అనాస పళ్ళు చాలా పండుతాయి, కాబట్టి కొనుగోలుదారులు తక్కువ ధరనిస్తారు. వాళ్ళు పెద్ద పళ్ళనే ఎంచుకుంటారు, దానితో చిన్న పళ్ళు మిగిలిపోతాయి, చెడిపోతాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి మేము సోలార్ డ్రయర్లను తయారు చేశాము. మేము చిన్న అమ్ముడుపోని అనాస పళ్ళను ఎండబెట్టి వాటిని అమ్ముతాము.
3: పొడి అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్ళను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. మేము సోలార్ డ్రయ్యర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయ్యర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయ్యర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయ్యర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయ్యర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడిగాలి ఆహారం పైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది, మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలిపైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు, ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు 1/2 సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్లాలపైన ఒకదానిమీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయ్యర్లో ఈ పళ్లాలను ఉంచాలి. బిగుతుగా

0: చేయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తాయి. డ్రయర్ డబ్బాలో అనాసపళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాసపళ్ళు ఎండాక వాటిని డ్రయర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
1: నేను డ్రయర్లోంచి అనాసలను తీసి అవి తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
0: మీకు కావలసినంత అనాసపళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి తూచి ప్యాక్ చేయండి.
1: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్లలో కావాలి.
0: మనం ఇంకోసారి వరుసగా చూద్దాము. పండులో 1/3 భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్లను కోయాలి. అనాస పళ్లను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్లను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరనివ్వండి. పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. 1/2 సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్ళాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రయ్యర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రయ్యర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: చక్కటి బెండ విత్తనాల ఉత్పాదన ముఖ్యంగా కాయల కోసం పెంచే బెండని ప్రపంచంలో ఇతర దేశాల వంటల్లోనూ వాడతారు. బెండ విత్తనాలని నేరుగా నాటుతారు, కానీ ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలని వేసినా మొక్కలు బాగా దగ్గరగా ఉన్నా బెండ సరిగ్గా పెరగదు. మొక్కలు బలహీనంగా మొలచి కాయలు తక్కువగా కాస్తాయి. రైతులు బెండని సరిగ్గా నాటే పద్ధతిని చూపిస్తారు. బెండని నాటడం నాణ్యమైన విత్తనాలతో మొదలు కావాలి. మెరుగుపరచిన విత్తనాలని కొనే వీలున్నా స్థానిక రకాల విత్తనాలని కూడా మీరు సేకరించవచ్చు. మొదటి పిందెలు కనిపించడానికి ముందే బెండ మొక్కలని బాగా గమనించి పెద్దవి, బలమైన కాండాలున్న మొక్కలని ఎంచుకోవాలి. ఈ మొక్కలకి కాసే కాయలని కోయవద్దు. మీరు తర్వాత వేసే పంటకి అవి విత్తనాలను ఇస్తాయి. పండిన కాయలు స్వయంగా రాలే ముందు అన్నిటికన్నా పెద్ద కాయల్లోంచి విత్తనాలను తీయాలి. పండిన కాయలు గోధుమ రంగులో ఉంటాయి. ఎండినప్పుడు అవి బీటలు వారి చిట్లుతాయి. శుభ్రమైన కత్తితో గాని పదునైన వస్తువుతో గాని కాయని జాగ్రత్తగా తెరిచి పెద్దవి, పాడు కాని మంచి విత్తనాలను సేకరించాలి. వాటిని శుభ్రమైన చోట నీడలో 3 రోజులు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత విత్తనాలని గట్టి మూతగల గాజు, ప్లాస్టిక్ లేక అల్యూమినియం జాడీలో పోయాలి. అందులోకి గాలి, తేమ చొరకూడదు. ఎండ తగిలితే విత్తనాల ఆయువు తగ్గుతుంది. కాబట్టి నల్లటి జాడీలో గాని, పారదర్శకం కాని జాడీలో గాని విత్తనాలని నిల్వ చేయాలి. సరిగ్గా నిల్వ చేసిన విత్తనాలని కనీసం 7 పాటు గాని, ఒక్కోసారి 2 పాటు గాని వాడుకోవచ్చు. బెండ అన్ని రకాల భూముల్లోనూ పెరుగుతుంది. జైవిక పదార్థాలు బాగా ఉన్నవి, ఇసుక నేలలు, నీరు ఇంకే నేలల్లో నాటితే ఎరువులు వాడకపోయినా చక్కటి ఫలితాలు వస్తాయి. బెండపాదులు ఎండని ఇష్టపడతాయి. కనుక మీ బెండతోటని ఎండ పడే చోట ఏర్పాటు చేయాలి. నీడలో కన్నా ఎండలోనే అవి చక్కగా పెరిగి ఎక్కువ కాయలను కాస్తాయి. మీ పొలంలో కలుపు తీసి నెమటోడ్లకి, ఇతర తెగుళ్లకి నివాసాలయ్యే ఎండిన వేర్లని భూమిపైనుంచే కాక లోపల నుంచి కూడా తొలగించాలి. ఆ వేర్ల వలన మొక్కలు పాడుకాగలవు. మట్టిని లోతుగా తిరగదోడితే మంచి ఫలితాలు రాగలవు.
2: మట్టిని తిరగదోడని చోట 3 గంపలు వేస్తే తిరగదోడిన చోట 10 బస్తాల దిగుబడి వస్తుంది.
1: దున్నిన తర్వాత కూడా కోసిన గడ్డిన నేలని కప్పేసేలా నేల మీదనే వదిలేయాలి. మొక్కల మల్చ్ పంటలని కాపాడడానికి, మట్టిలో తేమని నిలపడానికి పనికొస్తుంది.
2: కోసిన గడ్డిని తొలగించి విత్తితే ఎండకు మట్టి వేడెక్కి పొడివారుతుంది. కాలం గడిచే కొద్దీ పంటలు కాలి కాయలు కాయడం ఆపేస్తాయి. మట్టిలో తేమ ఉంటే అందులో సూక్ష్మ జీవులు చనిపోవు. అవి పంటలకి ఆహారమై వాటిని ఎదగనిస్తాయి.
1: తరచుగా బెండని పొలాల్లోనూ, పాదుల్లోనూ పెంచుతారు. బంకమట్టి భూముల్లోనూ, పల్లపు తడి భూముల్లోనూ అయితే పొలాల్లో పెంచాలి. ఇసుక

0: భూములు వదులుగా ఉండే చోట పాదుల్లో పెంచాలి. ఇసుక నేల గాని వదులు భూమి గాని అయితే దున్నిన తర్వాత పాదులని లేఅవుట్ చేసి కొలవాలి. మొక్కల మధ్య ఎడం ఉంటే బెండ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. కాబట్టి ఇప్పుడు పాదులని సమతలం చేసి విత్తనాల వరుసల మధ్య ఎడాన్ని కొలవాలి. రెండు బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్ల ఎడం ఉండడం మంచిది. పాదుల పొడవుని గీయడానికి రొగటియన్ ఒక దూరాన్ని వాడతాడు. పాదు వెడల్పుని కొలవడానికి 1.2 మీటర్ల గొట్టాన్ని వాడతాడు. వంపు తిరిగిన ఇనుప ముక్కతో విత్తడానికి 2 లైన్లు గీస్తాడు.
1: సరైన ఎడం ఉంటే గాలిని చోరనిచ్చి మొక్కలు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. మొక్కలు చక్కగా ఎదిగితే వాటికి కాయలు ఎక్కువ కాస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. కాని మొక్కలు మరీ దగ్గరగా ఉంటే సరిగ్గా ఎదగలేవు.
0: వరుసలకి మధ్య పాదుకి పాదు అంచుకి మధ్య 20 సెంటీమీటర్ల జాగాని వదలాలి. రెండు పాదుల మధ్య 40 సెంటీమీటర్ల ఎడం ఉంచాలి.
2: మొక్కలు ఎదుగుతున్న కొద్దీ బెండ ఆకులు వెడల్పై వాటికి నీళ్లు పెట్టడానికి నడిచే దారిని మూసేస్తాయి. ఇక పాదుల గుండా నడవాల్సి వస్తుంది, అది మంచిది కాదు.
0: అవేమో లోయలోని పల్లపు భూముల్లో చక్కటి నీటిపారుదల, ఎక్కువ సారవంతమైన ప్రాంతంలో విత్తే ముందు రైతులు పాదులు చేయరు. బదులు 2.5 అడుగుల ఎడంగా విత్తనాల బెజ్జాలు చేస్తారు. వరుసల మధ్య 3 అడుగుల ఎడం ఉంచుతారు. ఒక పొడవాటి సూదికరతో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున పొడచి బెజ్జాలు చేస్తారు. బెండకి వేడి నచ్చుతుంది, కాని దాని విత్తనాలు మొలకెత్తి తేలికగా పెరగడానికి తేమ అవసరం. మీరు బెండకాయల్ని పాదుల్లో పెంచుతుంటే విత్తనాలు నాటడానికి చాలా ముందు నుంచే పాదులకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తి పైకి రావటానికి వీలుగా నాటే ముందు రోజు వాటిని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి.
2: నాటే ముందు రోజు విత్తనాలని నీళ్లలో నానబెడితే వాటి పెంకు మెత్తబడి మొలకలు తొందరగా వస్తాయి, లేకపోతే అంకురోత్పత్తి ఆలస్యం అవుతుంది.
0: కొంతమంది అయితే విత్తడానికి 3 రోజుల పాటు నానబెడతారు.
2: 3 రోజులు నానబెడితే అవి నీళ్లలోనే మొలకెత్తడం మొదలు పెడతాయి. మొలకెత్తనివి ఎటూ పనికిరావు, కాబట్టి వాటిని తొలగిస్తాం. మొలకెత్తినవే మంచివి, వాటినే నాటుతాం, అవి చక్కగా ఎదుగుతాయి.
0: విత్తేటప్పుడు ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలు వేయవద్దు, లేకపోతే ఎదిగేందుకు మొక్కలకి జాగా చాలక బలహీనంగా ఉంటాయి, వాటికి కాయలు ఎక్కువ రావు. ఇప్పుడు 2 సెంటీమీటర్ల లోతు బెజ్జాలు చేసి ఒక్కో బెజ్జంలోనూ 2 నుంచి 3 విత్తనాలు నాటాలి. విత్తనాలన్నీ ఒకే లోతులో నాటారని నిర్ధారించుకోవాలి. ఇందుకుగాను రొగాటియన్ జోసెఫ్ వేలిమీది మొదటి గీతని దాటకుండా మట్టిలోకి ఒక వేలుని దోపుతారు. ఈ విధంగా విత్తనాల బెజ్జాలని పొడవడం వాళ్లకి తేలిక అవుతుంది. వాళ్ళు వేగంగా కదలగలరు.
2: పై పైన నాటిన వాటికన్నా లోతుగా నాటిన విత్తనాలు ఆలస్యంగా పైకి వస్తాయి. ముందుగా పైకి వచ్చేవి ఇతర వాటికన్నా ముందుగా తమ కోసం పోషకాలని గ్రహిస్తాయి, అవే బలంగా ఎదుగుతాయి కూడా. విత్తిన 1-2 వారాల తర్వాత ఆ తేడా మనకు తెలుస్తుంది.
0: విత్తిన వెంటనే విత్తనాల మీద ఇసుకని ఒక పల్చటి పొరగా వేయాలి. పల్లపు భూముల్లో బంకమట్టి నేలలని రైతులు పై పైన గీరతారు. దాంతో విత్తనాలని కప్పడానికి కొంత మెత్తటి మట్టి వస్తుంది. వాళ్లలో చాలా మంది పంటలకి నీళ్లు పెట్టరు. పాదుల్లో విత్తితే పాదుని మళ్లీ తడపాలి. 5 రోజుల తర్వాత మొలకలు పైకి రావడం మీకు కనిపిస్తుంది. మనం నేర్చుకున్నదేమిటి? బెండకాయలని నేరుగా విత్తి పెంచుతారు, అది అన్ని నేలల్లోనూ ఎదుగుతుంది. మీరు స్థానిక రకాల విత్తనాలని వాడుతుంటే అవి చాలా నాణ్యంగా పొడిగా గాలి తేమలకి దూరంగా ఉంచినవై ఉండాలి. చాలా వరకు తెగుళ్లని అరికట్టి దిగుబడిని పెంచాలంటే మట్టిలోంచి వేర్లన్నీ తొలగించి లోతుగా తిరగదోడాలి. మట్టి ఎండిపోకుండా మల్చింగ్ చేసి కాపాడాలి. విత్తడానికి ముందు 1 నుంచి 3 రోజుల పాటు విత్తనాలని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి. 2 సెంటీమీటర్ల లోతున విత్తనాల బెజ్జాలు పొడవాలి. బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్లు ఎడం ఉంచాలి. ఒక్కో బెజ్జంలో 2 నుంచి 3 కన్నా ఎక్కువ కాకుండా విత్తనాలు వేసి నీళ్లు పెట్టాలి. మనం ఈ సూత్రాలని పాటిస్తే మన మొక్కలు చక్కగా పెరిగి మంచి బెండకాయల్ని ఎక్కువగా కాస్తాయి.

0: క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్,
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం,
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
2: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: FM 90.4
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయ మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: హెల్లో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోబోతున్నామండి. మరి నేటి యాంత్రికత జీవితంలో మనిషి ఆలోచన విధానాల్లో అస్పష్టత ఎక్కువగా చోటు చేసుకోవడంతో సతమతమయ్యే పరిస్థితులు ఏర్పడుతూ పనులకు ఆటంకమవుతున్నాయి. వాటి ప్రభావం మనసు మీద అధికంగా ఉండటంతో కొన్ని మానసిక సమస్యల బారిన పడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు చిన్నవనో పెద్దగా పట్టించుకోవాల్సినవి కావనో అశ్రద్ధ చేయకూడదట. అవే కొన్ని మానసిక రుగ్మతులకు దారితీసే ప్రమాదముంది. మరి ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలన్న విషయాలు తెలుసుకోబోతున్నాం. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసుకుంటూ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ రకరకాలుగా ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతుంటారు. ఇటువంటి వారికి జీవితం అంతా సమస్యలతోనే గడిచిపోతున్నట్లుగా అశాంతిగా అసహనంగా ఉంటుంది. జీవితం అన్న తర్వాత సంతోషం వచ్చినంత సహజంగానే బాధ కూడా ఉంటుందనే సత్యాన్ని ప్రతివారు గ్రహించాలి. దానిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. పరిష్కార మార్గాలను ఆలోచిస్తూ తగిన అవగాహనతో బయటపడేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వారు ముందుగా జాగ్రత్త పడాల్సిన విషయాల్లోకొస్తే ఎప్పుడూ ఏదో విషయం గురించి దిగులు పడుతూనే ఉంటారు. కొందరు బంధుమిత్రుల సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నా వారి దిగులు పక్కవారికి అర్థం కానట్లు మరింత ఫీల్ అయిపోతూ ఆత్మనూన్యత భావాలకు గురవుతుంటారే తప్పితే వీరికి స్వాంతన లభించదు. నిజానికి వారు అంతలా దిగులు పడాల్సిన సమస్య ఉండదక్కడ. కొందరు శారీరకంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా దాన్ని భూతద్దంలో చూస్తూ బంబేలెత్తిపో

పడిపోతుంటారు. మామూలుగా వచ్చే చిన్న చిన్న నొప్పులు వంటివి కూడా పెద్ద అనారోగ్యానికి సూచికలై ఉంటాయని భయాందోళనలు చెందుతుంటారు. దాంతో అవసరం లేకపోయినా డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తుంటారు. వారి హడావుడితో లేనిపోని అనుమానాలకు డాక్టర్ని వేధిస్తుంటారు. మరికొంతమంది అయితే డాక్టర్ దగ్గరకు వెళితే ఏం చెబుతారో అన్న భయంతో అస్సలు వెళ్లకుండానే గడిపేస్తుంటారు. కానీ వారిలో ఏ ప్రమాదకరమైన జబ్బున్నదోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్ తదితర మానసిక సమస్యలకు గురవుతుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిలోని భయాలు 6 నెలలు అందకంటే ఎక్కువగా మనసును కృంగదీస్తుంటే సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయి. ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధితో త్వరగా చనిపోతానేమోననే ప్రాణ భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్, ఆ డాక్టర్ లాభం లేదని మరో డాక్టర్ దగ్గరకు వెళుతూ వాళ్ళు చెప్పిన పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఆ వైద్య పరీక్షల్లోని విషయాలను గ్రహించిన డాక్టర్లు ఏమి ప్రమాదం లేదని చెప్పినా వారు చేయించుకున్న వైద్య పరీక్షలను పూర్తి స్థాయిలో నమ్మలేరు. వారిలో అనుమానాలు వేధిస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోకాండ్రియాక్స్ అంటారు. ఈ పరిస్థితికి గురైన వారు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి ఎక్కువగా ధైర్యవచనాలు ఆశిస్తూ వారి సానుభూతి పొందాలని మరింత దిగులుకు గురవుతుంటారు. ఇలా హైపోకాండ్రియాతో బాధపడుతున్న వారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు, యాంగ్జైటీ, ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. Listen it and enjoy.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్.

0: మరియు కీలమైతే నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్:
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యం గురించి తగిన అవగాహన ఉండాలంట. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్యం గురించి తగిన కనీస అవగాహన లేకపోవడం వల్ల వారిలో ఎన్నో అనుమానాలు పెరుగుతుంటాయి. దాంతో కొందరు ఆయా వ్యాధులను గురించిన సమాచారాన్ని మరింత తెలుసుకోవడానికి ఆరాటపడుతుంటారు. అలాగే వ్యాధి లక్షణాలు, సూచనలు ఎలా ఉంటాయనే విషయాల గురించి అవకాశం ఉన్నంత వరకు తెలుసుకుంటారు. కానీ అది చిన్న అనారోగ్యమైనా అది పెద్ద జబ్బుకు సూచనగా భయపడుతుంటారు. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం గురించి 24 గంటలు ఆలోచిస్తూ దిగులు పడటం మానేయాలి. లేకపోతే ఈ ఆందోళనతో వచ్చే క్రానిక్ యాంగ్జైటీ ప్రమాదకరమై సాధారణ ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని గ్రహించాలి. మరి ఇటువంటి వారు తమలో ఆందోళన పూరితమైన ఆలోచనలు వస్తుంటే వాటిని గమనించి సాధ్యమైనంత వరకు వాటిని నియంత్రించే ప్రయత్నాలు చేస్తుండాలి. అందుకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. వేగంగా నడవడం కూడా ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు దోహదపడుతుంది. అనారోగ్యంగా ఉంటుందనిపించినప్పుడు వెంటనే దాన్ని వదిలించుకోవాలి. ఆలోచనలను నియంత్రించగలగటానికి పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. దీనివల్ల మనసు ఆనందపూరితమవుతుంది. అనవసర భయాలు అంతరంగం నుండి కనుమరుగవుతుంటాయి. ఏ విషయం పట్టకుండా ఉండే వంటివి బద్ధకం, నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మటుకు వారే వారి అనారోగ్య సూచనల పట్ల స్వంత నిర్ధారణకు రాకూడదు. అవసరం అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ను కలిసి తగిన సలహాలు, చికిత్సతో ఈ సమస్యకు పరిష్కరించుకోవాలే తప్పితే అశ్రద్ధతో భయాలను, బాధను పెంచుకోకూడదంటున్నారు నిపుణులు. దిగులను దరిచేరనీయకుండా ఆశాపూరిత ఆలోచనలు చేయడానికి ప్రయత్నించాలి. లేని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మనసు అనారోగ్యమవుతుందని గ్రహించాలి. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజనర్స్, లిజనేట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యానికి అద్భుతమైన టానిక్ నవ్వట. మరి ఆ విషయాల గురించి తెలుసుకుందాం. సంపూర్ణ మానసిక ఆరోగ్యానికి ఆనందాన్ని కలిగించే నవ్వు అద్భుతమైన టానిక్ వంటిదని ఆధునిక మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఎన్నో అధ్యయనాల ద్వారా రుజువు చేశారు. అందుకే నేడు మానసిక వైద్య విధానంలో ఒక ప్రముఖ ప్రక్రియ అయ్యింది నవ్వు. అందుకే నేడు వ్యాయామశాలలతో పాటు లాఫింగ్ క్లబ్స్, హ్యాపీ క్లబ్స్ ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. నవ్వుల వలన శారీరకంగానే కాకుండా మానసికంగా మరెన్నో అద్భుత ఫలితాలున్నాయని మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే నవ్వు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ శాతాన్ని పెంచుతూ వ్యాధుల బారిన పడకుండా వాటి కారకాలతో పోరాడే శక్తిని అధికం చేస్తుందట. నవ్వు ఎలాంటి మానసిక ఒత్తిడినైనా పటాపంచలు చేసే శక్తి ఉంది. అందుకే ఒత్తిడి వల్ల కలిగే అనేక అనర్థాలను తరిమికొడుతుంది. పొట్టలో ఎలాంటి అల్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో కండరాలన్నింటినీ ఉత్తేజపరిచి చురుకుగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తూ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న మొత్తం కండరాలన్నిటికీ మంచి విశ్రాంతిని కల్పించడంలో నవ్వుకు సాటి మరొకటి లేదు. మరే చర్య కూడా ఇంత గొప్ప విధిని నిర్వహించలేదని తేలింది. మెదడు పనిచేసే తీరును కూడా నవ్వు ఎంతో ప్రభావితం చేస్తుందట. నవ్వు వలన హాస్యరసానికి స్పందించే వారి మెదడు చాలా అనుకూలమైన ఆలోచనలతో చురుగ్గా ముందుకు సాగిపోయేలా చేస్తుందని పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి. తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడేవారు సైతం హాయిగా నవ్వుకోవడం అనే ప్రక్రియ వారికి ఎంతో విశ్రాంతిని ఇవ్వగలుగుతుంది. వారి అవయవాల తీరును, మానసిక స్థితిని మెరుగుపరిచే శక్తి నవ్వుకు ఉందని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు హాస్యం ద్వారా మనసారా నవ్వుకోగలిగితే వారి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఆధీనంలో ఉంటాయట. నవ్వు వలన ఎలాంటి వ్యాధితోనైనా పోరాడేందుకు ప్రతికూల వాతావరణానికి ఆరోగ్య

పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడేందుకు కావాల్సిన శక్తి శరీరానికి లభిస్తుంది. ఆనందంగా నవ్వటం వల్ల ఇది శరీరంలో ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తూ శరీర బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. మనస్ఫూర్తిగా హాయిగా నవ్వటం వల్ల కావలసినంత ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. దీనివల్ల శ్వాసక్రియ పనితీరు మెరుగవుతూ శ్వాస వ్యాధులను నివారిస్తుంది. మానవ జీవితంలో కష్టసుఖాలు సహజం. ఎలాంటి వారికైనా ఒడిదుడుకులు తప్పవు. అలాంటప్పుడు సమస్యలనేవి తప్పవని, అవి సహజమేనని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటూ సాధ్యమైనంత వరకు జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే మానసిక ఆరోగ్యం. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇలాంటి మరికొన్ని విషయాలతో రేపు మరలా ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: భీమవరంలోని ఐశ్వర్యా ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్యకణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, కరవున అన్నం మిడినవాడు, మంచి దినాల్లో ధనమిచ్చువాడు, యుద్ధమున ధీరుడైనవాడు, రుణమునకు దూరంగా ఉండువాడు ఈ నలుగురికి నమస్కరించెదను అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: హీనాం. ఈ సూక్త యొక్క అర్థం, భయం చెందినవానికి అభయదానము, రోగపీడితులకు ఔషధదానము, విద్యార్థులకు విద్యాదానము, ఆకలిగా నున్నవారికి అన్నదానం చేయట ఉచితమైనది అని ఈ సూక్తి మనకి తెలియజేయనున్నది.
1: వృద్ధౌ చ మాతా పితరౌ భార్యా సాధ్వీ సుతః శిశుః అప్యకార్య సతం కృత్వా భర్తవ్యామనురబ్రవీ.
0: ఈ శ్లోకం యొక్క అర్థం, ముసలివారైన తల్లిదండ్రులు, సాధ్వీయగు భార్య, చిన్నవారైన బిడ్డలు వీర్ని ఎన్ని కాని పనులు చేసి అయినా గృహస్థు పోషించే తీరవల్లో అని ఈ శ్లోకం మనకి తెలియజేయనున్నది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రోతలు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు వింటారు.

ఈ శ్లోకం యొక్క అర్థం, సత్పుత్రుడే కులాన్ని అంతటినీ పవిత్రం మొనరించును. పుత్రుడు ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో తీయని చల్లని మాటలే ఆడవలను. వారికి ప్రియమునే చూస్తూ పిత్రాజ్ఞాపాలను తమ వంతుగా బాధ్యతగా నిర్వహిస్తూ ఉండవలను అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, తన సత్కార్యములచే తల్లిదండ్రులకు ప్రీతి చేయవాడే పుత్ర శబ్దానికి తగ్గవాడు. భర్త హితమును కోరినది చేయనదే భార్య. కష్ట సుఖాల్లో ఏకరీతిగా ఉన్నవాడే మిత్రుడు. ఇలాంటివారు పూర్వ పుణ్యవశమునే లభిస్తారు అని ఈ సూక్తి మనకి తెలియజేనున్నది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: घोरम् सर्वधर्म बहिष्कृतः।
1: ఈ శ్లోకం యొక్క అర్థం, విద్యాధన మదముతో కళ్ళుగానక పగరబోతు తనంతో తండ్రిని ఎవ్వరు చులకనగా చూస్తారో వారు నరకానికి పోవును అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, తన మేలు కోరువాడు ఎప్పుడునూ తండ్రి ఎదుట పొగరుబోతుగా మాట్లాడరాదు. వేళాకోళములు, బెదిరింపులు, చాడీలు మొదలగు వాటిని అస్సలు పలుకరాదు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఏ దేశమందు తగిన సన్మానము, ప్రియాచరణము, బంధువర్గములు, చదువు సంధ్యలు, సంపన్నులు లేరు, ఆ దేశమందు ఒక్క దినమైనా నివసించలేము అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, లోకమున తనకి ఏది మిక్కిలి ఇష్టమో, వేటిని తన ఇంట ప్రియతంగా చూసుకుంటారో, ఏ ఏ ప్రియ వస్తువులు తనకు అక్షయంగా ఉండాలని కోరుకుంటారో, ఆయా వస్తువులను యోగ్యులైన వారికి ఇస్తూ ఉండాలి అని ఈ సూక్తి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఎవరు సర్వహింసల నుంచి దూరంగా ఉంటారో, క్షమాశీలురో, సమస్త భూతములకు ఆశ్రయభూతులో వారు స్వర్గమునకు పోదురు అని ఈ సూక్తి యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, సంసారమనే ఈ విషవృక్షమున రెండే రెండు అమృతఫలములున్నవి. మొదటిది కావ్యామృత రసాస్వాదనమును, రెండోది సత్పురుష సహవాసమును అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

అర్థం. ప్రమాదమును ఎదుర్కొననదే మానవులు కార్యసాఫల్యమును విజయమును పొందరు. సాహసమునరించి జయించి బ్రతికి ఉంటే శుభములను పొందగలరు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: శ్రోతలు ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000012552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: రేడి విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్స్ యూజింగ్ షుడ్ ఆట్ టు

0: ఇక్కడ విజయ్ రేస్ ఓడిపోయాడు. ఎందుకంటే అతను వేగంగా పరిగెత్తలేకపోయాడు అందువలన అన్నమాట.
1: అంటే టీచర్, ఇక్కడ బికాస్ స్థానంలో యాజ్ అనే పదం ఉపయోగించామన్నమాట.
0: ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు బికాస్ ని ఏ అర్థంతో యూజ్ చేశామో, ఇక్కడ యాజ్ అనే పదాన్ని అదే అర్థంతో యూజ్ చేశామన్నమాట.
2: టీచర్ ప్లీజ్ గివ్ అస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్.
0: ఓకే, యాజ్ ఇట్ ఈస్ కోల్డ్ హియర్ లెట్స్ గో ఇన్ సైడ్. సునీత, సే ది సెంటెన్స్.
1: యాజ్ ఇట్ ఈస్ కోల్డ్ హియర్ లెట్స్ గో ఇన్ సైడ్.
0: నౌ లిసన్ టు అనదర్ సెంటెన్స్ అండ్ సే ఇట్ ఆఫ్టర్ మీ. యాజ్ షీఈస్ ఇల్ కెనాట్ అటెండ్ స్కూల్.
3: యాజ్ షీఈస్ ఇల్ కెనాట్ అటెండ్ స్కూల్.
0: సే ఇట్ అగైన్.
3: యాజ్ షీఈస్ ఇల్ కెనాట్ అటెండ్ స్కూల్.
0: గుడ్. ఇక్కడ ఈ సెంటెన్స్ అర్థం ఏంటి? ఆమె చాలా బలహీనంగా ఉన్న కారణంగా ఆమె స్కూల్కి వెళ్లలేదు. అంటే ఇక్కడ కారణం బలహీనంగా ఉండటమా లేక స్కూల్కి వెళ్లలేకపోవడమా? చెప్పండి.
2: బలహీనంగా ఉండటం టీచర్.
0: కరెక్ట్. అందుకే మనం కారణం తెలియజేసే పార్ట్కి ముందు యాజ్ ని కలపాలి. సునీత, రిపీట్ ది సెంటెన్స్.
1: యాజ్ షీఈస్ ఇల్ కెనాట్ అటెండ్ స్కూల్.
0: ఓకే అజయ్ అండ్ సునీత, నౌ ప్లీజ్ సే అ ఫ్యూ సెంటెన్సెస్ యూజింగ్ యాజ్.
2: యాజ్ ఇట్ ఈస్ రైనింగ్, వి కెనాట్ గో అవుట్ సైడ్.
0: వెరీ గుడ్ అజయ్. నౌ సునీత, ఇట్స్ యువర్ టర్న్.
1: యాజ్ హీ వర్క్డ్ హార్డ్, హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్.
0: కరెక్ట్. బోత్ ఆఫ్ యూ గేవ్ కరెక్ట్ ఆన్సర్స్. వెల్ డన్.
1: థ్యాంక్ యూ టీచర్. యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ టు అస్ హౌ టు యూజ్ యాజ్ టు ఎక్స్ప్రెస్ రీజన్స్. దెన్ హౌ డు వి యూజ్ సిన్స్ ఫర్ దిస్ పర్పస్?
0: It's very simple, dear. In your earlier sentence, you said, I woke up late this morning because I went to bed late last night. Didn't you?
1: Yes, I did.
0: All right. Repeat the sentence using as in the place of because.
1: As I went to bed late last night, I woke up late this morning.
0: Correct. Ajay, please say the sentence using since in the place of as.
2: Since I went to bed late last night, I woke up late this morning.
0: That's great. Now tell me, is there any difference in meaning between as and since?
1: No, not at all. Here, as and since are used with the same meaning.
0: Correct ga cheppavu. Ikkada as as mariyu since since ane padalu because ane ardhanne isthayi.
2: Ippudu ardhamainde teacher.
0: Very good. Okay, listen to these sentences. Say it after me. As I haven't much money, I can't buy a car.
3: As I haven't much money, I can't buy a car.
0: As I haven't much money, I can't buy a car.
3: As I haven't much money, I can't buy a car.
0: Since the Varmas live near us, we see them quite often.
3: Since the Varmas live near us, we see them quite often.
0: Very good. As David was very tired, he decided to go to sleep.
3: As David was very tired, he decided to go to sleep.
0: Since the house was open, a thief walked in and stole the watch.
3: Since the house was open, a thief walked in and stole the watch.
0: I hope this practice gives you a clear idea about the use of as and since, isn't it?
1: Yes, teacher.
0: Now, I will say a pair of sentences. Listen to them. The rains failed last year. There wasn't enough food. The rains failed last year. There wasn't enough food.
2: The rains failed last year. There wasn't enough food. What should we do with these two sentences, teacher?
0: Oh ho, Ajay, don't be in a hurry. I will tell you what to do with these sentences. Sunita, of these two sentences, which sentence gives you the reason?
1: The rains failed last year.
0: Correct. Ajay, what is the other sentence?
2: There wasn't enough food.
0: Okay. Now combine the two sentences with since.
2: Since the rains failed last year, there wasn't enough food.
0: All right. Listen to another pair of sentences. Ravi ordered a plate of idlis. Ravi ordered a plate of idlis. He didn't have enough money for a dosa.
1: Teacher, shall I combine these two sentences?
0: Yes, please, my dear. Combine them using as.
1: As Ravi ordered a plate of idlis, he didn't have enough

సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: FM 90.4
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
7: నేను మీ విజయ. లిస్నర్స్, మరి సరికొత్త విశేషాలతో ఈ రోజు ముచ్చట్లు మొదలైపోయిందండి. మరి చరిత్ర పుటల్ని తిరిగేస్తే ఈ రోజు May 26 ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఈ తేదీన ఎన్నో కీలకమైన సంఘటనలు అయితే జరిగాయి. మరవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా?
6: తప్పకుండానమ్మా. ఈ రోజు గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన అంతరిక్ష పరిశోధనలే. 1969 May 26 Apollo 10 నౌక చంద్రుని చుట్టూ తిరిగిన తర్వాత విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. చంద్రుడి మీద మనుషులు అడుగు పెట్టడానికి ఈ ప్రయోగమే పునాది వేసింది. అంతరిక్ష చరిత్రలో ఇదొక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది.
7: అవునన్నయ్య, ఇక అంతరిక్ష సంగతి సరే, మరి నాకైతే ఈ రోజు అనగానే ఒక గొప్ప సామాజిక విప్లవం అయితే గుర్తొస్తుంది అనుకో. మరి 1896 మరి ఇదే రోజున రష్యా చివరి చక్రవర్తి అయిన Nicholas II మరి పట్టాభిషేకం జరిగింది. ఇక ఆ తర్వాతే మరి అక్కడి రాజకీయాల్లో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చేసిన రష్యన్ విప్లవానికి ఇది ఒక రకంగా నాంది పలికిందన్నమాట.
6: అవునమ్మా, అలాగే మన దేశ రాజకీయాల్లో కూడా ఈ తేదీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2014 May 26 నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆ కార్యక్రమానికి

0: సార్క్ దేశాధినేతలందరూ కూడా హాజరయ్యారు. ఆధునిక భారతదేశ రాజకీయాల్లో అదొక సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు.
1: అవునన్నయ్య, మరి రాజకీయాలే కాదు సైన్స్ ప్రపంచంలో కూడా ఈ రోజున ఒక అద్భుతం జరిగిందనమాట. మరి 1897 మే 26న ఐరిష్ రచయిత బ్రామ్ స్టోకర్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ హర్రర్ నవల డ్రాకులా మొదటిసారిగా ప్రచురితమైంది. మరి ఇప్పటికీ పాప్ కల్చర్లో కథలకు ఆ నవలే ప్రాణం పోస్తుందనుకో. ఇక పుస్తక ప్రేమికులకైతే ఈ రోజు చాలా స్పెషల్ అనుకో.
0: అవునమ్మా, డ్రాకులా పేరు వినగానే అది చదువుతున్నప్పుడు అంతా కూడా ఎంతో మంది భయపడేవారట. అదేవిధంగా ఇక క్రీడల విషయానికి వస్తే ఫుట్బాల్ అభిమానులు ఈ రోజును అస్సలు మర్చిపోలేరు. 1999 మే 26న మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ బేయర్న్ మునిచ్ను ఓడించి ఫీఫా ఛాంపియన్షిప్ గెలుచుకుంది. చివరి నిమిషాల్లో గోల్స్ కొట్టి మ్యాచ్ గెలవడం ఫుట్బాల్ చరిత్రలోనే ఒక సంచలనం అనుకో.
1: అవునన్నయ్య, మరి అలానే ముఖ్యంగా భక్తి సంగీత ప్రపంచంలో మరి త్యాగరాజస్వామి తర్వాత అంతటి గొప్ప వాగ్గేయకారిణిగా పేరు పొందిన తరిగొండ వెంగమాంబ గారు గుర్తున్నారు కదా.
0: గుర్తున్నారు.
1: మరి ఈమె వెంకటాచల మహత్యం, ద్విపద భాగవతం వంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను తెలుగులో రచించారు. ఇక సాంప్రదాయాల ప్రకారం ఈ మే 26వ తేదీని ఆమె జయంతిగా లేదా ఆమెకు సంబంధించిన ప్రత్యేక తిథిగా కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారన్నమాట.
0: అవునమ్మా, మే 26 విశేషాల్లో మన తెలుగు వారితో ముడిపడున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఒకసారి మాట్లాడుకుందాం, సరేనా? 1942 మే 26న ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం, గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జన్మించారు. ప్రస్తుత కర్ణాటక పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జన్మించినప్పటికీ మన తెలుగు వారితో, తెలుగు నేలతో ఆయనకు అత్యంత విడదీయరాని అనుబంధం ఉంది.
1: ఇక ఆయన ప్రబోధాలు, ఆధ్యాత్మిక చింతన మన తెలుగు రాష్ట్రాల్లోని ఎందరో భక్తుల జీవితాల్లో కూడా వెలుగు నింపాయి. మరి కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సంగీతం ద్వారా మానసిక ప్రశాంతతను చేకూర్చవచ్చని నిరూపించిన మహనీయుడైన ఇక రాగ రాగిణి నాద చికిత్స అనే పేరుతో ఆయన అందించిన హీలింగ్ మ్యూజిక్ కన్సర్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయన్నమాట.
0: మరో విషయం, మే 26 విశేషాల్లో మరో అద్భుతమైన మైలురాయి, మన తెలుగు మూలాలు ఉండి ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసించిన ఒక మహోన్నత వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1946 మే 26న ప్రముఖ కంప్యూటర్ ఇంజనీర్, సైంటిస్ట్ అరుణ్ నేత్రవల్లి జన్మించారు. ప్రపంచ ప్రసిద్ధ బెల్ ల్యాబ్స్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఈయన డిజిటల్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
1: అవునన్నయ్య, ఈ రోజు మనం చూస్తున్న హై డెఫినిషన్ టెలివిజన్ అంటే HDTV సాంకేతికత వెనుక ఉన్న ముఖ్య సూత్రధారుల్లో ఈయనొకరన్నమాట. డిజిటల్ వీడియో కంప్రెషన్, ఇమేజ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఈయన చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా సమాచార విప్లవానికి దారితీశాయి. మన తెలుగు ప్రాంతానికి చెందిన వారసత్వంతో అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి టెక్నాలజీ రంగానికి ఈయన చేసిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఈయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇచ్చే అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఈయన అందుకున్నారన్నమాట.
0: చాలా బాగుందమ్మా. అదేవిధంగా మే 26 విశేషాల్లో సినిమా ప్రపంచాన్ని, ముఖ్యంగా దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని దశాబ్దాల పాటు తన నటనతో ఏలిన ఒక అద్భుతమైన నటీమణిని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. 1937 మే 26న ప్రముఖ నటి మనోరమ, అదే మనం మలయాళ మనోరమ అని అంటూ ఉంటాం కదా, ఆవిడ జన్మించిన రోజు. తమిళనాడులో పుట్టినప్పటికీ అద్భుతమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా ఆమె చెరగని ముద్ర వేశారు.
1: అవునన్నయ్య, ఇక ఆ నవ్వు, ఆ డైలాగ్ డెలివరీ, ఆ అభినయం అస్సలు మర్చిపోలేం. ఆచి అని అందరూ ప్రేమగా పిలుచుకునే ఆమె వేలాది నాటకాలు, 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. ఇక NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు వంటి మన తెలుగు స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రలు పోషించి మెప్పించారన్నమాట.
0: తర్వాత మే 26 విశేషాల్లో మన తెలుగు సమాజంలో ఆధునిక విద్యా వెలుగులు నింపి మూఢనమ్మకాలపై పోరాడిన ఒక మహోన్నత యుగ పురుషుణ్ణి ఈరోజు ఒక్కసారి స్మరించుకుందామమ్మా, ఏమంటావు?
1: తప్పకుండా.
0: 1939 మే 26న ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రఘుపతి వెంకటరత్నం నాయుడు పరమపదించారు. బ్రహ్మ సమాజ భావాలతో మన తెలుగునాట సామాజిక చైతన్యాన్ని కలిగించిన గొప్ప మనిషి ఆయన.
1: అవునన్నయ్య, మరి మహర్షి అని అందరితో గౌరవంగా పిలిపించుకున్న ఆయన కాకినాడ పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపల్ గా, మద్రాస్

0: విద్యాలయానికి మొదటి తెలుగు వైస్ ఛాన్సలర్ గా విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు. కులమత భేదాలు లేకుండా ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి మహిళలకు విద్యను అందించడానికి ఆయన తన జీవితాన్ని దారిపోశారు.
1: కేవలం చదువు చెప్పడమే కాదమ్మా, అనాథ పిల్లల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసి సొంత తండ్రిలా వారిని ఆదుకున్నారు. బాల్య వివాహాలకి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు మద్దతుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారితో కలిసి ఆయన చేసిన పోరాటాలు తెలుగు చరిత్రలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి.
0: మే 26 విశేషాల్లో మరి దక్షిణ భారత చలన చిత్ర సంగీత సామ్రాజ్యాన్ని తన స్వరాలతో మురిపించిన మరో లెజెండరీ వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవాలనియ. మరి 1979 మే 26 ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు పరమపదించారు. ముఖ్యంగా కన్నడ తమిళ చిత్రాలతో పాటు ఎన్నో అద్భుతమైన తెలుగు డబ్బింగ్ సినిమాలకు మధురమైన గీతాలను అందించి ఇక్కడి శ్రోతలను కూడా అలరించారు.
1: అవునమ్మా, చలనచిత్ర పరిశ్రమ తొలి రోజుల్లో ఆర్కెస్ట్రా విధానాన్ని శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత అయింది. ఎన్టీ రామారావు గారు నటించిన సంచలన చిత్రం లవకుశ ఆ రోజుల్లో కన్నడ వెర్షన్లో భారీ విజయం సాధించడానికి ఆయన అందించిన స్వరాలే ముఖ్య కారణం. అంతేకాదు, శివాజీ గణేశన్, ఎంజీఆర్ లాంటి స్టార్ హీరోల కెరీర్ ల్యాండ్మార్క్ సినిమాలకు కూడా ఆయనే సంగీత దర్శకుడు.
0: ఇక మే 26 విశేషాల్లో మన తెలుగు భాషా సౌరభాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప భాషా కోవిదుడిని ఈ రోజు మనం కృతజ్ఞతతో గుర్తు చేసుకోవాలి. మరి 1981 మే 26 ప్రముఖ పండితుడు, విమర్శకుడు, అద్భుతమైన పరిశోధకుడు అయిన తిమ్మవర్జుల కోదండరామయ్య గారు పరమపదించారు. మరి తెలుగు వాంగ్మయంపై ముఖ్యంగా కావ్య విమర్శ రంగంలో ఆయన చేసిన కృషి అజరామరం.
1: అవునమ్మా, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని లోతుగా పరిశోధించి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా విశ్లేషించడంలో ఆయన శైలి చాలా ప్రత్యేకం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎందరో విద్యార్థులని ఉత్తమ పరిశోధకులుగా తీర్చిదిద్దారు. తెలుగు కావ్యాల్లోని రస పోషణపై, నన్నయ్య తిక్కనాది కవుల రచనలపై ఆయన రాసిన వ్యాసాలు నేటికీ ప్రామాణికాలుగా నిలిచిపోయాయి.
0: మరి కేవలం పరిశోధనలకే పరిమితం కాకుండా మన ప్రాచీన గ్రంథాలలోని సత్యాన్ని, అందాన్ని వెలికితీసి ఆధునిక విమర్శకు సరికొత్త దిశ నిర్దేశం చేశారు. ఇక భాషా పరిరక్షణ కోసం, తెలుగు సాహిత్య ప్రాశస్త్యాన్ని కాపాడటం కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. అందుకే సాహిత్య లోకంలో ఆయన పేరు వినగానే ఒక రకమైన గౌరవం భక్తుల్లో, పండితుల్లో కనిపిస్తుంది. ఇక అలానే 2023 మే 26 ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కె వాసు పరమపదించారు. మరి ప్రముఖ దర్శకుడు కె ప్రత్యేగాత్మ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు చక్కని కుటుంబ విలువలున్న సినిమాలను తెరకెక్కించడంలో ఆయనది విలక్షణమైన శైలి.
1: అవునమ్మా, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన ప్రాణం ఖరీదు సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. చిరంజీవికి నటుడుగా మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో అది కూడా ఒకటి కావడం విశేషం. కేవలం ఆ ఒక్క సినిమానే కాదు, కోతలు రాయుడు, అల్లుళ్ళు వస్తున్నారు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన అందించారు. దాసరి నారాయణరావు వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో సినిమాలకి అసోసియేట్ గా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమా మేకింగ్ లో ఎంతో క్రమశిక్షణతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని రూపొందించడానికి ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఓకేనమ్మా, ఇంతవరకు మనం మన శ్రోతలందరితోటి మే 26 సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి మన శ్రోతలందరి కోసం, అదేవిధంగా మన కోసం కూడా ఒక మంచి పాట వినిస్తే ఎలా ఉంటుందంటో?
0: చాలా బాగుంటుంది అనియా. మరి మీకోసం ఒక చక్కని పాట మీకు ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117 డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
2: మే 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
1: ఈ క్యాంపు నందు

0: రక్తనలిమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీ వడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421.

0: ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ మరి ఏంటంటే, ఈ రోజుల్లో జనాలు డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే ముందు గూగుల్ అడుగుతున్నారు తెలుసా?
1: అవునవును, కరెక్టే.
0: మన నా స్నేహితురాలకి చిన్న తలనొప్పి వస్తే వెంటనే ఫోన్ తీసి చెక్ చేసింది. అక్కడ వచ్చిన రిజల్ట్ చూసి తలపట్టుకుంది. ఇక ఆ వెబ్సైట్ లో తలనొప్పికి కారణాలు చెప్తూ మరి చివర్లు బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ అని రాశారు. ఇక అది చూసి తన భయంతో సగం చచ్చిపోయింది అనుకో. ఇక ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కేవలం నిద్రలేమి వల్ల వచ్చిన సాధారణ తలనొప్పి అని తేలిందనమాట.
1: నిజమేనమ్మా, ఇంటర్నెట్ లో సమాచారం ఒక సముద్రం లాంటిది. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చడం అనేది చాలా చాలా కష్టం. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే, అది డాక్టర్ కాదు అనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. అక్కడ సాధ్యమయ్యే అన్ని రకాల కారణాలని చూపిస్తారు. దాంతో చిన్న నడునొప్పి వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అనుకుని కంగారు పడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా సెర్చ్ చేసి లేని రోగాల్ని ఊహించుకోవడాన్ని సైబర్ కాండ్రియా అని పిలుస్తూ ఉంటారు. దీనివల్ల అనవసరమైన మానసిక ఆందోళన పెరిగి నిజంగానే ఒంట్లో లేని జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
0: మరి నువ్వు చెప్పింది అక్షరాల నిజమన్నయ్య. ఈ గూగుల్ వైద్యం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనుకో. మరి కొందరైతే ఒక అడుగు ముందుకేసి సెర్చ్ లో వచ్చిన రిజల్ట్స్ ని బట్టి సొంతంగా మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ కొనేసుకుంటున్నారు. ఈ మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అసలు సమస్య పక్కన పడి కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక ప్రతి మనిషి శరీరం వేరు, వారి ఆరోగ్య పరిస్థితి వేరు అనే కనీస జ్ఞానం లేకుండా ఇంటర్నెట్ సమాచారాన్ని బ్లైండ్ గా నమ్మేయడం చాలా ప్రమాదకరం. మరి చదువుకున్న వాళ్ళు కూడా ఈ పొరపాటు చేయడం నిజంగానే విచారకరం.
1: అవునమ్మా, అందుకే ఒక చిన్న సూత్రం పాటించాలి. ఇంటర్నెట్ ని అవగాహన కోసం వాడాలి కానీ నిర్ధారణ కోసం వాడకూడదు. మనకి ఏదైనా అనారోగ్యం అనిపిస్తే ప్రాథమిక సమాచారం తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ దాన్నే ఫైనల్ అనుకోకూడదు. స్టెతస్కోప్ పట్టుకుని 5 ఏళ్లు రాత్రింబవళ్లు చదివిన డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కి ఒక క్లిక్ తో వచ్చే ఆర్టికల్ కి చాలా తేడా ఉంటుంది. శారీరక సమస్యలకి స్క్రీన్లు ఇచ్చే సమాధానాల కంటే నిపుణులైన డాక్టర్లు చేసే పరీక్షలే ఎప్పుడూ నమ్మదగినవి.
0: ఖచ్చితంగా అన్నయ్య, మరి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. మరి దాన్ని ఇంటర్నెట్ చేతిలో పెట్టడం బుద్ధిహీనతే అవుతుంది. మరి ఇప్పటికైనా జనాలు మారాలి. తలనొప్పి వస్తే క్యాన్సర్ అని భయపడటం ఆపేసి ప్రశాంతంగా డాక్టర్ని సంప్రదించాలి. మరి మన లిజినెస్ కూడా నేను చెప్పేది ఒకటే, గూగుల్ సెర్చ్ ని కేవలం సమాచారం వరకే పరిమితం చేయండి. చికిత్స కోసం మాత్రం క్వాలిఫైడ్ డాక్టర్ని నమ్మండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యమే వద్దు, అలాగని ఇంటర్నెట్ చూసి అనవసరపు కంగారు అస్సలొద్దు.
1: నువ్వు గూగుల్ గురించి కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుసా? జనాలు ఒక అడుగు ముందుకేసి ఈ మధ్య చాట్ జీపీటీని డాక్టర్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఒంట్లో నల్లతగా ఉందంటే చాలు, చాట్ బాక్స్ లో దూరిపోయి లక్షణాలన్నీ టైప్ చేసి నాకేమైందో చెప్పు, ఏ మందు వాడాలో చెప్పు, ప్రిస్క్రిప్షన్ ఇవ్వు అని అడుగుతున్నారు. అది కూడా ఏదో ఒక మెడిసిన్ పేరు చెప్తే దాన్నే వేదంగా భావించి మెడికల్ షాప్ కి పరిగెడుతున్నారు. అసలు ఆ ఏఐ టూల్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి, అవి ఇచ్చే సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనే విచక్షణే లేకుండా పోతుందనుకో.
0: అవునన్నయ్యా, మరి నేను కూడా గమనించా. ఇక చాట్ జీపీటీ అనేది మనం అడిగిన దానికి ఇంటర్నెట్ లో ఉన్న డేటా ఆధారంగా ఒక వ్యాసంలో రాసిస్తుంది. అంతే తప్ప దానికి సొంతంగా ఆలోచించే శక్తి గాని మెడికల్ నాలెడ్జ్ గాని ఉండదు. ఇంకా ఘోరం ఏంటంటే, కొందరు తల్లులు తమ చిన్న పిల్లలకి జ్వరం వస్తే కూడా చాట్ జీపీటీలో హోమ్ రెమెడీస్, సిరప్ డోసేజ్లు అడిగి మరీ వాడుతున్నారు. ఒక ల్యాబ్ టెస్ట్, క్లినికల్ ఎగ్జామినేషన్ లేకుండా ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ మన రోగాన్ని ఎలా నయం చేస్తుంది? ఇక సాంకేతికతను వాడాల్సింది మన నాలెడ్జ్ పెంచుకోవడానికి గానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కాదు కదా.
1: కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏఐ టూల్స్ ని కొన్నిసార్లు హాలోసినేషన్ కి గురవుతూ ఉంటాయి. అంటే లేని సమాచారాన్ని కూడా ఉన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్ గా సృష్టిస్తాయి. అలాంటప్పుడు అది ఇచ్చే తప్పుడు మెడికల్ అడ్వైజ్ ఎంత ప్రమాదకరమో ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా. డాక్టర్లు రోగి కళ్లల్లో కలర్, నాడి వేగం, బీపీ లాంటివి ప్రాక్టికల్ గా చూసి మందులిస్తారు. కానీ ఒక చాట్ బోర్డ్ కేవలం అక్షరాల్ని మాత్రమే చదవగలదు. మనం ఇచ్చే అరకొర సమాచారానికి అది ఇచ్చే అరకొర ప్రిస్క్రిప్షన్లు వాడితే లివర్ కిడ్నీలు పాడైపోయే ఛాన్స్ ఉంది.
0: నిజమే అన్నయ్య, బట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల్లో బద్ధకం, సొంత వైద్యం చేసే అలవాటు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇక చాట్ జీపీటీ చివరిలో ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే, డాక్టర్ని సంప్రదించండి అని చిన్న అక్షరాలతో డిస్క్లైమర్ ఇస్తుంది. కానీ జనాలు అసలు దాన్ని పట్టించుకోరు. ఏదో ఉచితంగా సమాధానం దొరుకుతుందని, హాస్పిటల్కి వెళ్లే ఖర్చు తప్పుతుందని చూసుకుంటే రేపు రొద్దుట అదే పెద్ద ఖర్చు పెట్టించి ఐసీయూ వరకు తీసుకెళ్తుంది. మరి చదువుకున్న వాళ్లే ఇలా టెక్నాలజీకి బానిసలైపోయి ప్రాణాలతో చెలగాటమట్టి చాలా విచారం కదా.
1: సో అందుకే లిజనర్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, చాట్ జీపీటీ అనేది మీ ఆఫీస్ పనులకు ప్రాజెక్టులకు హెల్ప్ అవుతుందేమో, కానీ మీ ఆరోగ్యానికి కేర్ టేకర్ మాత్రం కాలేదు. కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చే అక్షరాలు మీ రోగాన్ని తగ్గించలేవు. ఒక మంచి డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పటికైనా ఈ AI వైద్యాలు ఆపేసి చిన్న సమస్య వచ్చినా ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించారు.

0: ఉపయోగించడమే ఉత్తమం. టెక్నాలజీని వాడుకుందాం కానీ దానికి మన ప్రాణాలని తాకట్టు పెట్టద్దు.
1: బలువు చాట్ జీపీటీ గురించి చెప్తుంటే నాకు అంతకంటే ఘోరమైన ఇంకో ట్రెండ్ గుర్తొచ్చింది.
0: ఏంటో అది?
1: మరి మధ్య కొందరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి ఏకంగా సర్జరీలు, ఆపరేషన్లు కూడా సొంతంగా చేసేస్తున్నారు.
0: అయ్ బాబోయ్,
1: మరి మన పేపర్లో చూసా, ఎవరు యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నిస్తే చివరికి ఆ తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. కనీసం బ్లేడ్ ని ఎలా స్టెరిలైజ్ చేయాలో కూడా తెలియని వాళ్ళు వీడియో చూసి తామే పెద్ద సర్జన్లు అయిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు. మరి ఇలాంటి పిచ్చి పనుల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
0: అవునమ్మా, నేను కూడా వార్త చూసి నిజంగానే షాక్ అయ్యాను. అసలు మానవత్వం, కనీస జ్ఞానం లేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తున్నారు. సర్జరీ అనేది కేవలం ఒక వీడియో చూసి నేర్చుకునే ఆట కాదు. దాని వెనక ఎన్నో ఏళ్ల క్లినికల్ ఎక్స్పీరియన్సెస్, మెడికల్ చదువు ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ వాతావరణం, ఎమర్జెన్సీ వస్తే వాడే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ గురించి ఏమీ తెలియకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఎలా పడితే అలా కోసేస్తున్నారనుకో. ఆ వీడియోల్లో వాళ్ళు వ్యూస్ కోసం, డబ్బుల కోసం సగం సగం సమాచారంతో కంటెంట్ పెడతారు. దాన్ని చూసి వీళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
1: నిజమే అన్నయ్య. మరి కొందరైతే మొటిమలు, చిన్న చిన్న గడ్డలు, పుట్టుమచ్చలు తీసేయడానికి కూడా ఆన్లైన్ లో దొరికే ఏవో యాసిడ్లు, కెమికల్స్ వాడేస్తున్నారు. ఆ తర్వాత అవి ఇన్ఫెక్షన్ అయిపోయి ముఖాలు పాడైపోయి క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు దారితీశాక గానీ వాళ్ళకు బుద్ధి రావడం లేదు. మరి చట్టపరంగా కూడా ఇలాంటి సొంత వైద్యాలు నేరం అనే సంగతి మర్చిపోతున్నారు. ఒక ప్రాణాన్ని కాపాడటం చేతకాకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మూర్ఖపు ప్రయత్నాలతో వేరే వాళ్ల ప్రాణాలను బలితీసుకోవడం క్షమించరాని నేరం.
0: ఖచ్చితంగానమ్మా, ఇది కేవలం బద్ధకం ఒకటే కాదమ్మా, నేరపూరితమైన నిర్లక్ష్యం కూడా. ఆన్లైన్ లో ఏదైనా వంటకం చూసి వండితే పాడైపోతే పారేస్తాం, కానీ మనిషి ప్రాణాలా కాదు కదా, ఒక్కసారి పోతే తిరిగి రాదు. సోషల్ మీడియాలో వచ్చే హెల్త్ టిప్స్, హోమ్ రెమెడీస్ అనేవి కేవలం ప్రాథమిక అవగాహన కోసమే తప్ప అవి ఎప్పటికీ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ కి ప్రత్యామ్నాయం కాదు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లే ఇలాంటి మూఢనమ్మకాల్లో బతుకుతుంటే ఇక సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదనుకో.
1: అందుకే ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేసే ఛానల్స్ మీద, సొంత వైద్యం చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి మన రేడియో ద్వారా కూడా శ్రోతలకి గట్టిగా చెప్పాల్సింది ఒకటి, స్క్రీన్ మీద కనిపించే ప్రతి వీడియో నిజం కాదు. అందులో ఉండే వాళ్ళంతా డాక్టర్లు అసలే కాదు. మీ వంటికి ఒక చిన్న గాయమైనా, ఆపరేషన్ అవసరమైనా క్వాలిఫైడ్ డాక్టర్లున్న హాస్పిటల్కి వెళ్ళండి. ఆన్లైన్ వైద్యాల మాయలో పడి మీ బంగారు భవిష్యత్తును, మీ కుటుంబాల ఆనందాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకోకండి.
0: కరెక్ట్ గా చెప్పాము. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, చాలా మంది కేవలం డబ్బులు ఆదా చేయడానికే ఈ ఆన్లైన్ వైద్యాల వైపు వెళుతూ ఉన్నారు. డాక్టర్ ఫీజు, ల్యాబ్ టెస్టుల ఖర్చు మిగులుతుంది కదా అని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని వాళ్ళకి వాళ్లే పెద్ద జ్ఞానుల్లాగా, సర్వరోగ నివారణుల్లా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ ఒకటి ఆలోచించరు, ఈ రోజున వందల రూపాయల లోభత్వంలో పడిపోయి ఆన్లైన్లో చూసి సొంత వైద్యాలు చేస్తే రేపొద్దున్న అది వికటించి ప్రాణాపాయ స్థితికి చేరినప్పుడు హాస్పిటల్లో లక్షలు పోసినా ప్రాణం దక్కని పరిస్థితి అయితే మాత్రం ఏర్పడుతుంది.
1: నిజమే అన్నయ్య, ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు క్షేమము? మరి వీరికి అయితే అస్సలు అర్థం కావడం లేదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కేవలం మనం చెప్పే లక్షణాలను మాత్రమే చూడరు. మన వయసు, బరువు, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు, మన అలవాట్లు, ఇలా అన్నింటినీ కూడా కూలంకషంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాతే మన శరీర తత్వానికి సరిపోయే మందులను రాసిస్తారు. కానీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కి మన హిస్టరీ ఏం తెలుస్తుంది? పక్కవాడికి తగ్గిన మందు మనకు విషం కావచ్చు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా పోతుంది.
0: కరెక్ట్ అమ్మా, చాలా బాగా చెప్పు. మరి మన ఈ యూట్యూబ్ డాక్టర్లు, చాట్ జీపీటీ డాక్టర్లు, అదేవిధంగా మన గూగుల్ సర్జన్ల గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట వినేసి వచ్చేద్దామా?
1: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు కలిసాం, మీకోసం ఒక చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం
1: క్లబ్ హౌస్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్
3: జిమ్ క్రికెట్ నెట్ జాగింగ్ ట్రాక్ ఇండోర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా గెస్ట్ రూమ్స్
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్
1: ఫోన్ 7996079666
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్

0: సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మంచి పాట అయితే వినిపించామమ్మా. ఇందాక నువ్వు చెప్పింది నిజంగా కరెక్టే. డాక్టర్లు ఒక రోగికి మందులు రాసేటప్పుడు వాటి డోసేజ్ ఎంత ఉండాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏ మందుతో కలిపి ఏది వేసుకోకూడదు, అంటే డ్రగ్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా, ఇలాంటివన్నీ కూడా ఎంతో శాస్త్రీయంగా ఆలోచిస్తారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చూసి ప్రిస్క్రిప్షన్లు తయారు చేసుకుంటే ఎలా చెప్పు? అక్కడ సమాచారం అందరికీ జనరల్గా ఉంటుంది కానీ పర్టికులర్గా నీ శరీరం కోసం ఉండదు కదా. ఒక క్లిక్తో అంతా తెలిసిపోతుందని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది.
0: అవునన్నయ్య, ఒకప్పుడు చదువుకునే వాళ్ళు మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో చేతిలో ఐఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకుని చదువుకున్న వాళ్లే డిజిటల్ మూఢనమ్మకాలతో ప్రాణాలు గాల్లో కలపడం పెద్ద విచిత్రం. ఫోన్ అనేది సమాచారం తెలుసుకోవడానికి ఒక సాధనం మాత్రమే, అంతేకాని అది ఎప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ సీటును, డాక్టర్ ఎక్స్పీరియన్స్ ని భర్తీ చేయలేదు. మరి డబ్బు కంటే ప్రాణం విలువైంది అనే సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తారో ఏంటో.
1: కరెక్ట్ అమ్మా, అందుకే చెప్తున్నావు అండి, ఆరోగ్యం విషయంలో లోభత్వం అస్సలు పనికిరాదు. నిజమైన డాక్టర్ ఇచ్చే వైద్యం ఎప్పుడూ సురక్షితం, క్షేమకరం కూడా. డబ్బులు మిగిల్చుకోవాలని చూసి కాటికి దారి మాత్రం వెతుక్కోకండి. లిజనర్స్, మీ స్మార్ట్ ఫోన్ కేవలం సమాచారానికే, మీ ఆరోగ్య సంరక్షణకి అయితే మాత్రం కాదు. ఒంట్లో నల్తగా ఉంటే ఆ ఫోన్ని పక్కన పెట్టి గౌరవంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రశాంతంగా, సురక్షితంగా, హ్యాపీగా జీవించండి.
0: మరి అన్నయ్య, నువ్వు డబ్బుల గురించి చెప్పావు కానీ ఇంకొక రకం జనాలు ఉంటారు.
1: ఎవరు ఆ రకం?
0: మరి కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, మనిషి శరీరాన్ని బట్టి రోగాలు వాటి తీవ్రత మారుతుంటాయి అనే కనీస జ్ఞానం కూడా వీళ్ళకుండదు. అందరికీ అన్ని కాలాల్లోనూ ఒకటే వైద్యం అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇక దీనికి తోడు సోషల్ మీడియాలో ఏ అర్హత అనుభవం లేని వాళ్ళు కూడా పెద్ద డాక్టర్లా కెమెరా ముందుకు వచ్చేసి హోమ్ రెమెడీస్ చిట్కాలు చెప్పేస్తూ రీల్స్ వదులుతున్నారు. మరి జుట్టు ఊడిపోకుండా ఉండటం దగ్గర నుంచి షుగర్, బీపీ, కిడ్నీలో రాళ్లు, ఆఖరికి గుండె జబ్బుల వరకు కూడా అన్నింటికి వాళ్ల దగ్గరే నివారణ ఉన్నట్లు విళ్ళపిచ్చేస్తూ ఉంటున్నారు.
1: నిజమేనమ్మా, చాలా కరెక్ట్ గా చెప్పు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఈ ఒక్క ఆకు తింటే షుగర్ మాయం, ఈ నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అంటూ థంబ్నెయిల్స్ పెట్టి జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్లాల్సింది పోయి సోషల్ మీడియాలో ఎవరో చెప్పిన అల్లం రసం, వెల్లుల్లిపాయో తిని కూర్చుంటే ప్రాణాలు ఎలా దక్కుతాయి చెప్పు? లైక్లు, వ్యూస్ కోసం, ఆ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బుల కోసం వాళ్ళు ఏ చిట్కా పడితే ఆ చిట్కా చెప్పిస్తూ ఉంటారు. ఆ వీడియోలు చూసే వాళ్ళకు కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
0: అవునన్నయ్య, ఒకరికి పడిన చిట్కా ఇంకొకరికి పడకపోవచ్చు, పైగా ఆ చిట్కాలు వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా దారితీయచ్చు. మరి ఉదాహరణకి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు యూట్యూబ్ లో చూసి ఏవేవో కషాయాలు తాగేసి ఆఖరికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయిన స్థితిలో హాస్పిటల్స్ కు వస్తున్నారని డాక్టర్లు మొత్తుకుంటున్నారు. మరి షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక జబ్బులకు రెగ్యులర్ గా మందులు వాడాలి, కానీ ఈ సోషల్ మీడియా బాబాల మాటలు విని మందులు మానేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మరి చదువుకున్న వాళ్లే ఈ వ్యూస్ పిచ్చోళ్ల మాయలో పడిపోతుండడం పెద్ద విచిత్రం అనుకో.
1: కరెక్ట్ అమ్మా, వాళ్ళకి మెడికల్ సైన్స్ గురించి కానీ హ్యూమన్ ఎనాటమీ గురించి కానీ ఎలాంటి అవగాహన ఉండదు. కేవలం కాన్ఫిడెంట్ గా మాట్లాడడం ఒకటి నేర్చుకుని జనాల్ని బురిడి కొట్టిస్తూ ఉంటారు. ఈ డిజిటల్ కాలంలో ఏ సమాచారమైనా ఈజీగా దొరుకుతుంది, కానీ ఈజీగా దొరుకుతోంది కదా అని అనుభవం లేని వాళ్ళు చెప్పే సర్వరోగ నివారణ చిట్కాలను నమ్మడం నిజంగా మన మూర్ఖత్వమే అవుతుంది. ఒక రోగానికి మందు కనిపెట్టడానికి సైంటిస్టులు ఎన్నో ఏళ్లు పరిశోధనలు చేస్తారు. అలాంటిది వీళ్ళు 5 నిమిషాల వీడియోలో రోగాన్ని నయం చేస్తామంటే ఎలా నమ్ముతారు చెప్పు?
0: అందుకే లిజనర్స్ కి మేము చెప్పేది ఒక్కటేనండి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిట్కాను బ్లైండ్ గా ఫాలో అవ్వకండి. జుట్టు రాలడం లాంటి చిన్న సమస్యల నుంచి గుండె జబ్బుల్లాంటి పెద్ద సమస్యల వరకు దేనికైనా సరే నిపుణులైన డాక్టర్ల సలహా మాత్రమే తీసుకోండి. ఇక వ్యూస్ కోసం వచ్చే వీడియోలను కేవలం ఎంటర్టైన్మెంట్ గా చూడండి, అంతేకాని ఎగ్జిక్యూట్ చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అర్హత లేని వాళ్ల సోషల్ మీడియా చిట్కాలకు మీ ప్రాణాలను బలి చేయకండి.
1: నువ్వన్నది నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా. అసలు జనాలకి ఈ సొంత వైద్యం పిచ్చి పీక్స్ కు వెళ్లడానికి ప్రధాన కారణం ఆ కరోనా కాలమేని చెప్పాలి. ఆ టైంలో లాక్డౌన్ వల్ల బయటికి వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ అందరూ సొంతంగా పారాసిటమాల్ వేసుకోవడం, విటమిన్ టాబ్లెట్లు మింగడం, పొద్దున్నే లేస్తే కషాయాలు కాచుకు తాగడం చేశారు. దాంతో వాళ్లలో వాళ్లకే తెలియకుండా ఒక కొత్త డాక్టర్ పుట్టుకొచ్చాడన్నమాట. అప్పట్లో నయమైంది కదా, ఇక ఏ రోగం వచ్చినా నేనే తగ్గించుకోగలను అనే ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్, భ్రమ అందరిలో బలంగా నాటుకుపోయాయి అనుకో.
0: నిజమే అన్నయ్య, కరోనా అనేది ఒక అసాధారణమైన పరిస్థితి.

0: మరప్పట్లో వేరే దారి లేక బేసిక్ జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకున్నారు. కానీ దాన్ని పట్టుకుని జీవితాంతం ఏ జబ్బు వచ్చినా నేనే డాక్టర్ని అనుకుంటే ఎలా? ఆ ధైర్యంతోనే ఇప్పుడు చాలా మంది ల్యాబ్ టెక్నీషియన్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాళ్లే బ్లడ్ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్టులు గూగుల్లో చూసి మెడికల్ షాపుల్లో మందులు కొనిస్తున్నారు. మరి మధ్యలో అసలైన డాక్టర్ని పూర్తిగా మర్చిపోతున్నారు. మరి కరోనా టైంలో వాడిన కషాయాల వల్ల కూడా చాలా మందికి లివర్ ఇన్ఫెక్షన్లు, అల్సర్లు వచ్చాయని ఆ తర్వాత తేలింది. ఇక ఆ సంగతి వీళ్ళు గమనించడమే లేదు.
1: అవునమ్మా, ఒక చిన్న సామెత ఉంది కదా, 60 ఏళ్లు చదివినా వైద్యం అబ్బదు అని. అలాంటిది కరోనాలో ఒక 2 నెలలు ఇంట్లో సొంత వైద్యం చేయగానే తామే పెద్ద నిపుణులు అనుకోవడం అమాయకత్వం. అప్పట్లో వాడిన మందులు కేవలం ఒక వైరస్ నుంచి తాత్కాలికంగా కాపాడుకోవడానికి మాత్రమే, అంతేగాని అది ప్రతి రోగానికి ఫార్ములా కాదు. ఈ రోజుల్లో హార్ట్అటాక్ లక్షణాలను కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని కరోనా టైంలో లాగా ఇంట్లో దొరికే సోడాను వామునీళ్లు తాగి సమయాన్ని వృధా చేస్తూ హాస్పిటల్కి చేరే లోపే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
0: ఖచ్చితంగా అనయ్య, ఆ కరోనా భ్రమలోంచి జనాలు ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. అనుభవం వేరు, అరా కొరా అవగాహన వేరు. నీ శరీరానికి ఏమేంటో తెలుసుకోవడానికి స్టెతస్కోప్, స్కానింగ్ మిషన్లు, అన్నింటికంటే ముఖ్యంగా డాక్టర్ 5 ఏళ్ల చదువు 10 ఏళ్ల అనుభవం కావాలి. అంతేకాని నీ స్మార్ట్ ఫోన్లో ఉండే గూగుల్ సెర్చ్, ChatGPT లేదా నువ్వు కరోనాలో సంపాదించిన తాత్కాలిక నాలెడ్జ్ ఎప్పటికీ కూడా డాక్టర్ స్థానాన్ని భర్తీ చేయలేవు. మరి ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇప్పటికైనా మనలో ఉన్న ఆ కరోనా డాక్టర్ని పక్కన పెట్టి నిజమైన క్వాలిఫైడ్ డాక్టర్ని నమ్ముదాం. మన శ్రోతలకు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అంటే, ఆరోగ్యం అనేది ప్రయోగశాల కాదండి, మీ ప్రాణాలు లాటరీ అంతకంటే కాదు. డిజిటల్ ప్రపంచంలో సమాచారాన్ని కేవలం అవగాహన కొరకు మాత్రమే వాడండి. చిన్న అనారోగ్యం వచ్చినా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి సురక్షితంగా ఉండండి.
0: మనం ఇప్పటి వరకు కూడా మరి పెద్దవాళ్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ సమాజంలో ఇంకొక రకం మహానుభావులు తయారయ్యారు. ఇక వాళ్ళు ఆన్లైన్ వైద్య జ్ఞానాన్ని, పిచ్చి ప్రయోగాలను అమాయకమైన చిన్న పిల్లల మీద కూడా చూపిస్తున్నారనుకో. ఇక పిల్లల ఆరోగ్యం అనేది ఎంత సెన్సిటివ్, ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయమో తెలిసి కూడా ఈ స్మార్ట్ ఫోన్ డాక్టర్లు అస్సలు పట్టించుకోవడం లేదు. మరి పిల్లలకి కాస్తంత జ్వరం వచ్చినా, జలుబు చేసినా వెంటనే గూగుల్లోనో యూట్యూబ్లోనో చూసి వాళ్లకు నచ్చిన సిరప్లు, యాంటీబయాటిక్స్ వేసిస్తున్నారు. తామే పెద్ద చైల్డ్ స్పెషలిస్టులు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు.
1: అవునమ్మా, ఇది చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. చిన్న పిల్లల శరీరం, వాళ్ళ అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. పెద్దవాళ్ళకి వాడే మందులు డోసేజ్ వేరు, పిల్లలకి వాడేది వేరు. పిల్లల బరువును బట్టి మిల్లీ లీటర్లలో లెక్కగట్టి డాక్టర్లు మందులు రాస్తారు. కానీ ఈ యూట్యూబ్ బ్యాచ్ ఆన్లైన్లో ఎవరో చెప్పిన చిట్కాలు చూసి పసిపిల్లలకి ఘాటైన కషాయాలు తాగించడం, సొంతంగా పారాసిటమాల్ డోసులు వేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆ చిన్నారి ప్రాణాలకే ముప్పు వస్తోందని, భవిష్యత్తులో వాళ్ళ లివర్, కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉందని, కనీస విచక్షణ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారనుకో.
0: నిజమే అన్నయ్య, పిల్లలు తమకు ఎక్కడ నొప్పిగా ఉందో, ఏ ఇబ్బందిగా ఉందో నోరు తెరిచి స్పష్టంగా చెప్పలేరు. కేవలం ఏడుపు ద్వారానే వాళ్ళు తమ బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒక క్వాలిఫైడ్ పిల్లల డాక్టర్ అయితే ఆ ఏడుపు వెనుక ఉన్న కారణాన్ని, వాళ్ళ పొట్టను, గుండె వేగాన్ని పరీక్షించి సమస్య ఏంటో కనిపెడతారు. మరి అంతేకాని ఫోన్ స్క్రీన్ చూసి పసిపిల్లలకి సొంత వైద్యాలు చేయడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. ఇక కొందరైతే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు హోమ్ రెమెడీస్ చూసి పసిపిల్లల ముక్కుల్లో ఆకులు రసాలు పిండడం లాంటి ఘోరాలు కూడా చేసేస్తున్నారు.
1: అసలు ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులనాలా లేక నేరస్తులనాలా అర్థం కావడం లేదమ్మా. డబ్బులు ఆదా చేయడానికో లేదంటే హాస్పిటల్కి వెళ్లాలనే బద్ధకానికో పసి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఒక వయసు వచ్చిన వాళ్ళైతే మందు వికటిస్తే తట్టుకోగలరు, లేదంటే కనీసం చెప్పగలరు. కానీ ఏమీ తెలియని ఆ పసివాళ్లు ఆన్లైన్ మందుల సైడ్ ఎఫెక్ట్స్ తో లోపల ఎంత నరకం అనుభవిస్తారో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుతుందనుకో. చదువుకున్న తల్లిదండ్రులే ఈ రోజుల్లో ఈ డిజిటల్ మాయలో పడి పిల్లల జీవితాల్ని పణంగా పెట్టడం ఎంతో విచారకరం కదా.
0: అవునన్నయ్య, అందుకే లిజినెస్ మరి తల్లిదండ్రులందరికీ మేము చెప్పేది ఒకటే, మీ పిల్లలు మీ ఆన్లైన్ ప్రయోగాలకు లాబొరేటరీ ఎలుకలు కాదు. వాళ్ళకు చిన్న నలతగా ఉన్నా సరే సొంత తెలివితేటలు ప్రదర్శించకుండా వెంటనే మంచి చైల్డ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. స్మార్ట్ ఫోన్లు వచ్చే వీడియోలు, చాట్బాట్లు మీ పిల్లల ప్రాణాలను కాపాడలేవు. పసిపిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అనేది వద్దు. ఆన్లైన్ అజ్ఞానంతో వాళ్ళ బంగారు భవిష్యత్తును బురుడీ కొట్టించద్దు.
1: నిజమమ్మా, చాలా బాగా చెప్పు. ఈ 100 రూపాయల పిసినర్తనం చూసుకుని లక్షల విలువైన ప్రాణాలని గాల్లో కలుపుకోవడం ఎప్పటికాగుతుందో ఏంటో. ఈ వింత పొగడ పూర్తిగా మారాలంటే ముందు జనాల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ మిలిటరీ లాంటి క్రమశిక్షణని అలవాటు చేసుకోవాలి.

0: ఒంట్లో చిన్న సమస్య వస్తే ఫస్ట్ చేయాల్సింది ఫోన్ పక్కన పెట్టడం. ఏ అర్హత లేని ఆన్లైన్ బాబాల మాటలు నమ్మి ప్రయోగాలు చేయడం ఆపేసి బాధ్యతగా ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించే అలవాటుని ఒక నియమంగా పెట్టుకోవాలి.
1: కరెక్ట్గా చెప్పావు. ఇక ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ అంటే కేవలం మందులు వేసుకోవడం కాదు, ఏ సమాచారాన్ని నమ్మాలో, దేన్ని వదిలేయాలో తెలిసిన వివేకం కలిగి ఉండటం. చదువుకున్న వాళ్ళు సమాజంలో ఒక రోల్ మోడల్గా ఉండాలి, కానీ వాళ్లే ఈ డిజిటల్ మూఢనమ్మకాలకు బానిసలైపోతే ఎలా? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే వ్యవస్థలు ఉన్నాయి. అంతేకాని నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, నేనే పెద్ద తోటి డాక్టర్ని అనే అహంకారాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. రూపాయి ఆదా చేయడం ముఖ్యం కాదు, ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యం అనే స్పృహ ప్రతి ఇంట్లోనూ రావాలి.
0: అవునమ్మా, మన ఇంట్లో బైకో కారో పాడైతే మనం యూట్యూబ్ చూసి సొంతంగా రిపేర్ చేయం కదా, మెకానిక్ దగ్గరికే తీసుకెళ్తాం. మరి అంతకంటే కోట్లాది రెట్లు విలువైన మన శరీరం పాడైతే ఏ అర్హత లేని ఆన్లైన్ వీడియోల మీద ఎలా ఆధారపడతాం చెప్పు. ఈ కనీస లాజిక్ ని జనాలు ఎందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో వచ్చే హెల్త్ రీల్స్ ని, షార్ట్స్ ని కేవలం టైం పాస్ ఎంటర్టైన్మెంట్ గా చూడాలి తప్ప వాటిని ప్రిస్క్రిప్షన్ల గా మార్చుకోకూడదు. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో ఈ రూల్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి.
1: నిజంగా అన్నయ్య, ఈ రోజుల్లో రోగం కంటే ఈ ఆన్లైన్ అజ్ఞానమే పెద్ద మహమ్మారిలా తయారైంది. అందుకే లిజనర్స్ అందరికీ మా విజ్ఞప్తి ఒకటే, ఆరోగ్యం విషయంలో షార్ట్ కట్లు వెతకండి. మీ సంపాదనలో కొంత భాగం హెల్త్ ఇన్సూరెన్స్ కో లేదా మెడికల్ ఎమర్జెన్సీలకు దాచిపెట్టుకోండి, కానీ డాక్టర్ ఫీజు మిగిల్చుకోవడానికి చూసి కాటికి దారి వెతుక్కోవద్దు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే మిమ్మల్ని నూరేళ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి.
0: చివరిలో చాలా మంచి మంచి మాటలు చెప్పామ్మా. గూగుల్ సెర్చ్లు, చాట్ బాట్లు, యూట్యూబ్ వీడియోలు మనకి నాలెడ్జ్ని ఇస్తాయేమో కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేవండి. ప్రాణం పోయాక ఏ టెక్నాలజీ కూడా దాన్ని తీసుకురాలేదు. ఇప్పటికైనా ఈ డిజిటల్ మాయలోంచి బయటపడదాం, నిజమైన వైద్యులని గౌరవిద్దాం, సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం.
1: మరింత వరకు ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి చాలా చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001-25552.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420099.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: विष्णु FM 90.4। హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
0: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
0: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: 9983420.

0: వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్ బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరెప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, గురువు దగ్గర జ్ఞానం నేర్చుకో, తండ్రి దగ్గర బాధ్యత నేర్చుకో, తల్లి దగ్గర సంస్కారం నేర్చుకో. మరి మిగతాదంతా ఈ ప్రపంచమే నేర్పిస్తుంది కదండి. అంటే జ్ఞానం అనేది గురువు దగ్గర నేర్చుకోవాలి, బాధ్యత అనేది తండ్రి దగ్గర నేర్చుకోవాలి, సంస్కారం అనేది తల్లి దగ్గర నేర్చుకోవాలి. మరి మిగతాదంతా కూడా ఈ ప్రపంచమే మనకి నేర్పిస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నీ నడుమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, మరి కాజా నుండి తిరువేదల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఏఎన్ఆర్ గారు నటించిన ప్రేమ్ నగర్ మూవీ నుంచి ఘంటసాల గారి పాట అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను.

0: don't care.
1: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నీనాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం కదా, మరి నిమి కోరికను మన్నిస్తూ మరి వశిష్ఠుడు, నీ యజ్ఞంలో హోతగా ఉండటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఇంతకు ముందే ఇంద్రుడు తాను యజ్ఞం చేస్తున్నట్లు నాకు చెప్పి నన్ను హోతగా ఉండమని కోరాడు, కాబట్టి అతడు 700 సంవత్సరాలు యజ్ఞం చేస్తానన్నాడు. నేను సరేనని వాగ్దానం చేశా. కాబట్టి ముందు ఆయన యజ్ఞం పూర్తయిన తర్వాత నీ యజ్ఞానికి హోతగా వస్తాను అని చెప్పి చెప్తాడు కదండి. మరి నెక్స్ట్ ఏమైందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి 700 సంవత్సరాల పాటు ఇంద్రుడి యజ్ఞం పూర్తి అవటం కోసం ఆ శత్రుయాగం చేయటానికి నిరీక్షించడం నిమికి సాధ్యం కాలేదు. ఒకసారి చేస్తానని సంకల్పించాక మరి నిద్ర పట్టదు. మరి నిమి చక్రవర్తికి ఒక కొడుకున్నాడు, తీవ్ర స్వభావుడు. ఇక వశిష్ఠుడి మాటకు నిమి బదులు చెప్పలేదు. ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తానని కూడా ఏమీ చెప్పలేదు. మౌనంగా ఇంటికొచ్చేసి తన యజ్ఞానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ సంగతి తెలియని వశిష్ఠుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. మరి నిమి గౌతమ మహర్షిని కలిసి, మా కులగురువు వశిష్ఠ మహర్షి ఇంద్రయాగానికి వెళ్లారు, మరి నా యజ్ఞానికి మీరు హోతగా ఉండండి అని ప్రార్థించాడు. ఇక గౌతముడు ఒప్పుకుని వచ్చి హోతగా యజ్ఞం ప్రారంభించి కొనసాగించాడు. నిర్విఘ్నంగా యజ్ఞం జరుగుతోంది. మరి వశిష్ఠుడు ఇంద్రలోకంలో 700 సంవత్సరాల పాటు ఇంద్రుడి యాగాన్ని ముగించుకుని నిమి చక్రవర్తి తనను హోతగా ఉండమని పూర్వం కోరి ఉండటం చేత అక్కడికొచ్చాడు. మరి వచ్చేసరికి గౌతముడి హోత్రత్వంలో యజ్ఞం సాగుతుండటం చూశాడు. అది తనకు అవమానకరంగా భావించాడు వశిష్ఠుడు. తను వచ్చేదాకా ఆగలేకపోతే నిమి తన ఆజ్ఞను తీసుకుని ఉండవలసింది. కులగురువైన తన ఆజ్ఞను పొంది గౌతముడిని ఆశ్రయించవలసింది. అలా చేయక నిమి తన పట్ల అవిధేయత చూపించాడని వశిష్ఠుడికి ఆగ్రహం వచ్చి, కులగురువునైన నన్ను తిరస్కరించావు కనుక నీవు విదేహుడివి కావలసింది అని శాపమిచ్చాడు. అంటే దేహాన్ని కోల్పొమ్మని. మరి ఆ విధంగా వశిష్ఠుడి శాపం ప్రకారం నిమి చక్రవర్తికి దేహం పోయింది. యజ్ఞానికి దేహం ప్రధానం. శరీరం పోయిన తర్వాత కూడా మరి జీవన్మాత్మయందు అంతకుముందు సుప్రతిష్ఠమైనటువంటి బ్రహ్మోపాసన వంటి యోగక్రియ స్థిరంగా ఉండి ఉంటే దేహం లేకుండా కూడా యజ్ఞం చేయొచ్చు. మరి దేహంతో నిమిత్తమేమీ లేని తపస్సులు కూడా ఉన్నాయి. అటువంటి తపోమారుల్లో ఉండేవాళ్ళు అనేకులు కూడా ఉన్నారు. ఇక తపోలోకం అంటే అదే అర్థం. అయితే యజ్ఞం చేసేవాడి దేహంలో లోపములు ఉండకూడదు. వేలు వంకర, పక్షవాతం వంటి ఎటువంటి దోషాలు కూడా పనికిరావు. అంటే అంగవైకల్యం ఉండకూడదు, ఆరోగ్యానికి భంగం ఉండకూడదు, సర్వేంద్రియాలు సక్రమంగా ఉండాలి. యజ్ఞం చేసేవాడికి, హోతకు, ఉద్గాతకు వీళ్ళందరికీ కూడా అవయవ పుష్టి, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి. మెల్లకన్ను కూడా ఉండకూడదు. అలాంటి లోపాలున్నవాడు ఎంత గొప్ప పండితుడైనా పూర్వం యజ్ఞంలు తిరస్కరించేవారు. మరి అలాంటి వాళ్లతో ఏదో ఒక సేవ చేయించుకునేవాళ్లే కానీ హోత, ఉద్గాత వంటి ముఖ్యమైన యజ్ఞ స్థానాలకు మాత్రం వారు అనర్హులని నిర్ణయించబడిందనమాట. ఓకే లిస్నర్స్, మరి ఈ కారణం చేత ఏంటంటే దేహం పోగొట్టుకోమని వశిష్ఠుడు తనను శపించేసరికి నిమి కోపించి వశిష్ఠుడికి కూడా ప్రతిశాపం ఇచ్చాడు. మరి ఏమిచ్చాడు ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేస్తారు. మరి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్, అలానే టెక్నీషియన్స్ అందరికీ కూడా హాయ్ అంటున్నారు. హాయ్ అండి లింగరాజు గారు, ఎలా ఉన్నారు?

బాగున్నారు కదా. మరి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి రోహిణికి అర్థం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటున్నారు. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తింటూ ఉండండి, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. అలానే పాతాళ భైరవి చిత్రం నుండి కలవరమాయే మదిలో అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి వశిష్ఠ మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి కారణం చేత దేహం పోగొట్టుకోమని వశిష్ఠుడు తనను శపించేసరికి నిమి కూడా కోపించి మరి వశిష్ఠుడికి ప్రతిశాపం ఇచ్చాడు అని చెప్పుకున్నాం కదండి. మరి కుల గురువువే ఉండి నన్ను అన్యాయంగా శపించావు. యజ్ఞం ప్రారంభించే ముందు నేను నీ ఆజ్ఞను తీసుకొనకపోయి ఉండొచ్చు, అయినా నేను చేసే ఈ యజ్ఞాన్ని నువ్వు సహించి ఉండవలసింది, ఆశీర్వదించి ఉండవలసింది. అలా చేయక నన్ను విదేహుడవు కమ్మని శాపం ఇచ్చినందుకు ప్రతిఫలంగా నీవు కూడా విదేహుడవు కావాలి. నా వలనే నీవు కూడా, నీకు కూడా దేహం పోతుంది అని నిమి ప్రతిశాపం ఇచ్చాడు. ఇక వశిష్ఠుడి శాప ఫలితంగా మరి నిమి చక్రవర్తి తన శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. గౌతమాది మహర్షులందరూ కూడా నిమి శరీరం నాశనం కాకుండా కొన్ని తైలాలు, గంధాలు, మూలికలతో పెట్టి మంత్రబలంతో, ఔషధల ప్రభావంతో దానిని రక్షించారు. శరీరాన్ని వదిలిపెట్టినా నిమి చక్రవర్తి జీవుడు అక్కడే ఉన్నాడు కాబట్టి అతడి సంకల్పంతో వారు యజ్ఞం పూర్తి చేయగలిగారు. ఆ మహర్షుల మహత్తు అటువంటిది. అంతేకాని యజ్ఞం ఉత్పన్నం కాలేదు. అలా 100 సంవత్సరాలు చేశారట ఆ యజ్ఞం. మొత్తానికి యజ్ఞం పూర్తయింది. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. యజ్ఞ సంకల్పంలో నిమి తనకు చిరంజీవిత్వం, శాశ్వతంగా తనకు కీర్తి, వ్యక్తిత్వం సృష్టిలో ఉండాలని కోరుకుని ప్రారంభించాడు. ఆయన కోరికని దేవతలు మన్నించి

మనుషుల యొక్క నేత్రముల యందు అంటే రెప్పపాటు యందు శాశ్వతంగా ఉండమన్నారట. నిమేషం అంటే నిమి శయనించేది, ఉండేది అని అర్థం అన్నమాట. అంటే అనిమిషులు అంటే దేవతలు, అంటే రెప్పపాటు లేనివారు అని అర్థం. ఈ విధంగా మనుష్యుల్లోని ఈ రెప్పపాటే శాశ్వతంగా నిమి చక్రవర్తి యొక్క దేహం అయ్యింది. ఇది మనుషుల్లోనే కాక భౌతిక శరీరాలు కలిగిన సమస్త జీవుల్లోనూ ఉంది. మరి నిజానికి రెప్పపాటు లేకపోయినా కూడా కన్నుకు తనను తాను శుభ్రంగా పోషించుకోగల శక్తి అనేది ఉంది. అంటే ప్రత్యేకంగా ఈ రెప్పపాటు మానవ శరీరంలో ఎందుకు ఉందో మరి సరిగ్గా సహేతుకంగా ఆధునిక వైద్యశాస్త్రం ఇంతవరకు కూడా చెప్పలేకపోయింది. మరి వశిష్ఠ మహర్షి కూడా దేహాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన తనకుండే యోగ విద్యాబలంతో మిత్రావరులని దేవతల దగ్గరకు వెళ్ళి తనకు దివ్యమైన మరి దేహాన్ని ప్రసాదించమని కోరాడు. ఊర్వశిని దర్శనం చేయటం చేత వాళ్లకు స్థలితమైన వీర్యాన్ని ఒక భాండంలో పెడితే దాంట్లోంచి ఈయనకి శరీరం పుట్టింది. ఆ శరీరాన్ని ఈయన తీసుకున్నాడు. అందుకే అగస్త్యుడి వలె ఈయన కూడా కుంభ సంభవుడు. అగస్త్య కుంభ సంభవ అంటారు. అలానే వశిష్ఠుడు కూడా కుంభ సంభవుడే.

వాళ్ళు దివ్య శరీరులు, పుట్టినప్పటి నుంచి కూడా శాశ్వతంగా అలానే ఉంటారు. అక్షయమైన తేజస్సు వాళ్ళకుంటుంది. మరి తపస్సు వలన మానవుడు సాధించగలిగే విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉత్తమ లోకాలు, సుఖాలు, కోరికలు తీర్చుకునే శక్తి సామర్థ్యాలు, అవన్నీ కూడా దేవతలచే ఇదివరకే పొందబడ్డాయని అర్థం అన్నమాట. లిజనెస్, మరి వశిష్ఠ మహర్షి గురించి మరిన్ని విశేషాలను తిరిగి ప్రసారమయ్యే రేపు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్న గ్రామం నుండి ఆర్జే సోభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. సోభరణి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు అంశం వచ్చేసి దూరం భారం అంటున్నారు. దిగులు హృదయానిది, పస్తు కడుపుది, అల్లరి బుద్ధిది, జల్లకాయ నిత్తికి, గాత నెయ్యానిది, కోత గుండెది, నైవేద్యం దేవుడికి, ఆరగింపు మనిషికి, గెలుపు అభ్యర్థికి, ఓటమి పౌరుడికి, తగులాటలు ఒకరు, పెనుగులాటలు ఒకరు, విలాసం ఒకరిది, విలాపం ఒకరిది, చంద్రుడు ముగిస్తేనే సూర్యుడు మొలకెత్తేది, మనిషి దూరమైతేనే మనసు భారమయ్యేది అంటున్నారు. అలానే ప్రేమసాగరం చిత్రం నుండి హృదయమని కోవెలలు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమేముందు, మరి ఈరోజు ట్యూస్డే కదండి, మంగళవారం కదా, కాబట్టి ఒక చక్కని టాపిక్ గురించి తెలుసుకుందాం, హనుమంతుడి గురించి. మరి రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంకించి లంకలో అడుగుపెట్టే సమయంలో మరి లంకిణితో జరిగిన ఘట్టం చాలా కీలకమైందండి. మరి ఈ కథ గురించి మనం తెలుసుకుందాం. మరి లంకిణి లంకా నగరానికి రక్షక దేవత, అంటే కాపలదారు అన్నమాట. మరి రావణాసురుడు ఆమెను లంకను రక్షించే బాధ్యతలు నియమించాడు. మరి హనుమంతుడు రాత్రి వేళలో ఎవరికీ కనబడకుండా ఒక చిన్న పిల్లి పరిమాణంలో రూపం మార్చుకుని లంకలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ లంకిణి తనకున్న దివ్యశక్తులతో అతన్ని గమనించింది. మరి రావణాసురుడి యొక్క ఆజ్ఞ ప్రకారం లంకలోకి అనుమతి లేని పరాయి వ్యక్తులు ఎవరు వచ్చినా ఆపడం ఆమె విధి అన్నమాట. అందుకే ఆమె హనుమంతుణ్ణి అడ్డుకుని, ఎవరు నువ్వు? కోతి రూపంలో ఇక్కడికి ఎందుకొచ్చావు? నిన్నిప్పుడే ప్రాణాలతో మింగేస్తా అంటూ గర్జించింది. హనుమంతుడు చాలా బుద్ధిమంతుడు, సమయస్ఫూర్తి కలవాడు. ఆయన లంకిణితో గొడవ పడకుండా మొదట చాలా శాంతంగా వినయంగా మాట్లాడాడు. నేను కేవలం ఒక వానరాన్ని, ఈ అందమైన లంకా నగరం గురించి చాలా విన్నా. మరి ఇక్కడి వనాలు భవనాలు ఎలా ఉన్నాయో చూడాలనే కుతూహలంతో కేవలం ఒక పర్యాటక సందర్శకుడిలా లంకను చూడటానికి వచ్చాను. మరి చూసి వెంటనే వెళ్ళిపోతా అని చాలా సాదాసీదాగా సమాధానం చెప్పాట. కానీ లంకిణి వినలేదు. నన్ను దాటి లంకలోకి అడుగుపెట్టడం ఎవరి తరం కాదు, నిన్నిప్పుడు అంతం చేస్తా అంటూ హనుమంతుణ్ణి కొట్టడానికి చెయ్యెత్తింది. మరి హనుమంతుడి పిడికిలి దెబ్బ, అంటే ఒక గుద్దు గుద్దడంతో లంకిణి శాంతవచనాలకు లంగకుండా మరి యుద్ధానికి దిగడంతో హనుమంతుడికి కూడా కోపం వచ్చింది. అయితే ఆమె ఒక స్త్రీ కాబట్టి ఆమెను చంపకూడదు అని భావించి కేవలం బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. మరి హనుమంతుడు తన ఎడమ చేతి పిడికిలిని బిగించి లంకిణిని గట్టిగా ఒక్క గుద్దు గుద్దాడు. మరి ఆ దెబ్బకు లంకిణి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు కోల్పోయేంత స్థితికి చేరి కింద పడిపోయింది. ఇక ఆ వానరుడి అపారమైన శక్తిని చూసి ఆమెకు వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. మరి లంకిణికి శాప విమోచనం ఎలా అయ్యింది అంటే, లంకిణి పూర్వజన్మలో బ్రహ్మదేవుడి శాపం వల్ల లంకా నగరానికి కాపలాదారుగా మారిందన్నమాట. మరి ఆ సమయంలో ఆమె బ్రహ్మదేవుణ్ణి శాప విమోచనం వేడుకోగా ఆయన ఒక భవిష్యత్తును ముందుగానే చెప్పాడు. మరి రాక్షసరాజైన రావణాసురుడికి అంత్యకాలం దగ్గర పడినప్పుడు ఒక వానరుడు లంకకొస్తాడు. ఆ వానరుడి పిడికిలి దెబ్బకు నువ్వు ఎప్పుడైతే కింద పడతావో అప్పుడే నీకు ఈ శాపం నుండి విమోచనం లభిస్తుంది, అలానే రాక్షస వంశం సర్వనాశనం అవడం కూడా మొదలవుతుంది అని చెప్తాడు. ఇక హనుమంతుడి దెబ్బ తినగానే మరి లంకిణికి బ్రహ్మదేవుడి మాటలు గుర్తొచ్చాయి. ఆమె లేచి నిలబడి హనుమంతుడికి నమస్కరించి ఇలా అంది, మరి మహానుభావ, నీవు సామాన్య వానరుడివి కావు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి దూతవు. బ్రహ్మదేవుడు చెప్పిన సమయం వచ్చింది, నీ దెబ్బతో నా శాపం తొలగిపోయింది, లంకకు రాక్షస వంశానికి వినాశకాలం ప్రారంభమైంది. నువ్వు ఏ కార్యం మీద వచ్చావో అది తప్పకుండా విజయవంతం అవుతుంది, లోపలికి వెళ్ళి నీ పని చూసుకో అని హనుమంతుణ్ణి దీవించి లంకలోకి వెళ్ళడానికి మార్గం ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె తన శాపం ముగియడంతో లంకను వదిలి వెళ్ళిపోయిందన్నమాట. ఈ విధంగా లంకిణికి శాప విమోచనం కలిగి హనుమంతుడికి లంకా ప్రవేశం సుగమమైందన్నమాట. ఒక లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజనీమాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి హనుమంతుడి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు, కాబట్టి మాకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఈరోజు మంగళవారం చక్కగా హనుమంతుడి గురించి మాట్లాడుకున్నాం, అలానే హనుమాన్ చాలీసా కూడా వినేసాం కదండి. ఇక అలానే మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి కాల మహిమ, కాల అనేది నిరంతర ప్రయాణం, ఆగదు కదండి. కాలం ఆగుతుందా? ఆగదు కదా, ఆగడానికి వీలవ్వదు కూడా. మరి క్షణం ఆలస్యమైనా తీసుకురాలేనిది కాలం ఒక్కటి. కాలం కొట్టే దెబ్బలు, చెప్పే పాఠాలు భరించని వారు దాదాపుగా నర వానర రాక్షస దేవతా గణాల్లో లేరనే చెప్పచ్చు అన్నమాట. అంటే మరి మనకు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి కదా, కాలం చెప్పే పాఠాలు అని చెప్పంటూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే కాలం కొట్టే దెబ్బలు, చెప్పే పాఠాలు భరించని వారు దాదాపుగా నర వానర రాక్షస దేవత గణాల్లోనే లేరు అని చెప్పచ్చటండి. మరి కాలం చెప్పిన మాట మనిషి వినాలి. మనిషి వివరించే పని కాలం చేయదు. చేతికి వాచి కట్టుకున్నంత మాత్రాన కాలం వ్యక్తిని నిలువ

0: నివ్వదు. మరి కాలం కొరడాతో కొట్టే దెబ్బలకు కారణాలు కర్మలు. కర్మబద్ధుడైన మనిషి ధర్మబద్ధుడై ఉంటేనే కాలం మంచిగా గడుస్తుంది. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, రాముడు, పాండవులు ఇలా ఎవరిని తీసుకున్నా రామాయణ మహాభారత భాగవతాలనే కాదండి, ఏ ఇతిహాసాలు పురాణాలు తిరిగేసినా కాలమహిమ అవగతమవుతుంది, మనిషి గతి ఏంటో తెలియచేస్తుంది. ధర్మరాజు రాజుగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆయన దగ్గరకొచ్చాట. తనకు గోధనం కావాలని అడిగాట. ధర్మరాజు ఆలోచించి సరే సాయంత్రం ఇస్తా రమ్మన్నాట. పక్కనే ఉన్న భీముడు గబుక్కున నవ్వేశాట. తమ్ముడు ఎందుకు నవ్వాడో ధర్మరాజుకు అర్థం కాలేదు. సోదరా ఎందుకు నవ్వావు అని అడిగాట. సాయంత్రం వరకు మనం ఉంటామా అని సందేహం వచ్చి అన్నట్ట వినయంగా. ధర్మరాజుకు ఆ మాటలోని సూక్ష్మం అర్థమైంది. వెంటనే ఆ వ్యక్తిని పిలిచి కావలసిన సాయం చేసి పంపమని భీముడికి చెప్పాడు. కాలం ఎవరికోసం ఆగదు, క్షణం మాత్రమే మానవ జీవిత ప్రమాణం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఇంతే. కాలగమనాన్ని గుర్తించి ప్రవర్తించక మహామహులే మట్టిలో కలిసిపోయారు. క్షణభంగురం జీవితం అని చెప్పగలిగే దేశాలి కాలం. నిన్న, నేడు, రేపు అనేది లేదు, వర్తమానమే దానికి ప్రమాణం. అడవిలో రామలక్ష్మణులు చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. వారెవరూ తెలుసుకుని రమ్మని హనుమకు చెప్పాడు. మారుతి మారు వేషంలో వారికి ఎదురు వెళ్లాడు. పరిచయాలు మాటామంతి అయ్యాక లక్ష్మణుడు చెమర్చిన కళ్లతో అహం చైవ హిరామశ్చ సుగ్రీవం శరణం గతే, మేమిద్దరం సుగ్రీవుడి శరణు కోరుదామని వచ్చాము అని చెప్తాడు. అది విని హనుమకు కళ్ళమ్మట నీరొచ్చిందట. దేవదానవ యుద్ధంలో దేవతలకు విజయం సాధించి పెట్టిన వీరులు, దశరథుడి పుత్రులు వారు. సుగ్రీవుణ్ణి శరణు కోరడం ఏమిటి అని ఆశ్చర్యపోయాట. రాముడి శౌర్య పరాక్రమాలు తెలిసిన హనుమ ఇదంతా కాలమహిమ అనుకున్నట్ట. వాల్మీకి కిష్కిందకాండలోని ఈ సన్నివేశం మానవ రూపంలో భగవంతుడు వచ్చిన కాలం తీర్పును శిరసా వహించాల్సిందే అని చెప్తుంది. అధికారం ఉందని గర్విస్తే, దుర్మార్గమైన పనులు చేస్తే తదనంతర కాలంలో కాలనేమి తీర్పు ఎంత తీవ్రంగా ఉంటుందో నాటి నుంచి నేటి వరకు చరిత్ర నమోదు చేస్తూనే ఉంది. అవన్నీ గుర్తించుకుని మసలుకోవటమే మనిషి యొక్క కర్తవ్యం. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, మరి విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు అయితే మనకి SMS చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కాసేపు ప్రోగ్రాం వినే కొద్దీ వినాలనుంది, చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు అని చెప్పంటున్నారు. విజయ మేడంకి ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మాకోసం ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: రామ శ్రీరామ కోదండరామా.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మే 26 అనగా ఈరోజు మరి ఉత్తమ నటిగా పేరుగాంచినటువంటి నటి మనోరమ గారి జయంతి. ఆమె స్వతహాగా తెలుగు నటి కాకపోయినా అనేకనేక తెలుగు చిత్రాల్లో అమ్మగాను అత్తగాను బామ్మగాను ఎంతో చక్కని నటన కనబరచడం జరిగింది. ఇక తెలుగు తమిళ ఇతర భాషల్లో కలిసి మరి అత్యధిక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నటీమణులు ఎవరు అని అడిగితే వెంటనే ఇతరే ఇతరు నటీమణులు మనకు బదిలో మెరుగుతారు. వారి ఒకరు పండరీబాయి గారైతే, మరొకరు మనోరమ గారు. ఇక మనోరమ గారు ఏ చిత్రంలో నటించినా మరి ఆ చిత్రంలో మరి పరభాష నటీమణులుగా అనిపించరు, మన తెలుగింటి నటీమణులుగానే అగిపిస్తారు. ఇక వాళ్ళ నటన అంత స్వచ్ఛంగా స్వాభావికంగానూ ఉంటుంది. అన్ని భాషల్లోనూ కలిపి దాదాపుగా 1500 చిత్రాలకు సుమారు నటించి మనలందరినీ కూడా అలరించారు అని చెప్పంటున్నారు. మరి అటువంటి మనోరమ గారికి నివాళి తెలియపరుస్తున్నామంటున్నారు. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ గారికి బామ్మగా తన మనవడైనటువంటి దొరబాబు పాత్రలో ఉన్న రాజశేఖర్ నటించినటువంటి మనసున్న మహారాజు ఈ చిత్రం నుండి సుఖ్వీందర్ సింగ్, నిత్యశ్రీ మహాదేవన్ ఆలపించిన వందే మాత్రం శ్రీనివాస్ గారి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం ఎద్దుల బండి ఎక్కెళ్ళిపోతాను అనే పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం ప్రేమతో రా చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నా కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మరి వశిష్ఠుడి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అంటున్నారు. అలానే మరి లంకణి శాప విమోచన ఘట్టం కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. అలానే మరి కాలమహిమ గురించి కూడా మరి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా చాలా సంతోషం అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి కర్మ వేసిన విత్తనం కాలమే మొలకెత్తిస్తుంది, మనిషి మరచిన పనిని సమయం మాత్రం మరువదు అంటున్నారు. కర్మకు తీర్పు చెప్పేది కోపం కాదు, కాలమే సాక్షి. మనసు మంచిగా ఉంటే భవిష్యత్తే మనకు ఆశీర్వాదం అవుతుంది. అలానే మరి ఆంజనేయ స్వామి కథలు కూడా చాలా బాగున్నాయి మేడం అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఒకే ఒక్కడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నా. లిస్నర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో స్వాగతం. కథ వింటారు. కాలింగ్ బెల్ మోగింది. హాల్లో నిద్రకు జోగుతున్న పల్లవి ఆ శబ్దానికి తిళ్లిపడి లేచి గబగబా తలుపు తీసింది. జీపు దిగి సురేంద్ర అలసటగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కానిస్టేబుల్ అతని ల్యాప్టాప్ బ్రీఫ్ కేస్ లోపలికి తీసుకొచ్చి సార్ అంటూ సెల్యూట్ చేశాడు వెళ్లబోతూ. గడియారం వంక చూసింది పల్లవి. రాత్రి 12 దాటుతోంది. అతడు షూస్ విప్పేసి అక్కడే పడేసి బెడ్రూంలోకి వెళ్లి యూనిఫామ్ విప్పుకుంటున్నాడో లేదో. అతని సెల్ఫోన్ మోగింది. పల్లవి అన్నం వేడి చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. హలో చెప్పు. వాట్? ఆ బతికే ఉందా? ఆమెకి ఎన్నెళ్ళుంటాయి? ఎంతమంది? నో నో ఎఫ్ఐఆర్ లాకప్లో పడే స్కుమ్మేయండి. నేను రేపు వచ్చి చూసుకుంటా. కసిగా సెల్ స్విచ్ ఆఫ్ చేసి నైట్ డ్రెస్ వేసుకుని మంచం మీదకి వాలిపోయాడు. తలుపులన్నీ లాక్ చేసుకుని వచ్చి పల్లవి అతని ప్రక్కన నిలబడి అన్నం తినరా అంది కోపాన్ని పంటి బిగువున అణచుకుంటూ. అతని దగ్గర నుంచి సమాధానం లేదు. చేత్తో తట్టింది. మిమ్మల్ని అంటూ అతను అప్పటికీ మంచి నిద్రలో ఉన్నాడు. తెల్లారి 5:30కి అలారం మోగుతుంటే మెలకు వచ్చింది పల్లవికి. నిద్రమత్తు వదల్చుకుని పక్కకి చూస్తే అప్పటికీ సురేంద్ర పక్క మీద లేడు. అతను 5 గంటలలోపి జాగింగ్కి వెళ్లాడనడానికి గుర్తుగా అతని నైట్ గౌన్ మంచం పక్కన నేల మీద పడి ఉంది. పిల్లలిద్దరినీ లేపి తయారు చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్యాక్లిచ్చి పంపేటప్పటికీ టైం 8 దాటింది. పనిమనిషి సత్యమ్మ ఇంకా రాలేదు. దానికేం వచ్చిందో? వస్తే ఇల్లంతా అద్దంలో పెడుతుంది. తన శుభ్రానికి తగ్గట్టుగా నీట్గా చేస్తుంది. కాని ఈ మధ్య తరచుగా మానేస్తుంది. విసుగ్గా అనిపిస్తోంది. అప్పటికి వచ్చాడు సురేంద్ర. స్నానం చేసి యూనిఫామ్ వేసుకున్నాడో లేదో ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. కొన్ని అటెండ్ అయ్యాడు, కొన్ని అవాయిడ్ చేసి ఆదరబద్రగా టిఫిన్ తినేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది పల్లవి. ఒక మంచి మాట లేదు, చూపు లేదు, రూపం. ఇతను నేనెరిగిన సురేంద్ర కాదు. నన్ను ప్రేమించిన ప్రేమికుడు ఇతను కాదు. ఇతను మొరటు మనిషి, మరమనిషి, బండరాయి. పల్లవి మనసు భర్తను తలుచుకుని బోరుమంటోంది. తన యాంత్రికమైన జీవితం మీద ఆమెకి ఏహ్యత కలుగుతోంది. ఏదో గట్టి నిర్ణయం తీసుకోవాలని ఆమె బుద్ధి ఆవేశంతో పరుగులు తీస్తోంది. దొంగ సచ్చినుడు తాగేసి నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏ పోయాకాలం దాపరించిందో యాదవకి. ఇంటి గేటు ముందు నిలబడి అరుస్తూ ఎదురింటి పని మనిషితో గట్టిగా మాట్లాడుతోంది సత్యమ్మ. సత్యమ్మ గొంతు విని, ఏమైంది సత్యమ్మ, రోజు లేటేనా? నీ ఇష్టం వచ్చినట్లు వస్తున్నావు. చిరాగ్గా అంది. అసలే వేళ తప్పి రాత్రంతా నిద్ర సరిగా లేదేమో. ఆమె తలంతా దిమ్ముగా ఉంది. కళ్ళు కూడా విపరీతంగా మండుతున్నట్లున్నాయి. కొత్తగా ఏటీ లేదమ్మా, మా మావతో రోజు ఉన్న భాగవతమేనమ్మా. పుల్లుగా తాగేసి రావడం, అందరికీ వినపడేట్లుగా ఇంటి ముందు నిలబడి అరవడం. ఏటి మావా ఇది? లోపలికి రా అంటే ఇదిగో చూడమ్మా కర్ర పుచ్చుకుని బాధేశాడు అంటూ వెనక్కి తిరిగి వీపు చూపించింది. ఆమె వీపంతా ఎర్రగా వాతలు తెలియంది. అయ్యో, వాడు మనిషా పశువా? ఆవేదనగా అంది పల్లవి. తెల్లాలు ఒక

నొప్పులు, జ్వరం వచ్చినట్టుందమ్మా. అసలు లేవలేకపోయినాను, పనికి రాలేనని అనుకున్నా. కానీ ఏట్నో పిల్లల్ని బడికి పంపేసి వచ్చాను. ఇంటి పనులు నేను మానుకుంటే నా పిల్లలకి పస్తే కదమ్మా. మొగుడు ఎదవని నేను ముసుగేసుకుని పడుకుంటే బొద్దన్నం ఎట్టా వస్తుంది? ముగ్గురు పిల్లలతో నా సంసారం ఎట్టా సాగుతుందమ్మా? సత్యమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చీపురు తీసుకుని గదులు తడవడం మొదలుపెట్టింది. సత్యమ్మ జీవితానికి తన జీవితానికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. తేడా ఏంటంటే సత్యమ్మకి ఒంటి మీద దెబ్బలు కనిపిస్తున్నాయి. తన మనసు మీద గాయాలు పైకి కనబడటం లేదు. కింద తరగతికి మధ్యతరగతికి తేడా అదే. భర్త ఎలా ఉన్నా భార్య సర్దుకుపోతూ మనసు చంపుకుని బతకాల్సిందేనా? సంసారం గుట్టుగా ఉండాలి, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇలా అనుకుంటూ చేతికి ముళ్ళు మీద ముళ్ళు వేసుకుంటూ బంధాలు ఇనుప సంకెళ్ళుగా మార్చుకుంటూ ఒంటరిగా మగ్గిపోవటమేనా ఆడదాని జీవిత పరమార్థం? పల్లవి అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. డాడీ, 2 రోజులైంది నిన్ను చూసి. సురేంద్ర మీద ఎగిరి కూర్చుంటూ బుద్ధిగా అంది అత్య. డాడీ, నేను ఈవేళ బ్యాడ్మింటన్ మ్యాచ్లో సెమీఫైనల్ విన్నర్ అయ్యాను, రేపు ఫైనల్స్. ఆర్య గొప్పగా అన్నాడు. వాణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకుని, వెరీ గుడ్ ఆర్య, కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు సురేంద్ర. ఈవేళ మనం రోబో సినిమాకు వెళదాం. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీలతో బోలెడు కొత్త సినిమాలు చూస్తున్నారు. నువ్వేమో మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు డాడీ. ఈవేళ మనం ఎలాగైనా బయటికి వెళ్లాల్సిందే, బొంగమూతి పెట్టింది ఆత్య. అలాగే మై ఏంజెల్, నెక్స్ట్ సండే వెళ్దాం, ఎందుకంటే నేను ఈవేళ ముంబై వెళ్తున్నా. ఓకే చెప్పు మా డాడీకి అన్నాడు సురేంద్ర. ఓకే డాడీ అంటూ ఆత్య తండ్రి బుక్కు మీద గట్టిగా ముద్దు పెట్టింది సంతోషంగా. వీరిద్దరూ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసేయండి, అదిగో జీప్ కూడా వచ్చేసింది, కమాన్ అంటూ వాళ్ళని పంపేసి అతను బెడ్రూమ్కి వచ్చి చిటికలు రెడీ అయ్యాడు. పల్లవి మౌనంగా సూట్ కేస్ సర్దింది. సురేంద్ర తల తిప్పి ఆమె సీరియస్ ముఖం చూసి, పల్లవి ఏంటలా ఉన్నావు, అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఏదో పడడానికి బాధలు పడుతున్నట్లుగా, నేనేదో పెద్ద విలన్ అన్నట్టుగా చేస్తున్నావు, అసలు నీకు ఆ విషయం అర్థమవుతోందా? విసురుగా అన్నాడు. ఆమె అతని వంక తిరస్కారంగా చూసింది. నా గురించి, నా వృత్తి గురించి పెళ్లికి ముందే నీకు బాగా తెలుసు, మరింకేంటి చెప్పు, ఎందుకంత కోపం? ఆమె జబ్బ పట్టుకుంటూ అన్నాడు. ఆ అన్నీ తెలిసి ఇలా మిగిలిపోయాను, నిర్లిప్తంగా అంది అతని చేతిని దూరంగా నెట్టివేస్తూ. కొంచెం తగ్గి, ఏంటి పల్లవి, నీకింకా ఏం కావాలి? ఎందుకు ఈ అసంతృప్తి? ఏమిటి మౌనం, చెప్పు అన్నాడు. నీకు తెలీదా? ఆమె కోపాన్ని డామినేట్ చేస్తూ దుఃఖం నెమ్మదిగా బయటికి తొంగి చూస్తోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అతను కరిగి, పల్లవి, ఐ కెన్ అండర్స్టాండ్, ఈ ఉద్యోగం ఇంతే, అసలు ప్రాబ్లం టైం, కానీ అది నా చేతిలో లేదు. ప్రతి క్షణం ఒక సవాల్. నేను నా డ్యూటీలో ఒక్క క్షణం ఆదమర్చి ఉన్నా నేరస్తుడు తప్పించుకుపోతాడు. ఎంతో కష్టపడి సివిల్స్ రాసి నేనెంతో ఇష్టపడి ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. నువ్వు నన్ను అర్థం చేసుకుని అండగా ఉంటావనుకున్నాను, కానీ ఇలా నాపై అనుక్షణం కోపాన్ని పెంచుకుంటూ అలుగుతూ మన జీవితాన్ని నరకంగా మారుస్తావనుకోలేదు, ఆవేదనగా అన్నాడు. ఏంటి, నేనా? నేనా నరకం చేస్తుంది? ఆవేశంగా అంది పల్లవి. అవును, బొమ్మాటికి నువ్వే, గట్టిగా అన్నాడు అతను. కాదు, అంతా నీవలే అంటూ అరిచింది అసహనంగా. పల్లవి, ఎందుకు అరుస్తావు? ఇటు చూడు, కొంచెం కూల్గా ఆలోచించు. ఏ మనిషి పర్ఫెక్ట్గా ఉండడు, నిజానికి ఏదో ఒక లోపం లేనివాడు అసలు మనిషి కాడు. నేను షూస్ విప్పిన వెంటనే వాటిని స్టాండ్ పైన పెట్టకపోయినా నీకు కోపం వస్తుంది, నైట్ డ్రెస్ విప్పగానే వాషింగ్ మెషిన్లో వేయకపోయినా, ఆఖరికి రాత్రి 1-2 గంటలు లేటుగా వచ్చినా నువ్వు సహించలేవు. ప్రతీది చాలా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా ఉండాలంటావు, కానీ అది ఒక్కోసారి జరగకపోవచ్చు. నువ్వేమో పొరపాటును కూడా అడ్జస్ట్ అవ్వవు, ఎప్పుడు ఏదో టెన్షన్ నీకు. ఒక్కసారి నీ జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చి పక్కకు చూడు. ఇంతసేపు మనం ఇలా గొడవ పడే కన్నా మన దగ్గర ఉన్న ఈ కొంచెం టైంలో ఎంతో హ్యాపీగా ఎంతో సన్నిహితంగా ఉండొచ్చు, రీఫ్రెష్ అవ్వచ్చు. కానీ నీకు ఆలోచన రాదు, అసలు నీకు అది అర్థం కాదు. నిన్ను అలా ఎందుకు అన్నావు, మొన్న అలా ఎందుకు చేసావు, ఎందుకు యూనిఫామ్ అలా కింద పడేశావు, నీకు నీట్నెస్ తక్కువ, నిన్న రాత్రి లేట్గా వచ్చాం, ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ నువ్వు హ్యాపీగా ఉండకుండా, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా మూడ్ పాట్ చేస్తావు, ఎలా పల్లవి నీతో? ఆవేదనగా అన్నాడు. అతని ఆరోపణలకి పల్లవి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తను అనాల్సినవన్నీ అతను తిరిగి రివర్స్ లాంటుంటే ఏదో ఫ్రస్ట్రేషన్, ఆవేశం ఆమెలో తనుకురాగా ఏదో అనబోయేంతలు పిల్లల్ని దింపిన జీప్ వచ్చి ఇంటి ముందాగింది. కానిస్టేబుల్ సెల్యూట్ చేసి
గబగబా సురేంద్ర సామాన్.

ల్యాప్టాప్ అని లోపల పెట్టేశాడు. సురేంద్ర జీప్లో ముందు సీట్లో కూర్చున్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. కనీసం తల తిప్పి ఆమె వంక కూడా చూడలేదు. అంత పెద్ద హాల్లో పల్లవి శిలలాగా ఒంటరిగా నిలబడిపోయింది. సురేంద్ర వారం రోజుల సెమినార్లో వర్క్లోడ్లో పూర్తిగా మునిగిపోయాడు. బయలుదేరే రోజు పిల్లలకి ఏదైనా కొందామని షాపింగ్కి బయలుదేరాడు. హాయ్ ఇంద్ర అంటూ చిన్ననాటి స్నేహితుడు నితిన్ పలకరించి, కమాన్ మా ఇల్లు ఈ పక్క సందులోనే అంటూ బలవంత పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అపార్ట్మెంట్ నీట్గా అందంగా ఉంది. ఏంటి నీ వైఫ్ లేదా? సురేంద్ర సోఫాలో కూర్చుంటూ అన్నాడు చుట్టూ చూస్తూ. నాకు నైట్ డ్యూటీ, కృతికి డే డ్యూటీ. అందుకే ఇప్పుడే నిద్ర లేచి వంట చేసి ఇల్లంతా సర్దేసి తనకి డిన్నర్, తర్వాత ఐస్ క్రీమ్ తినడం ఇష్టమని అందుకోసం షాప్కొచ్చా. ఇంతలో నువ్వు కనిపించావు, ఎన్నాళ్ళ కలిసాం. నితిన్ మిత్రుడు భుజం మీద ఆప్యాయంగా చెయ్యివేశన్నాడు. నువ్వు వంట చేస్తావా? నీకు రాదు కదా? సురేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. పాపం కృతి అలసిపోయి వస్తుంది కదా. నితిన్ తన లవ్ గురించి, పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోకపోవటం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే సురేంద్రకి పల్లవి తను ప్రేమించుకున్న రోజులు కళ్ల ముందు మెదలసాగాయి. లైఫ్లో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. సత్యమ్మ వారం రోజులు పనిలోకి రాలేదు. వేరే పని వాళ్ళని అడిగితే అర్జెంటుగా ఊరెళ్ళిందన్నారు. ఆఫీస్ జవాన్ రోజూ వచ్చి తోట పని చేసి బయట పనులన్నీ చేస్తున్నాడు. ఈ వారం రోజులు పల్లవి అగ్నిపర్వతంలా లోపల రగిలిపోయింది. ఇంటి పని, పిల్లల పనితో విసిగిపోయింది. సురేంద్ర బొంబాయి వెళుతూ అన్న మాటలు ఆమెను చాలా గాయపరిచాయి. ఆలోచిస్తుంటే కొంతకాలం అతనికి దూరంగా ఉంటే మంచిదనిపించింది. అతను తను ఉత్తర దక్షిణ ధృవాలు. తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆకర్షణ క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయి. అతనో వైపు తనో వైపు ప్రతీక్షణం దూరంగా వెళ్ళిపోతున్నారు. పోర్చలేని అగాధాలు సృష్టించుకుంటున్నారు. రేపే డాడీకి ఫోన్ చేయాలి. తన పేరున రాసిన ఇంటిని శుభ్రం చేయించమని చెప్పాలి. ఎలాగూ డాడీ బిజినెస్ ఉంది కదా, ఆ పనులు చూసుకోవడం మొదలుపెట్టాలి. ఏవేవో ఆలోచించుకుంటూ నిద్రలోకి జారింది. ఇన్ని రోజులు పనికి రావడం మానేస్తే ఎలా సత్యమ్మా? కనీసం చెప్పైనా వెళ్ళాలి కదా, అసలు ఎక్కడికి వెళ్ళావు? కోపంగా అంది పల్లవి మర్నాడు సత్యమ్మ పనిలోకి రాగానే. అమ్మా మీతో చెప్పిపోదామంటే నాకు అస్సలు కాలేదమ్మా. ఊళ్ళో మా అత్తమ్మకి పక్షవాతం వచ్చి పడిపోయిందమ్మా, అందుకే ఏడ్చుకుంటూ లాగెత్తుకుపోయాను పిల్లల్ని వేసుకుని. ఆ నీ ఒకడే నిన్ను సరిగ్గా చూడట్లేదు. నువ్వేమో అత్తగారి సేవలు చేయడానికి వెళ్ళావా పాపం? వేటకారంగా అంది పల్లవి. అదేటమ్మా అట్టా అంటారు, ఆడదాని మెళ్ళో తాలిపడినది అంటే అత్తే అమ్మ ఉద్ది కదమ్మా. మొగుడు సరిగా చూశాడనో చూడలేదనో ముసలితనంలో ఆడని వదిలేస్తామమ్మా, అదేముడు సెమిత్తాడా? భలేవారేనమ్మా, నా మొగుడు నేను సరిగ్గా చూడలేదని ఆ ముసలిదాన్ని నేను చూడకపోతే ఇంకా ఆడతనం అమ్మతనం ఏటుంటదమ్మా? సత్యమ్మ మాటలు విని నిర్ఘంతపోయింది పల్లవి. పల్లవమ్మ నా మెళ్ళో సన్న బంగారపు తాడమ్మేసి మా అత్తకి వైద్యం చేయించిన, నా మొగుడు నిన్నటిదాకా ఇక్కడే తాగి తిరుగుతున్నాడు, రానే లేదు. ఏటనుకున్నాడో ఏమో, నిన్న బయలుదేరి ఊరొచ్చాడమ్మా. వాళ్ళమ్మని మంచాన చూసి వైద్యం చేయించి బతికిచ్చినానని ఏడ్చి నా కాలికి మొక్కినాడమ్మా. పాపం అతను అలా ఏడ్చేటప్పటికీ కరిగిపోయావా? మొన్నటిదాకా దొంగ సచ్చినోడు అని తిట్టిందనివి నువ్వే కదా. పల్లవి మాటలకి సత్యమ్మ చిన్నగా నవ్వేసింది. సంసారం అంటే సర్దుబాటే కదమ్మా, మాట అనాలా మాట పడాలా. అంతేనమ్మా, చాతరేని కాడికి తాగుల్ని తగ్గించుకుంటూ పోవాలి, కానీ తేకేదాకా లాగితే ఒరిగేదే ఉందమ్మా. కాకపోయినా పిల్లల్ని ఏడుసేయాలమ్మా, వాళ్ళేం పాపం చేశారు, పోనీయండి వదిలేసి ఇంకోడిని కట్టుకున్నా ఆడు ఇట్టాగుండడని గ్యారంటీ ఏటున్నది? ఏ మగాడైనా అంతేనమ్మా, మగాణ్ణి ఆడది ఓర్పగా దిద్దుకోవాలా, ప్రేమగా చూసుకోవాలా. ప్రేమగా చూసుకుంటే ఇయ్యాలి, కాకపోతే ఇంకోనాటికైనా మైనం వద్దే. ఈసిరి కొడితే మాత్రం ఎన్నాళ్ళైనా బండరాయే. సత్యమ్మ పనిలోకి వెళ్ళిపోయింది. సత్యమ్మ మాటలకి ఒక మెరుపు ముఖాన మెరిసినట్లయింది పల్లవికి. ఓ ఉరుము ఆమె గుండెల్లో ఉరిమి ఆమె అంతరంగాన్ని దడదడలాడించింది. సురేంద్ర పని ఒత్తిడిని తను అర్థం చేసుకోలేకపోతుందా? అర్థలేని కోపంతో అతని సహనాన్ని పరీక్షిస్తోందా? అతడు తనకి పూర్తిగా దూరమైపోతాడా? పిడుగుపడిన చెట్టులా పల్లవి మనసు నిలువునా చీలిపోయిందనిపించింది. ఇంతలో గదులు ఊడుస్తూ ఫోన్ మోగుతోంది అమ్మగారు అంటూ సెల్ తీసుకు

0: తీసుకొచ్చి ఆమె చేతికిచ్చింది సత్యమ్మ. హలో, సురేంద్ర గొంతు వినిపిస్తోంది. హలో, పల్లవి గొంతు చాలా బలహీనంగా వినపడింది అతనికి. ఏమైంది, ఆర్ యూ ఓకే అన్నాడు ఆదుర్దాగా. అంది అప్రయత్నంగా. చిన్ని, ఎనీ ప్రాబ్లం అతను మార్తవంగా అడిగాడు. పల్లవి కళ్ళల్లో చివ్వున కన్నీళ్లు ఉబకాయి. చిన్ని ఎన్నాళ్ళకన్నాడు, రాత్రి ఫ్లైట్కు వస్తున్నాను. అద్య, ఆర్య ఎలా ఉన్నారు? అతని మాటలకి ఆమె అంతవరకు తీసుకున్న బలమైన నిర్ణయాలు గాలికి ఎగిరిపోతున్నాయి. పల్లవి, ఏంట్రా మాట్లాడవా, ఇంకా కోపమేనా? నేను హర్ట్ చేశాను, ఒప్పుకుంటున్నాను, సారీరా. చచా, సురేంద్ర నువ్వు కాదు సారీ చెప్పేది, నేను చెప్పాలి. ఆమె గొంతు పూడుకుపోయింది దుఃఖంతో. చిన్ని, ప్లీజ్ యాడవకు, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. లైఫ్లో చాలా మిస్ చేసుకుంటున్నాం. రోజు ఒత్తిడులతో నలిగిపోతూ మనం పెళ్లి చేసుకునే ముందు ఎన్ని కలలు కన్నాం, ఎంత హ్యాపీగా లైఫ్ గడపాలని ప్లాన్ వేసుకున్నాం. ఇకపై అవన్నీ నేను నిజం చేసి చూపిస్తాను. బిలీవ్ మీ అండ్ బీ హ్యాపీ డియర్. త్వరగా వచ్చి అంది పల్లవి. 1 వీక్ ఏదైనా రిసార్ట్స్కి వెళ్దాం పిల్లలు తీసుకుని, ఓకేనా? ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. ఇక్కడి నుంచి నువ్వు కొత్త సురేంద్రం చూస్తావు. అతని గొంతు కొద్దిగా ఉలికింది ఉద్వేగంతో. నీకు కొత్త పల్లవిని చూపిస్తాను, కన్నీళ్లు తుడుచుకుంటూ అంది పల్లవి. గతాన్ని చెరిపేసి రాబోయే కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్లుగా. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో స్వాగతం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. రోహిణి కార్తే ప్రభావం జిల్లాలో ప్రస్ఫుటంగా కనిపించింది. తొలి రోజే సెగ చూపించింది. ఎండల తీవ్రత మరింత పెరిగి ఉదయం 7 గంటలకి భానుడి ప్రతాపం కనిపించింది. జిల్లాలో వడగాల్పులు ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. రాబోయే 5 రోజులు భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో 45 డిగ్రీల వరకు నమోదైంది. వారం రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న స్థాయిలో సోమవారం ఉక్కబోత లేకపోవడం కొంత ఉపశమనం. తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం ప్రాంతాలలో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచి వడగాల్పులకు భయపడి ప్రజలు బయటికి రావడం లేదు. పాలకొల్లు పట్టణంలో చాలా మంది వ్యాపారులు 11 గంటలకు షాపులు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత షాపులు తెరిచారు. శీతల పానీయాలకు గిరాకీ వచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రధాన రహదారులు ఉదయం 10 గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రతకు భయపడి అత్యవసర పని ఉంటే తప్ప జనం బయటకు రావడం లేదు, ఇళ్లకే పరిమితం అవుతూ ఉన్నారు. ప్రజా ఫిర్యాదులపై అలసత్వం తగదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 18 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ లో 145, రెవెన్యూ క్లినిక్ లో 45 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అన్నారు. జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివన్నారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సర్ అమలు జరుగుతోంది. అందులో భాగంగానే జిల్లాలో ఓటర్ల జాబితా సరిచేసే ప్రక్రియను చేపట్టనున్నారు. దానికోసం ఇదివరకే పనిచేసిన బూత్ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఓటర్ల జాబితా సవరణకు అధికారులు రాజకీయ పార్టీల సహకారాన్ని తీసుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల జిల్లా ప్రతినిధులు నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ జాబితాలో సవరణపై ప్రజల్లో అపోహలు లేకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగంలో కలిగే అంతరాయంపై 3 డివిజన్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ

పి ఉషారాణి తెలిపారు. లో వోల్టేజ్, విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం జిల్లాలో జూన్ 20వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మహాయజ్ఞంలో భాగంగా 4 వారాల కార్యాచరణ అమలు చేస్తోంది. ఇది కేవలం ఫోటోలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో చేస్తే కొంతైనా ఫలితం దక్కుతుంది. ఎందుకంటే చెత్త సమస్య పరిష్కారానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా

రానున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తిని పెంచేలా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పెనుమంటర మండలం నత్తారామేశ్వరం, గర్వు, పోలమూరు, నెగ్గిపొడి గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి, స్థానికులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒత్తిడి రహిత పోలీసింగ్కు జిల్లా పోలీసులను సమాయత్తం చేస్తూ ఉన్నారు ఏలూరు జిల్లా పోలీస్ అధికారులు. దీనిలో భాగంగానే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు పోలీస్ మైదానంలో ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మునిరాజ మాట్లాడుతూ సిబ్బంది క్రమబద్ధమైన ధ్యాన సాధనపై దృష్టి సారించి తద్వారా వారిలో మానసిక ఏకాగ్రత పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రశాంతంగా ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. జనగణన 2027లో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు అడిగితే సమాధానం ఇచ్చేందుకు యజమానులు కొందరు సంశయిస్తూ ఉన్నారు. సర్వే మరో వారం రోజుల్లో ముగియనుండగా ఆశించిన సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. ఉన్నా లేనట్టు తమది కానట్టుగా చెప్పడం విడ్డూరంగా ఉంది. వివరాలన్నీ చెబితే పథకాలు ఆపేస్తారేమోనని అంతర్గత ఆందోళన ప్రజల్లో ఉంది. కేవలం ఇళ్ల సర్వే అని గణన సిబ్బంది చెబుతున్నా జనం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కాగా జిల్లాలో 646,000 గృహాలు ఉండగా ఇప్పటి వరకు 626,000 ఇళ్ల సర్వే పూర్తయింది. వేసవి నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పశుసంవర్ధక శాఖ పౌల్ట్రీ యజమానులు రైతులతో వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కోళ్లు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు. కోళ్ల మేత, ఔషధాల ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలక్ష్మి మాట్లాడుతూ అవసరమైతేనే పిల్లలకు చరవాణులు ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో తాగునీటిపై సమీక్షించారు. అవసరమైన గ్రామాల్లో ట్యాంకర్లతో త్రాగునీరు సరఫరా చేయాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోసియేషన్ ప్రముఖ పాత్ర పోషించిందని ప్రజానాట్య మండలి ప్రతినిధులు అన్నారు. సోమవారం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఐపీటీఏ ఆవిర్భావ దినోత్సవం పతాక ఆవిష్కరణ వేడుకల్లో జిల్లా ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ మాట్లాడారు. జమీందారీ భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రజానాట్య మండలి తరఫున అనేక కళారూపాలు ప్రదర్శించిందని అన్నారు. భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే పులపర్తి రామంజనేలు అన్నారు. ఆసుపత్రికి ఏర్పాటు చేసిన అభివృద్ది కమిటీ చైర్మన్గా ఆయనతో పాటు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ది, భవన మరమ్మతులు, తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ప్రజల్లో పొదుపు చర్యలు, బాధ్యతాయుత జీవన విధానంపై విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డికి పలువురు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభంలో దేశ పరిస్థితిని కాపాడుకునేందుకు ప్రధాని మోడీ సూచించిన పొదుపు జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయిలో విద్యార్థులు నిలవాలని మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ఏలూరుపాడులో బడి పిలుస్తోంది ప్రచారం సోమవారం నిర్వహించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉత్తమ బోధన ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో దొరుకుతోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు, మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
3: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
2: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
3: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 8925933186 8925896421.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogishi, EHS, Arogya భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు అస్సలు వద్దు.
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట ఒళ్ళంతా సగలు.
2: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
1: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రెడీ విష్ణు 90.4.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్లజోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మనిషికి ఎప్పుడు పనేనా, మనసుకి కొంత స్వాంతన కూడా కావాలిగా. ప్రశాంతత కోసం చక్కని పాటలు వినడం కూడా మనకు అవసరమే. అలాంటి పాటలు వినిపించడానికి రేడియో విష్ణు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమాన్ని విని ఆనందించండి. అలాగే రేడియో విష్ణు కార్యక్రమాలు ఎక్కడైనా వినేందుకు రేడియో విష్ణు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈనాటి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా అప్పట్లో 14 కేంద్రాలలో 100 విజయవంతంగా ప్రదర్శించబడి ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రం అత్తకి యముడు అమ్మాయికి మొగుడు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన శాంతి ఓ శాంతి పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421. అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు చిత్త నుంచి బాలు జానకి గానం చేసిన శాంతి ఓం శాంతి పాట విన్నారు కదా. తర్వాత పాట కమల్ హాసన్ నటనకు నంది అవార్డు వచ్చిన చిత్రం ఇంద్రుడు చంద్రుడు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి సంధ్యారాగప్పు సరిగమలో తొలి కలయికలో పాటు వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి సంధ్యారాగపు సరిగమలో పాటు విన్నారు కదా. తర్వాత పాట కొడుకు దిద్దిన కాపురం చిత్రం నుంచి ఓం నమః నటరాజుకే నమః పాటు వింటారు. చిత్ర బృందం గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి. ఇక ఈ చిత్రంలో కృష్ణ, విజయశాంతి, మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా నటశేఖర కృష్ణ దర్శకత్వం వహించారు. మరి పాట విన్నావా?

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: కొడుకు దిద్దిన కాపురం చిత్రం నుంచి చిత్ర బృందం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం గీతాంజలి. అక్కినేని నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి బాలు బృందం గానం చేసిన జగడ జగడ జగడం పాట వింటారు. వేటూరి గీతానికి ఇళయరాజా సంగీతం అందించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100111193.
1: గీతాంజలి చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట అశోక్ కుమార్ దర్శకత్వంలో విశ్వాస్, శరణ్య జంటగా 1988లో విడుదలైన చిత్రం నీరాజనం. తెలుగులో ఓపెన్ అయ్యర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఘల్లు ఘల్లునా గుండె జల్లునా పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. మరికొద్ది క్షణాల్లో

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాన సంగమం. నేను మీ అజ్జే జాస్మిన్. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజుటి మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే టీ గురించి అండి. టీ అంటే అలాంటి ఇలాంటి టీ కాదు, చక్కని సువాసనల పరిమళాలు అంతే పుష్కలంగా ఉండే ప్రయోజనాలు ఈ పూల టీ రుచుల్లో ఉంటాయంట. మరి ఈ విషయాలు హైదరాబాద్కి చెందిన నీలిమా చౌదరి గారైతే చెప్తున్నారు. సరదాగా రుచి చూడటం మొదలుపెట్టిన ఆమె ఈ పూల టీ పరిమళాల్ని రుచి చూపించే సంస్థని పెట్టడానికి కారణమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. టీ తాగాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగాలి, కానీ ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకూడదు. ఇదండి ఈ రోజుల్లో అందరూ కోరుకునేది. అది నిజమే, కానీ రుచికి ఆరోగ్యానికి ఉపయోగపడేలా మరే టీలు లేవా అంటే పూలతో చేసిన బోలె టీలైతే ఉన్నాయంట. అయితే మన దగ్గర వీటి గురించి తెలిసింది తక్కువ, ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు మన వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవడం ఒక కారణం. కానీ మా ఇంటిల్లిపాది ఆ రుచులను ఆస్వాదిస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది. నేను ఇష్టపడే పూల టీలను ఇంటికి వచ్చిన అతిథులకు కూడా పరిచయం చేశా. అది మొదలు అంతా మాకు కూడా తెప్పించవా మాకు కూడా తెప్పించవా అని అడగడంతో ఈ వ్యాపార మార్గంలో అడుగుపెట్టాను. నేను ఈ రంగంలోకి రాకముందు ఒక గృహిణిని, అంతకంటే ముందు ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. బ్యాడ్మింటన్కు అడుగులు పడింది విజయవాడలో అయినా నేను పుట్టింది మాత్రం గుంటూరులోనే. మా నాన్నగారు రైల్వేలో ఉన్నత ఉద్యోగి, అమ్మ గృహిణి. నాన్న ఉద్యోగరీత్యా 5వ తరగతి వరకు కర్ణాటకలో హుబ్లీలో చదివాను. ఆ తర్వాత విజయవాడ వచ్చాక చదువుతో పాటు బ్యాడ్మింటన్ నేర్చుకోవడం కూడా మొదలుపెట్టా. అది మొదలు 2002 వరకు జాతీయ అంతర్జాతీయ పోటీలన్నింటిలోనూ పాల్గొన్నాను. ప్రతిష్టాత్మక ఉబర్ కప్, సార్క్ టోర్నమెంట్లోను కూడా పాల్గొన్నా. చివరిగా 2002 హైదరాబాద్లో జరిగిన జాతీయ క్రీడల్లో సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో బంగారు వెండి పతకాలు గెలుచుకున్నాను. అంతకుముందే పెళ్లి జరగడం, ఆ తరువాత పిల్లలు, దాంతో ఇంటి బాధ్యతల్లో మునిగిపోయాను. మా వారిది టింబర్ వ్యాపారం. పిల్లలు పుట్టాక వాళ్ళ అవసరాల కోసం నేను కూడా ఇంటికే పరిమితమయ్యాను. కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు స్వయంగా చేసుకునే స్థితికి వచ్చారు, దాంతో నాకు కూడా తీరిక దొరుకుతోంది. ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచనతో నెట్లో వెతుకుతూ ఉండేదాన్ని. చాలా వాటిల్లో కొత్తదనం కనిపించలేదు. ఏమెంచుకోవాలన్నా నా ఆలోచనకు ఒక పట్టాన ముగింపే రాలేదు. ఈలోగా ఓ రోజు మా ఇంటికి స్నేహితులు కొంతమంది అయితే వచ్చారు. ఆతిథ్యంలో భాగంగానే వారికి కూడా టీ కలిపించాను. టీ అంటే మామూలు టీ కాదండి, సువాసనలు వెదజల్లే గులాబీ పూల టీ. అప్పటి వరకు వాళ్ళకి అటువంటి టీ ఉంటుందని తెలియదట. పైగా అది స్వచ్ఛంగా తయారవుతున్న విధానం రుచి చూశాక మాకు కూడా తెప్పించగలవా అని అడిగారు. ఆ మాట విన్నాక దాన్నే వ్యాపారంగా ఎందుకు చేయకూడదు అని అనిపించింది. దాంతో గతేడాది బ్లూమింగ్ బడ్స్ పేరుతో ఫేస్బుక్ పేజ్ని తెరిచాను. స్నేహితులు సన్నిహితులతో కలిసి వాట్సాప్ గ్రూప్ని కూడా ఏర్పాటు చేశాను. మరి నీలిమా చౌదరి గారికి అసలు ఈ పూల టీల గురించి ఎలా తెలుసంటారు? మరి ఆ విషయాలేంటో తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఎంజాయ్ చేయండి.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా

0: ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి నీలిమా చౌదరి గారికి ఆ టీ గురించి ఎలా తెలుసో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు నాకు ఈ ఫ్లోరల్ టీలను రుచి చూసే అలవాటు ఎక్కడ మొదలైందో చెప్పలేదు కదా. అదెక్కడంటే నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు చాలా దేశాలే తిరిగాను. ఆ సమయంలో కెఫీన్ ఉండని ఫ్లోరల్ టీలను రుచి చూసేదాన్ని. అది మొదలు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన పూల తేనీటిని రుచి చూడకుండా వచ్చేదాన్నే కాదు. ముఖ్యంగా జపాన్లో లభించే చామమెల్ టీ నాకు ఎంతో ఇష్టం. భారత్కి వచ్చాక ఫ్లోరల్ టీలు ఎక్కడైనా దొరుకుతాయా అని చాలానే వెతికాను, కానీ దొరకనే లేదు. ఆఖరికి హెర్బల్ గ్రీన్ టీలతోనైనా సరిపెట్టుకుందామనుకున్నా. మనకు అందుబాటులో ఉండేవి వాటి తయారీలో ఆఖరి దశలో లభించేవని అర్థమైంది. ఇక ఆ కారణంతోనే అది కూడా చేదుగానే ఉంటుంది. దాంతో ఎక్కడ టీలను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. మరి దానికోసం ఈ టీలను జపాన్ నుంచి తెప్పించుకోవడం మొదలుపెట్టా. మా కోసం అంటే ఏదో ఒకలా తెప్పించుకునేదాన్ని, కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో అవసరమవుతుంది. ఖర్చుతో కూడుకున్న పని, నాణ్యత విషయంలో కూడా మెలకువ తప్పనిసరి. మొదట నేను జపాన్ వెళ్ళి అక్కడ వివిధ రకాల టీలను గమనించడం జరిగింది. 25 గ్రాముల ప్యాకెట్తో సుమారు 45 టీలను తయారు చేయొచ్చు. నెలలో 30 కేజీల వరకు అమ్ముతున్నాను. టెస్ట్రోసా, అవర్ ప్లేస్, హెలో కర్రీ, TFL వంటి సంస్థలు కూడా మా ఖాతాదారులే. మరి ఇందులో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. అవేంటంటే ఒక్కోసారి సరుకు వచ్చిన నెల రోజులకే కస్టమ్స్ వారి నుంచి అందదు. అదీ కాకుండా ఒక్కోసారి ఎంత డబ్బు కట్టేసినా అనుకున్న సమయానికి సరుకు రాదు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి తెప్పిస్తే తీరా అమ్ముడుపోకపోతే ఇబ్బందులు తప్పవు. మరి ఇలా అన్నింటికీ తట్టుకుని ముందుకు సాగుతున్నాను. మరి తెలుసుకున్నాం కదా లిజినోస్, నీలిమా చౌదరి గారి గురించి, తన పూల టీల గురించి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, విని ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోయే 2వ టిప్ అయితే బ్యూటీకి సంబంధించిందండి. ఈ కాలంలో అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికైతే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో మస్కారా, ఐలైనర్ లాంటివి ఉపయోగించినా పెళ్లిళ్ళలాంటి వేడుకలకు మాత్రం కాస్త ఎక్కువగానే మేకప్ వేసుకుంటున్నారు. దీంతో రకరకాల వస్తువులు మేకప్ బ్యాగ్లోకి చేరిపోయాయి. ఆ మేకప్ బ్యాగ్లో ఉండే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి పెళ్ళి వంటి ప్రత్యేక సందర్భాల్లోనే ఫౌండేషన్ క్రీమ్ రాసుకుంటారు. అందుకే ఆ క్రీమ్ చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. కానీ దాన్ని కొన్నాం కదా అని ఎక్కువ రోజులు ఉంచుకుంటే గడువు దాటిపోతుంది. తర్వాత దాన్ని ఉపయోగించడం కూడా మంచిది కాదు. అందుకే 3 నుంచి 6 నెలల కాలంలో ఫౌండేషన్ క్రీమ్ మార్చడం మంచిది. మరి మస్కారా విషయంలో మరింత జాగ్రత్త అయితే అవసరం. ప్రతిసారి మస్కారా మూత తీసి పెట్టడం వల్ల అందులోకి గాలి, బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని ఎక్కువ కాలం వాడకుండా 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మేకప్ సామాగ్రి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రకరకాల రసాయనాలను వాడుతుంటారు. సహజ సౌందర్య ఉత్పత్తులలో వీటి వాడకం ఉండదు. అందుకే వీటిని వాడిన వెంటనే తిరిగి ఫ్రిడ్జ్లో భద్రపరుస్తూ ఉండాలి. దాంతోపాటు 3 నెలలకు ఒకసారి మార్చేయాలి. మరి మేకప్ బ్రష్ల విషయంలో కూడా అత్యంత జాగ్రత్త అయితే అవసరమండి. బ్రష్లను ఎక్కువ రోజులు వాడటం వల్ల అందులోకి బ్యాక్టీరియా చేరి ముఖంపై దద్దులు వచ్చే అవకాశం అయితే ఉంది. వారానికి ఒకసారి వాటిని తప్పకుండా శుభ్రపరచాలి. మార్కెట్లో దొరికే మేకప్ బ్లాటింగ్ కాగితాలు వాడినా మంచిదే. అలాగని కరిగిపోయే లిప్స్టిక్లు, లిప్ బామ్లను బ్యాగుల నుంచి వీలైనంత వరకు తీసేయాలి. బ్యాగ్లో ఉండే వేడికి అవి కరిగిపోయే ప్రమాదం అయితే ఉంది. అందుకే ఎక్కువ రోజులు వాడకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఐ పెన్సిల్, లిప్ పెన్సిల్ వాడిన తరువాత వాటిని అలాగే బ్యాగ్లో పడేయకుండా మూతలు బిగించి భద్రపరచుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా అంటుకుని తిరిగి వాడినప్పుడు కడుపులోకి వెళ్లే ప్రమాదం అయితే ఉంది. మరి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు అందులోకి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ గాలి చొరబడి అది గడ్డ కట్టడం ప్రారంభిస్తే వాటిని పక్కన పడేయడమే మంచిదండి. వీటితో పాటు తేదీ అయిపోయిన సన్స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లను వెంటనే మార్చేయండి. లేదంటే అందులోని రసాయనాలు హాని చేసే ప్రమాదం అయితే ఉంది. మరి ఓకే లిజినర్స్, ఒక మంచి బ్యూటీ టిప్ అయితే తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవ్వబోతుంది, మీరు ఎంజాయ్ చేయండి.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ ఆఫర్.

ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మీ హాస్పిటల్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ.

0: Hospital, Town Railway Station Road, Bhimavaram.
1: After a beautiful song, welcome back to Mahila. మరి పండగలంటే మనకి ఎక్కువ గుర్తొచ్చే వంటకాలు ఏంటంటారు? మా ఇంట్లో అయితే ఎక్కువగా బూరెలు చేసుకుంటూ ఉంటామండి. బూరెలు అంటే ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బూరెలే కాదు, చాలా రకాలైన బూరెలు అయితే ఉన్నాయి. మరి ఈరోజు నేను చెప్పబోయే బూరెలు అయితే ఎవ్వరూ ఎప్పుడూ వినుండరండి. మరి ఆ బూరెలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుమ్మడి పాల బూరెలు. మరి ఇవి చేయడం కూడా చాలా సులభం అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. తీపి గుమ్మడి తురుము కప్పు, పాలు 2.5 కప్పులు, బెల్లం తురుము కప్పు, నూనె వేయించేందుకు సరిపడా, యాలకుల పొడి చెంచా, నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కొన్ని, బియ్యం పిండి 2 కప్పులు, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూను. మరి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా లిజినెస్, ఇప్పుడు తయారీ విధానం కూడా తెలుసుకుందాం. మరి బాణలిలో నెయ్యి కరిగించి గుమ్మడికాయ తురుమును వేసుకోవాలి. అది పచ్చివాసన పోయాక 1/2 కప్పు పాలు పోయాలి. ఆ పాలల్లో గుమ్మడి తురుము ఉడికి దగ్గర పడుతున్న సమయంలో యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు, బెల్లం తురుము వేయాలి. కాసేపటికి బెల్లం తురుము కరిగి హల్వాలా తయారవుతుంది. అప్పుడు దింపేసి చల్లారనివ్వాలి. ఇంతల్లో మిగిలిన పాలను గిన్నెలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అది మరిగాక బియ్యం పిండి, ఉప్పు, వంట సోడా వేసి ముద్దలా అయ్యే వరకు కలిపి దింపేయాలి. ముందుగా చేసుకున్న గుమ్మడి హల్వాను నిమ్మకాయంత సైజుల్లో ఉండల్లా చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిని కొద్దిగా తీసుకొని చిన్న పూరీలా చేత్తోనే చేసుకొని దాని మధ్యలో గుమ్మడి హల్వా ఉండను ఉంచి అంచుని మూసేయాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి. వీటిని 2 చప్పున కాగుతున్న నూనెలో వేయించి వేసుకుంటే గుమ్మడి పాలబూరలు రెడీ అయిపోతాయండి. మరింత టేస్టీ టేస్టీగా ఉన్న గుమ్మడి పాలబూరల్ని ఇప్పుడే ట్రై చేసేయండి, అస్సలు లేట్ చేయొద్దు. మరి ఓకే లిజనర్స్, ఒక వంటకం గురించి అయితే తెలుసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరి అప్పటి వరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే జాస్మిన్.
2: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
3: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
2: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
3: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
3: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 8925933186, 8925896421.

ఆథరైజ్డ్ షోరూమ్ వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలను తెలుసుకోబోతున్నామండి. మరి నేటి యాంత్రికత జీవితంలో మనిషి ఆలోచన విధానాల్లో అస్పష్టత ఎక్కువగా చోటు చేసుకోవడంతో సతమతమయ్యే పరిస్థితులు ఏర్పడుతూ పనులకు ఆటంకమవుతున్నాయి. వాటి ప్రభావం మనసు మీద అధికంగా ఉండటంతో కొన్ని మానసిక సమస్యల బారిన పడటం జరుగుతుంది. ఇలాంటి సమస్యలు చిన్నవనో పెద్దగా పట్టించుకోవాల్సినవి కావనో అశ్రద్ధ చేయకూడదట. అవి కొన్ని మానసిక రుగ్మతులకు దారితీసే ప్రమాదం ఉంది. మరి ఆ పరిస్థితులను ఎలా అధిగమించాలన్న విషయాలు తెలుసుకోబోతున్నాం. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసుకుంటూ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ రకరకాలుగా ఊహించుకుంటూ మానసికంగా నలిగిపోతుంటారు. ఇటువంటి వారికి జీవితమంతా సమస్యలతోనే గడిచిపోతున్నట్లుగా అశాంతిగా అసహనంగా ఉంటుంది. జీవితం అన్న తర్వాత సంతోషం వచ్చినంత సహజంగానే బాధ కూడా ఉంటుందనే సత్యాన్ని ప్రతివారు గ్రహించాలి. దానిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. పరిష్కార మార్గాలను ఆలోచిస్తూ తగిన అవగాహనతో బయటపడేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వారు ముందుగా జాగ్రత్త పడాల్సిన విషయాల్లోకొస్తే ఎప్పుడూ ఏదో విషయం గురించి దిగులు పడుతూనే ఉంటారు. కొందరు బంధుమిత్రుల సముదాయించే ప్రయత్నాలు చేస్తున్నా వారి దిగులు పక్కవారికి అర్థం కానట్లు మరింత ఫీల్ అయిపోతూ ఆత్మనూన్యత భావాలకు గురవుతుంటారే తప్పితే వీరికి స్వాంతన లభించదు. నిజానికి వారు అంతలా దిగులు పడాల్సిన సమస్య ఉండదక్కడ. కొందరు శారీరకంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా దాన్ని భూతద్దంలో చూస్తూ బంబేలెత్తిపోతుంటారు. మామూలుగా వచ్చే చిన్న చిన్న నొప్పులు వంటివి కూడా పెద్ద అనారోగ్యానికి సూచికలై ఉంటాయని భయాందోళనలు చెందుతుంటారు. దాంతో అవసరం లేకపోయినా డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తుంటారు. వారి హడావుడితో లేనిపోని అనుమానాలకు డాక్టర్ని వేధిస్తుంటారు. మరికొంతమంది అయితే డాక్టర్ దగ్గరకు వెళితే ఏం చెబుతారో అన్న భయంతో అస్సలు వెళ్లకుండానే గడిపేస్తుంటారు. కానీ వారిలో ఏ ప్రమాదకరమైన జబ్బున్నదోననే భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా యాంగ్జైటీ, న్యూరోసిస్, డిప్రెషన్, తదిర మానసిక సమస్యలకు గురవుతుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారిలోని భయాలు 6 నెలలు అందకంటే ఎక్కువగా మనసును కృంగదీస్తుంటే సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయి. ఏదో ఒక ప్రమాదకరమైన వ్యాధితో త్వరగా చనిపోతానేమోననే ప్రాణ భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో ఈ డాక్టర్ కాదని ఆ డాక్టర్, ఆ డాక్టర్ లాభం లేదని మరో డాక్టర్ దగ్గరకు వెళుతూ వాళ్ళు చెప్పిన పరీక్షలన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఆ వైద్య పరీక్షల్లోని విషయాలను గ్రహించిన డాక్టర్లు ఏమి ప్రమాదం లేదని చెప్పినా వారు చేయించుకున్న వైద్య పరీక్షలను పూర్తి స్థాయిలో నమ్మలేరు. వారిలో అనుమానాలు వేధిస్తూనే ఉంటాయి. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హైపోకాండ్రియాక్స్ అంటారు. ఈ పరిస్థితికి గురైన వారు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి ఎక్కువగా ధైర్యవచనాలు ఆశిస్తూ వారి సానుభూతి పొందాలని మరింత దిగులుకు గురవుతుంటారు. ఇలా హైపోకాండ్రియాతో బాధపడుతున్న వారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు, యాంగ్జైటీ, ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. మరి

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545-11117.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజులు మన తోడు.
0: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
2: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
0: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యం గురించి తగిన అవగాహన ఉండాలంట, మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్యం గురించి తగిన కనీస అవగాహన లేకపోవడం వల్ల వారిలో ఎన్నో అనుమానాలు పెరుగుతుంటాయి. దాంతో కొందరు ఆయా వ్యాధులను గురించిన సమాచారాన్ని మరింత తెలుసుకోవడానికి ఆరాటపడుతుంటారు. అలాగే వ్యాధి లక్షణాలు, సూచనలు ఎలా ఉంటాయనే విషయాల గురించి అవకాశం ఉన్నంత వరకు తెలుసుకుంటారు. కానీ అది చిన్న అనారోగ్యమైనా అది పెద్ద జబ్బుకు సూచనగా భయపడుతుంటారు. ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు ఆరోగ్యం గురించి 24 గంటలు ఆలోచిస్తూ దిగులు పడటం మానేయాలి. లేకపోతే ఈ ఆందోళనతో వచ్చే క్రానిక్ యాంగ్జైటీ ప్రమాదకరమై సాధారణ ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని గ్రహించాలి. మరి ఇటువంటి వారు తమలో ఆందోళన పూరితమైన ఆలోచనలు వస్తుంటే వాటిని గమనించి సాధ్యమైనంత వరకు వాటిని నియంత్రించే ప్రయత్నాలు చేస్తుండాలి. అందుకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. వేగంగా నడవడం కూడా ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు దోహదపడుతుంది. అనారోగ్యంగా ఉంటుందనిపించినప్పుడు వెంటనే దాన్ని వదిలించుకోవాలి. ఆలోచనలను నియంత్రించగలగటానికి పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. దీనివల్ల మనసు ఆనందపూరితమవుతుంది. అనవసర భయాలు అంతరంగం నుండి కనుమరుగవుతుంటాయి. ఏ విషయం పట్టకుండా ఉండే వంటివి బద్ధకం, నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మటుకు వారే వారి అనారోగ్య సూచనల పట్ల స్వంత నిర్ధారణకు రాకూడదు. అవసరం అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ను కలిసి తగిన సలహాలు, చికిత్సతో ఈ సమస్యకు పరిష్కరించుకోవాలే తప్పితే అశ్రద్ధతో భయాలను, బాధను పెంచుకోకూడదంటున్నారు నిపుణులు. దిగులను దరిచేరనీయకుండా ఆశాపూరిత ఆలోచనలు చేయడానికి ప్రయత్నించాలి. లేని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మనసు అనారోగ్యమవుతుందని గ్రహించాలి. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిజనేట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఆరోగ్యానికి అద్భుతమైన టానిక్ నవ్వట. మరి ఆ విషయాల గురించి తెలుసుకుందాం. సంపూర్ణ మానసిక ఆరోగ్యానికి ఆనందాన్ని కలిగించే నవ్వు అద్భుతమైన టానిక్ వంటిదని ఆధునిక మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఎన్నో అధ్యయనాల ద్వారా రుజువు చేశారు. అందుకే నేడు మానసిక వైద్య విధానంలో ఒక ప్రముఖ ప్రక్రియ అయ్యింది నవ్వు. అందుకే నేడు వ్యాయామశాలలతో పాటు లాఫింగ్ క్లబ్స్, హ్యాపీ క్లబ్స్ ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. నవ్వుల వలన శారీరకంగానే కాకుండా మానసికంగా మరెన్నో అద్భుత ఫలితాలున్నాయని మానసిక వైద్య శాస్త్రజ్ఞులు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే నవ్వు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ శాతాన్ని పెంచుతూ వ్యాధుల బారిన పడకుండా వాటి కారకాలతో పోరాడే శక్తిని అధికం చేస్తుందట. నవ్వు ఎలాంటి మానసిక ఒత్తిడినైనా పటాపంచలు చేసే శక్తి ఉంది. అందుకే ఒత్తిడి వల్ల కలిగే అనేక అనర్థాలను తరిమికొడుతుంది. పొట్టలో ఎలాంటి అల్సర్లు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో కండరాలన్నింటినీ ఉత్తేజపరిచి చురుకుగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తూ ఆరోగ్యాన్ని

శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న మొత్తం కండరాలన్నిటికీ మంచి విశ్రాంతిని కల్పించడంలో నవ్వుకు సాటి మరొకటి లేదు. మరే చర్య కూడా ఇంత గొప్ప విధిని నిర్వహించలేదని తేలింది. మెదడు పనిచేసే తీరును కూడా నవ్వు ఎంతో ప్రభావితం చేస్తుందట. నవ్వు వలన హాస్యరసానికి స్పందించే వారి మెదడు చాలా అనుకూలమైన ఆలోచనలతో చురుగ్గా ముందుకు సాగిపోయేలా చేస్తుందని పరిశోధన

స్థితిని మెరుగుపరిచే శక్తి నవ్వుకు ఉందని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. గుండెదడ, రక్తపోటు మొదలైన సమస్యలతో బాధపడేవారు హాస్యం ద్వారా మనసారా నవ్వుకోగలిగితే వారి ఆరోగ్య సమస్యలు చాలా వరకు ఆధీనంలో ఉంటాయట. నవ్వు వలన ఎలాంటి వ్యాధితోనైనా పోరాడేందుకు, ప్రతికూల వాతావరణానికి ఆరోగ్య పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడేందుకు కావలసిన శక్తి శరీరానికి లభిస్తుంది. ఆనందంగా నవ్వటం వల్ల ఇది శరీరంలో ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తూ శరీర బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. మనస్ఫూర్తిగా హాయిగా నవ్వటం వల్ల కావలసినంత ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. దీనివల్ల శ్వాసక్రియ పనితీరు మెరుగవుతూ శ్వాస వ్యాధులను నివారిస్తుంది. మానవ జీవితంలో కష్టసుఖాలు సహజం. ఎలాంటి వారికైనా ఒడిదుడుకులు తప్పవు. అలాంటప్పుడు సమస్యలనేవి తప్పవని, అవి సహజమేనని, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటూ సాధ్యమైనంత వరకు జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే మానసిక ఆరోగ్యం. ఇదండి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇలాంటి మరికొన్ని విషయాలతో రేపు మరలా ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా? చుట్టాలింటికి వెళ్తున్నారా? అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
2: బయట దొరికి రంగునీళ్ళొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
1: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
2: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
0: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: సౌరశక్తితో అనాస పళ్లను ఎండబెట్టడం. గరిష్ట కాలంలో అతిగా అనాస పళ్లు పండుతాయి, కానీ అన్ని పళ్లను అమ్మటం కష్టము. ఒక వారం కంటే పళ్లను తాజాగా ఉంచలేము కాబట్టి అనాస పళ్లు వ్యర్థమైపోతాయి. పంటకాలం కానప్పుడు జనం అనాస పళ్లను కొనాలనుకుంటారు, కానీ అప్పుడవి అమ్మకానికి దొరకవు.
1: గరిష్ట పంటకాలంలో అనాస పళ్లు చాలా పండుతాయి కాబట్టి కొనుగోలుదారులు తక్కువ ధరనిస్తారు. వాళ్లు పెద్ద పళ్లనే ఎంచుకుంటారు, దానితో చిన్న పళ్లు మిగిలిపోతాయి, చెడిపోతాయి. ఈ సవాలును ఎదుర్కోవడానికి మేము సోలార్ డ్రయర్లను తయారు చేశాము. మేము చిన్న అమ్ముడు పోని అనాస పళ్లను ఎండబెట్టి వాటిని అమ్ముతాము.
0: పొడి అనాస పళ్ళు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అనాస పళ్లను ఎండబెట్టి మనం వ్యర్థాన్ని తగ్గించి ఏడాది పొడవునా ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. మేము సోలార్ డ్రయర్లో అనాస పళ్లను ఎలా ఎండబెట్టాలో చూపిస్తాము, ఎందుకంటే అవి పరిశుభ్రంగా మరియు చవకగా చేయవచ్చు. సోలార్ డ్రయర్ గాలిని వేడి చేసి తేమను అనాస పళ్ల నుండి పీల్చేస్తుంది. గాలి వేడైన కొద్దీ ఎక్కువ తేమను పీలుస్తుంది. చాలా రకాల సోలార్ డ్రయర్లున్నాయి, కానీ చాలా ప్రాచుర్యంలో ఉన్నది చెక్క మరియు పాలిథిన్ నుండి చేసిన సోలార్ డ్రయర్. ఆ డబ్బా తరహా సోలార్ డ్రయర్కు కిటికీలుండి అవి గాలి ప్రవహించడానికి సహాయపడతాయి. వేడిగాలి ఆహారం పైన ప్రవహిస్తే చల్లని గాలి కింది కిటికీ నుండి లోపలికి పీల్చబడుతుంది, మరియు గాలి వేడెక్కి తేమతో కూడిన గాలి పైన కిటికీ ద్వారా బయటకు వెళుతుంది. అనాస పళ్ళు ముప్పాతిక పండు నారింజ పసుపుకు తిరిగినప్పుడు వాటిని కోయండి. సోలార్లో ఎండబెట్టాక ఈ అనాస పండు ముదురు పసుపు రంగుకు తిరిగి రుచిగా ఉంటుంది. పండని పళ్ళు ఎండినప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. అతిగా పండిన పళ్ళు జిగటగా గోధుమ రంగుకు తిరుగుతాయి. అనాస పళ్లను డబ్బాలో పెడితే అవి శుభ్రంగా ఉండి దెబ్బ పడకుండా ఉంటాయి. ఎండలో ఉంచితే పళ్ళు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటిని నీడలో ఉంచండి. అనాస పళ్లను వాటి నాణ్యతను బట్టి వేరు చెయ్యాలి. తాజా అనాస పళ్లను తూకం వేసి వీటితో ఎంత ఎండిన ఉత్పత్తినిస్తుందని తెలుసుకోండి. వాటిని ఒక గుంజుతో బాగా తోమి శుభ్రమైన నీటితో కడిగి నీరు కారిపోయేలా చెయ్యండి. పళ్లతో పనిచేసేవారు ఆరోగ్యవంతులై శుభ్రమైన చేతులతో మరియు పొట్టి గోళ్లతో ఉండాలి. అనాస పళ్లను తోలు చెక్కి వాటి అన్ని కళ్లను తీసేయాలి. మీకు కావలసిన ఆకారాల్లో అనాస పళ్లను కోయవచ్చు. అనాస పళ్ల ముక్కలు 1/2 సెంటీమీటర్ మందంతో ఉండాలి. ముక్కలు ఎక్కువ మందముంటే అవి ఎండడానికి చాలా సమయం పట్టి గోధుమ రంగుకు తిరుగుతాయి. అతి తక్కువ మందమున్న ముక్కలు మరీ చెక్కలుగా లేక వంగిపోతాయి. అనాస పళ్లను బిళ్లలుగా కత్తిరించాక వాటిని పళ్లాలపైన ఒకదానిమీదొకటి ఉండకుండా ఆరబెట్టాలి. అప్పుడే అవి సమానంగా ఎండుతాయి. డ్రయర్లో ఈ పళ్లాలను ఉంచాలి. బిగుతుగా మూయాలి. దీనివల్ల వేడి లోపల ఉండి దుమ్ము క్రిములు బయట ఉండేలా చేస్తాయి. డ్రయర్ డబ్బాలో అనాస పళ్ళు ఎండడానికి 2 రోజులు పడుతుంది. అనాస పళ్ళు ఎండాక వాటిని డ్రయర్లోంచి తీయండి. అవి ఇంకా వెచ్చగా ఉంటే వాటిని పూర్తిగా ఆరనిచ్చి తరువాత గాలి దూరని డబ్బాలో సర్దండి.
2: నేను డ్రయర్లోంచి అనాసలను తీసి అవి తేమను పీల్చుకోకుండా వాటిని బిగుతుగా ఉన్న డబ్బాలో ఉంచుతాను.
0: మీకు కావలసినంత అనాస పళ్ళు ఎండాక ఇక చివరి ప్యాకింగ్ మొదలు పెట్టవచ్చు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పళ్లను వేరు చేసి

0: ఇచ్చి ప్యాక్ చెయ్యండి.
1: మాకు వేర్వేరు కొనుగోలుదారులున్నారు. కొందరికి అనాస పళ్ళు పెద్ద పరిమాణంలో కావాలి, మరికొందరికి తినటానికి చిన్న ప్యాకెట్లలో కావాలి.
0: మనం ఇంకోసారి వరుసగా చూద్దాము. పండులో ముప్పాతిక భాగం నారింజ పసుపు రంగుకు తిరిగినప్పుడు పళ్లను కోయాలి. అనాస పళ్లను డబ్బాలలో పెట్టి నీడలో ఉంచాలి. చెడిపోయిన అనాస పళ్లను వేరు చెయ్యాలి. శుభ్రమైన నీటితో కడిగి వాటిని ఆరనివ్వండి. పళ్లతో పనిచేసేవారందరూ ఆరోగ్యంగా ఉండి చేతులు శుభ్రంగాను చేతి గోళ్లను చిన్నవిగాను ఉంచుకోవాలి. అనాస పళ్ల తోలు తీసి వాటి కళ్లను తీసేయండి. అర సెంటీమీటర్ మందానికి వాటిని కోసి వాటిని పళ్లాల మీద ఒకదానిమీదొకటి పడకుండా జోడించండి. సోలార్ డ్రయ్యర్లలో అనాస పళ్లను 2 రోజులు ఎండబెట్టండి. అవి ఎండాక వాటిని గాలి దూరకుండా ఉండే డబ్బాలలో ప్యాక్ చేయండి. మార్కెట్ అవసరాన్ని బట్టి వేరు చేసి తూకం వేసి వీటిని ప్యాక్ చేయండి. సోలార్ డ్రయ్యర్లలో ఎండబెట్టడం వలన వ్యర్థాలు తగ్గి ఏడాది పొడవునా మంచి ఆదాయాన్నిస్తుంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
0: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
1: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
0: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.
4: చక్కటి బెండ విత్తనాల ఉత్పాదన ముఖ్యంగా కాయల కోసం పెంచే బెండని ప్రపంచంలో ఇతర దేశాల వంటల్లోనూ వాడతారు. బెండ విత్తనాలని నేరుగా నాటుతారు, కానీ ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలని వేసినా మొక్కలు బాగా దగ్గరగా ఉన్నా బెండ సరిగ్గా పెరగదు. మొక్కలు బలహీనంగా మొలచి కాయలు తక్కువగా కాస్తాయి. రైతులు బెండని సరిగ్గా నాటే పద్ధతిని చూపిస్తారు. బెండని నాటడం నాణ్యమైన విత్తనాలతో మొదలు కావాలి. మెరుగుపరచిన విత్తనాలని కొనే వీలున్నా స్థానిక రకాల విత్తనాలని కూడా మీరు సేకరించవచ్చు. మొదటి పిందెలు కనిపించడానికి ముందే బెండ మొక్కలని బాగా గమనించి పెద్దవి, బలమైన కాండాలున్న మొక్కలని ఎంచుకోవాలి. ఈ మొక్కలకి కాసే కాయలని కోయవద్దు. మీరు తర్వాత వేసే పంటకి అవి విత్తనాలను ఇస్తాయి. పండిన కాయలు స్వయంగా రాలే ముందు అన్నిటికన్నా పెద్ద కాయల్లోంచి విత్తనాలను తీయాలి. పండిన కాయలు గోధుమ రంగులో ఉంటాయి, ఎండినప్పుడు అవి బీటలు వారి చిట్లుతాయి. శుభ్రమైన కత్తితో గాని పదునైన వస్తువుతో గాని కాయని జాగ్రత్తగా తెరిచి పెద్దవి, పాడు కాని మంచి విత్తనాలను సేకరించాలి. వాటిని శుభ్రమైన చోట నీడలో 3 రోజులు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత విత్తనాలని గట్టి మూతగల గాజు, ప్లాస్టిక్ లేక అల్యూమినియం జాడీలో పోయాలి. అందులోకి గాలి, తేమ చొరకూడదు. ఎండ తగిలితే విత్తనాల ఆయువు తగ్గుతుంది. కాబట్టి నల్లటి జాడీలో గాని, పారదర్శకం కాని జాడిలో గాని విత్తనాలని నిల్వ చేయాలి. సరిగ్గా నిల్వ చేసిన విత్తనాలని కనీసం 7 పాటు గాని, ఒక్కోసారి 2 పాటు గాని వాడుకోవచ్చు. బెండ అన్ని రకాల భూముల్లోనూ పెరుగుతుంది. జైవిక పదార్థాలు బాగా ఉన్నవి, ఇసుక నేలలు, నీరు ఇంకే నేలల్లో నాటితే ఎరువులు వాడకపోయినా చక్కటి ఫలితాలు వస్తాయి. బెండపాదులు ఎండని ఇష్టపడతాయి, కనుక మీ బెండ తోటని ఎండ పడే చోట ఏర్పాటు చేయాలి. నీడలో కన్నా ఎండలోనే అవి చక్కగా పెరిగి ఎక్కువ కాయలను కాస్తాయి. మీ పొలంలో కలుపు తీసి నెమటోడ్లకి, ఇతర తెగుళ్లకి నివాసాలయ్యే ఎండిన వేర్లని భూమిపైనుంచే కాక లోపల నుంచి కూడా తొలగించాలి. ఆ వేర్ల వలన మొక్కలు పాడుకాగలవు. మట్టిని లోతుగా తిరగదోడితే మంచి ఫలితాలు రాగలవు.
5: మట్టిని తిరగదోడని చోట 3 గంపలు వేస్తే తిరగదోడిన చోట 10 బస్తాల దిగుబడి వస్తుంది.
4: దున్నిన తర్వాత కూడా కోసిన గడ్డిన నేలని కప్పేసేలా నేల మీదనే వదిలేయాలి. మొక్కల మల్చ్ పంటలని కాపాడడానికి, మట్టిలో తేమని నిలపడానికి పనికొస్తుంది.
5: కోసిన గడ్డి

0: తొలగించివిత్తితే ఎండకు మట్టి వేడెక్కి పొడిబారుతుంది. కాలం గడిచే కొద్దీ పంటలు కాలి కాయలు కాయడం ఆపేస్తాయి. మట్టిలో తేమ ఉంటే అందులో సూక్ష్మజీవులు చనిపోవు. అవి పంటలకి ఆహారమై వాటిని ఎదగనిస్తాయి.
1: తరచుగా బెండని పొలాల్లోనూ పాదుల్లోనూ పెంచుతారు. బంకమట్టి భూముల్లోనూ పల్లపు తడి భూముల్లోనూ అయితే పొలాల్లో పెంచాలి. ఇసుక భూములు వదులుగా ఉండే చోట పాదుల్లో పెంచాలి. ఇసుక నేల గాని వదులు భూమి గాని అయితే దున్నిన తర్వాత పాదులని లేఅవుట్ చేసి కొలవాలి. మొక్కల మధ్య ఎడం ఉంటే బెండ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. కాబట్టి ఇప్పుడు పాదులని సమతలం చేసి విత్తనాల వరుసల మధ్య ఎడాన్ని కొలవాలి. రెండు బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్ల ఎడం ఉండడం మంచిది. పాదుల పొడవుని గీయడానికి రొగటియన్ ఒక దూరాన్ని వాడతాడు. పాదు వెడల్పుని కొలవడానికి 1.2 మీటర్ల గొట్టాన్ని వాడతాడు. వంపు తిరిగిన ఇనుప ముక్కతో విత్తడానికి 2 లైన్లు గీస్తాడు.
0: సరైన ఎడం ఉంటే గాలిని చొరనిచ్చి మొక్కలు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. మొక్కలు చక్కగా ఎదిగితే వాటికి కాయలు ఎక్కువ కాస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ మొక్కలు మరీ దగ్గరగా ఉంటే సరిగ్గా ఎదగలేవు.
1: వరుసలకి మధ్య పాదుకి పాదు అంచుకి మధ్య 20 సెంటీమీటర్ల జాగాని వదలాలి. రెండు పాదుల మధ్య 40 సెంటీమీటర్ల ఎడం ఉంచాలి.
0: మొక్కలు ఎదుగుతున్న కొద్దీ బెండ ఆకులు వెడల్పై వాటికి నీళ్లు పెట్టడానికి నడిచే దారిని మూసేస్తాయి. ఇక పాదుల గుండా నడవాల్సి వస్తుంది, అది మంచిది కాదు.
1: అవేమో లోయలోని పల్లపు భూముల్లో చక్కటి నీటిపారుదల ఎక్కువ సారవంతమైన ప్రాంతంలో విత్తే ముందు రైతులు పాదులు చేయరు. బదులు 2.5 అడుగుల ఎడంగా విత్తనాల బెజ్జాలు చేస్తారు. వరుసల మధ్య 3 అడుగుల ఎడం ఉంచుతారు. ఒక పొడవాటి సూదికరతో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున పొడిచి బెజ్జాలు చేస్తారు. బెండకి వేడి నచ్చుతుంది, కాని దాని విత్తనాలు మొలకెత్తి తేలికగా పెరగడానికి తేమ అవసరం. మీరు బెండకాయల్ని పాదుల్లో పెంచుతుంటే విత్తనాలు నాటడానికి చాలా ముందు నుంచే పాదులకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తి పైకి రావటానికి వీలుగా నాటే ముందు రోజు వాటిని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి.
0: నాటే ముందు రోజు విత్తనాలని నీళ్లలో నానబెడితే వాటి పెంకు మెత్తబడి మొలకలు తొందరగా వస్తాయి, లేకపోతే అంకురోత్పత్తి ఆలస్యం అవుతుంది.
1: కొంతమంది అయితే విత్తడానికి 3 రోజుల పాటు నానబెడతారు.
0: 3 రోజులు నానబెడితే అవి నీళ్లలోనే మొలకెత్తడం మొదలు పెడతాయి. మొలకెత్తనివి ఎటూ పనికిరావు, కాబట్టి వాటిని తొలగిస్తాం. మొలకెత్తినవే మంచివి, వాటినే నాటుతాం, అవి చక్కగా ఎదుగుతాయి.
1: విత్తేటప్పుడు ఒకే బెజ్జంలో ఎక్కువ విత్తనాలు వేయవద్దు, లేకపోతే ఎదిగేందుకు మొక్కలకి జాగా చాలక బలహీనంగా ఉంటాయి, వాటికి కాయలు ఎక్కువ రావు. ఇప్పుడు 2 సెంటీమీటర్ల లోతు బెజ్జాలు చేసి ఒక్కో బెజ్జంలోనూ 2 నుంచి 3 విత్తనాలు నాటాలి. విత్తనాలన్నీ ఒకే లోతులో నాటారని నిర్ధారించుకోవాలి. ఇందుకుగాను రొగాటియన్ జోసెఫ్ వేలిమీది మొదటి గీతని దాటకుండా మట్టిలోకి ఒక వేలుని దోపుతారు. ఈ విధంగా విత్తనాల బెజ్జాలని పొడవడం వాళ్ళకి తేలిక అవుతుంది. వాళ్ళు వేగంగా కదలగలరు.
0: పై పైన నాటిన వాటికన్నా లోతుగా నాటిన విత్తనాలు ఆలస్యంగా పైకి వస్తాయి. ముందుగా పైకి వచ్చేవి ఇతర వాటికన్నా ముందుగా తమ కోసం పోషకాలని గ్రహిస్తాయి. అవే బలంగా ఎదుగుతాయి కూడా. విత్తిన 1-2 వారాల తర్వాత ఆ తేడా మనకు తెలుస్తుంది.
1: విత్తిన వెంటనే విత్తనాల మీద ఇసుకని ఒక పల్చటి పొరగా వేయాలి. పల్లపు భూముల్లో బంకమట్టి నేలలని రైతులు పై పైన గీరతారు. దాంతో విత్తనాలని కప్పడానికి కొంత మెత్తటి మట్టి వస్తుంది. వాళ్లలో చాలా మంది పంటలకి నీళ్లు పెట్టరు. పాదుల్లో విత్తితే పాదుని మళ్లీ తడపాలి. 5 రోజుల తర్వాత మొలకలు పైకి రావడం మీకు కనిపిస్తుంది. మనం నేర్చుకున్నదేమిటి? బెండకాయలని నేరుగా విత్తి పెంచుతారు, అది అన్ని నేలల్లోనూ ఎదుగుతుంది. మీరు స్థానిక రకాల విత్తనాలని వాడుతుంటే అవి చాలా నాణ్యంగా పొడిగా గాలి తేమలకి దూరంగా ఉంచినవై ఉండాలి. చాలా వరకు తెగుళ్లని అరికట్టి దిగుబడిని పెంచాలంటే మట్టిలోంచి వేర్లన్నీ తొలగించి లోతుగా తిరగదోడాలి. మట్టి ఎండిపోకుండా మల్చింగ్ చేసి కాపాడాలి. విత్తడానికి ముందు 1 నుంచి 3 రోజుల పాటు విత్తనాలని శుభ్రమైన నీళ్లలో నానబెట్టాలి. 2 సెంటీమీటర్ల లోతున విత్తనాల బెజ్జాలు పొడవాలి. బెండ మొక్కల మధ్య కనీసం 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 80 సెంటీమీటర్లు ఎడం ఉంచాలి. ఒక్కో బెజ్జంలో 2 నుంచి 3 కన్నా ఎక్కువ కాకుండా విత్తనాలు వేసి నీళ్లు పెట్టాలి. మనం ఈ సూత్రాలని పాటిస్తే మన మొక్కలు చక్కగా పెరిగి మంచి బెండకాయల్ని ఎక్కువగా కాస్తాయి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు

0: నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: మే 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య ఎండో

మెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం, పీసీ వడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడును. ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 57వ వరకు రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్, యెస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం, సెల్ 892 59 డబల్ 3 186 892 58 9641.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం భూగోళ శాస్త్రంలో ఉండేటువంటి ఆసియా ఖండం గురించి తెలుసుకుందాం. ఈ ఆసియా ఖండం అనేది ఖండాలలో కల్లా పెద్దదండి. ఇది ప్రపంచ భూభాగంలో 3/2 అంటే 2/3 భాగాన్ని ఆక్రమించి ఉంటుందన్నమాట. ఇక ప్రపంచ జనాభాలో సగభాగం ఈ ఖండంలోనే ఉన్నారు. ఈ ఖండానికి ఉత్తరాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం కలదు, దక్షిణాన హిందూ మహాసముద్రం కలదు, ఇక తూర్పున పసిఫిక్ మహాసముద్రం, పశ్చిమాన ఐరోపా ఖండాలు అనేవి ఉన్నాయి. ఇక దీని యొక్క వైశాల్యం 4,39,99,000 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ ఉండేటువంటి జనాభా ప్రపంచ జనాభాలో 60.3% ఇక్కడ ఉంటారు. ఈ ఆసియా ఖండంలో ఉండేటువంటి పర్వతాలు ఏంటంటే హిమాలయాలు, కున్లుస్, టియాన్షా, ఆల్టాయ్, హిందూ కుష్, యాబ్లో నోవి, టారన్లు ప్రధాన పర్వతాలుగా చెప్పుకుంటారు. ఇక వీటిలో ఉండేటువంటి పీఠభూములు ఇరాన్, టిబెట్, పామీర్, అనటోలియా, మంగోలియా, కాప్టో, దక్కన్ మొదలగునవి ప్రధానమైనటువంటి పీఠభూములు. ఇక నదులు ఏంటంటే టైగ్రినస్, యూఫ్రటిస్, ఆమూర్, హుయంగ్ హు, మీకాంగ్, ఓప్, లీనా, యూరలే, సిక్కియాంగ్, యాంగ్స్టీ కియాంగ్, సాల్విన్, ఐరావతి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు ముఖ్యమైన నదులు ఈ ఖండంలో కల్లా మిక్కిలి పొడవైన నదులండి. ఇక ఎడార్లు ఏంటంటే అరేబియా, సిరియా, గోబి, థార్ ముఖ్యమైన ఎడార్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ ఖండంలో ఉండేటువంటి సరస్సులు కాస్పియన్ మహాసముద్రం, అరల్ సముద్రం, బాల్కాష్, బైకాల్, మానస సరోవర్ మున్నగనవన్నీ ప్రధానమైన సరస్సులు. ఈ కాస్పియన్ సముద్రం ప్రపంచంలో కల్లా పెద్ద సరస్సుగా చెప్పుకుంటారు. ఇక మిక్కిలి ఎత్తైన ప్రాంతం అంటే పర్వత శిఖరం ఏంటంటే ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంటుందండి. దీని యొక్క పొడవు ఎంతంటే 8,848 మీటర్లు. ఇక ఇక్కడ ఉండేటువంటి మిక్కిలి పల్లపు ప్రాంతం మృత సముద్రం అంటే ఇజ్రాయిల్, జోర్డాన్ సముద్ర మట్టం కన్నా 396 మీటర్లు అనేది తక్కువగా ఉంటుంది. ఇక ఈ ఆసియా ఖండంలో ఉండేటువంటి అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రదేశాలు అనేవి 2 ఉన్నాయండి. అవేంటంటే టిరాజెవి, ఇది ఇజ్రాయిల్ కలదు. దీని యొక్క ఉష్ణోగ్రత అనేది 53.9 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే జకోబాబాద్ అంటే పాకిస్తాన్ లో కలదు. దీని యొక్క ఉష్ణోగ్రత 52.8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి అతి శీతల ప్రాంతాలు 2 అండి. ఒకటి వోమ్యకాన్, రెండోది ఈ వెర్కోయాన్స్ అనే ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది 67.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక అతి ఎక్కువ వర్షపాతం చిరపుంజీలో కలదు. దీని యొక్క వర్షపాతం సగటు 1,143 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. అతి తక్కువ వర్ష ప్రాంతం అనేది ఏడెస్ అంటే దక్షిణ ఎమెల్లో కలదు. దీని యొక్క వార్షిక సగటు వర్షపాతం 4.6 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఈ ఆసియా ఖండంలో ఉండేటువంటి అతి పెద్ద పట్టణం టోక్యోగా చెప్పుకోవచ్చు. ఇది జపాన్లో కలదండి. ఇక ఇతర ప్రధాన దేశాలనేవి

இந்தியா, சைனா, ஜப்பான், பாகிஸ்தான், ஈரான், ஈராக், பங்களாதேஷ், ஸ்ரீலங்கா, நேபாள், பர்மா, இந்தோனேஷியா, மலேசியா, ఇజ్రాయెల్ అన్నమాట. ఇక దీనిలో ఉండేటువంటి ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, టోక్యో, ఢాకా, బీజింగ్, రంగూన్, కొలంబో, హనోయ్. ఓకే లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఆసియా ఖండం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆల్ప్స్ అనే పర్వత శ్రేణి గురించి తెలుసుకుందాం. ఇది యూరప్ ఖండంలో ఉన్నటువంటి పర్వత శ్రేణి అండి. ఇది ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాపించి ఉందన్నమాట. ఈ పర్వత పంక్తిలో ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్, అంటే దాని యొక్క ఎత్తు 4800 మీటర్ల వరకు ఉంటుంది. ఇక ఆండీస్ అనే పర్వత శ్రేణి గురించి తెలుసుకుందాం. ఇది దక్షిణ అమెరికా ఖండంలో పశ్చిమ తీరాన ఉన్న పర్వత పంక్తిగా చెప్పుకుంటారు. ఇది ఉత్తర కొలంబియా నుండి వెనుజులా వరకు వ్యాపించి ఉందండి. అయితే దీని యొక్క పొడవు అనేది 7200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పర్వత శ్రేణిలోని ఎత్తైన శిఖరం ఆన్కవా, అంటే దాని యొక్క ఎత్తు అనేది 6850 మీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలేషియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఆసియా, ఐరోపా ఖండాలు కలిసిన భూభాగాన్ని ఆస్ట్రేలేషియా అంటారండి. ఉదాహరణకి ఏంటంటే ఓషియానియా. ఇక ఆస్ట్రేలియా ఖండం గురించి తెలుసుకుందాం. ఈ ఆస్ట్రేలియా ఖండం అనేది ఇతర ఖండాలలో కల్లా చాలా చిన్నదండి. అసలు మొత్తం ఖండాలలో కల్లా ఇదే చిన్నది. దీనికి ఉత్తరంగా తూర్పు పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. ఇక దక్షిణంగా, అదేవిధంగా పశ్చిమంగా కూడా హిందూ మహాసముద్రం అనేది ఉంటుంది. దీని యొక్క వైశాల్యం 76,87,120 చదరపు కిలోమీటర్లు అండి. ఇంకా ఇక్కడ ఉండేటువంటి జనాభా 1,38,000,000 మాత్రమే ఉంటారు. ఇక ఈ ఆస్ట్రేలియా ఖండంలో అతి ఎత్తైన ప్రదేశం కొసియాస్కో శిఖరం. దీని యొక్క ఎత్తు 2,234 మీటర్ల వరకు ఉంటుంది. ఇక అతి పల్లపు ప్రదేశం ఐర్ సరస్ అనమాట. ఇది సముద్ర మట్టం కన్నా 16 మీటర్లు తక్కువగా ఉంటుందండి. ఇక దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన నదులు ముర్రే అండ్ డార్లింగ్. ఇంకా ముఖ్యమైన పర్వతాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్, మాక్ డొనాల్డ్ స్ట్యూర్ట్, ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అండ్ డార్లింగ్. మరి లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన్ దర్శిని కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఖండం గురించి వింటున్నారు కదా. ఇక దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన పీఠభూములు అనేవి కింబర్లీ అండి. ఇక సరస్సులు ఏంటంటే ఐ, టారెన్స్, గైడ్నర్, మాకే. ఇక అతి ఉష్ణ ప్రాంతంగా చెప్పుకోబడేవి క్లాంకర్రీ, అంటే క్వీన్ ల్యాండ్స్ అనమాట. ఇక్కడ 53 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణ అనేది ఉంటుంది. ఇక అతి శీతల ప్రాంతంగా చెప్పుకునేవి చార్లెట్టి కనుమ. దీని యొక్క ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక అతి తడి ప్రాంతంగా చెప్పుకునేది తుల్లి. ఇది క్వీన్స్ ల్యాండ్లో కలదండి. దీని యొక్క ఉష్ణోగ్రత అనేది 454 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక అతి పొడి ప్రాంతం ముల్కా. ఇది దక్షిణ ఆస్ట్రేలియాలో కలదు. ఇది 10.3 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ఇక ప్రధాన పట్టణాలు సిడ్నీ, బ్రిస్బెన్, మెల్బోర్న్. మల్లిజ్నస్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఖండం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంద్రధనుసు, ఆ మాట మీరందరూ వినే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇంద్రధనుసు గురించి ఏంటో తెలుసుకుందాం. ఇంద్రధనుసు అనేది ఎంతో అందంగా ఉంటుందండి, అవునా? ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ సాధారణంగా వర్షం కురిసి వెలిసిన తర్వాత ఈ ఇంద్రధనుసు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే తెల్లగా కనిపించే సూర్యకాంతిలో 7 రంగుల కిరణాలు అనేవి ఉన్నాయి. పట్టకంతో సూర్యకాంతిలోని రంగులను విడదీసి వర్ణమాలను ప్రయోగశాలలో వేయచ్చు, అవునండి. ఇక సూర్యకాంతిలోని 7 రంగులు వేరుపడగా ఆకాశంలో ఏర్పడే వర్ణమాలే ఇంద్రధనుసు అనమాట. ఈ ప్రయోగశాలలో పట్టకం చేసే పని ప్రకృతిలో వర్ష బిందువులు చేస్తాయి. ఈ ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, సన్నని వానజల్లు ఉన్నప్పుడే ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. అయితే ఈ ఇంద్రధనుసు ఏర్పడాలంటే మనకు వెనుక వైపు సూర్యుడు, ముందు వైపు సన్నని వర్షపు జల్లు అనేది ఉండాలండి. సూర్యుడు మన కళ్ళు, ఇంద్రధనుసు కేంద్రం ఒకే సల్ల రేఖలో ఉన్నప్పుడే ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. ఇక ఉదయం సాయంత్రం మాత్రమే ఇంద్రధనుసు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంటుంది. అందువల్లే ఇంద్రధనుసు ఉదయం సాయంత్రంలో మాత్రమే ఏర్పడుతుందండి. అంటే సూర్యుడు తూర్పున ఉన్నప్పుడు, సూర్యుడు పశ్చిమాన ఉన్నప్పుడు తూర్పున ఇంద్రధనుసు అనేది ఏర్పడుతుంది. మరి బిజినెస్ విన్నారు కదండి, ఇంద్రధనుసు ఏ విధంగా ఏర్పడుతుందో. ఇప్పుడు అసలు ఈ ఇసుక దిబ్బలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇసుక దిబ్బలు అనేవి గట్టుగా కానీ కొండగా కానీ మేట వేసిన

ఇసుకను ఇసుక దెబ్బలు అని అంటారు. అంటే శాండ్ డ్యూన్స్ అనమాట. లేక వాలుకా నిక్షేపాలను కూడా అంటారండి. ఈ ఇసుక దెబ్బలు సాధారణంగా ఎడారి ప్రాంతంలోనూ సముద్ర తీర ప్రాంతంలోనూ ఏర్పడుతూ ఉంటాయి. ఈ పవనాలు తీసుకుని వచ్చే ఇసుక అంటే చిన్న చిన్న రాళ్ల ముక్కలు, ధూళి కణాలు అనమాట. వీటిని మేత వేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఉదాహరణకి ఏంటంటే బార్కలు. పవనాలు వీచే దిశకు అడ్డంగా ఏర్పడే ఇసుక దెబ్బల్ని బార్కన్స్ అని అంటారు. ఇవి చంద్రవంక ఆకారంలో ఉంటాయండి. పవనాలు చాలా కాలం ఒకే దిశలో వీస్తున్నప్పుడు ఇవి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక సైవ్స్. ఈ సైవ్స్ అంటే పవన దిశకు సమాంతరంగా ఏర్పడే ఇసుక దిబ్బలు సైవ్స్ అని అంటారు. ఇవి అరబ్బుల కత్తి వలె ఉంటాయన్నమాట, కాబట్టి వాటికా పేరు వచ్చింది. ఇటువంటి రెండు మూడు పవనాలు ఒకే దిశలో వీచినప్పుడు ఏర్పడతాయి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో భూగోళ శాస్త్రంలోని ఆసియా ఖండం, అదేవిధంగా ఆస్ట్రేలియా ఖండం, ఇసుక దిబ్బలు, ఇంద్రధనుసు ఇలాంటి విషయాలన్నో తెలుసుకున్నారు కదండి. రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇంకా మంచి మంచి విషయాలతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: 9983-42009.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

FM 90.4. హలో లిజనర్స్, వింతల లోకం షాక్ అవ్వడం ఖాయం. అబ్బా, మీ అందరికీ తెలిసిపోయింది కదా ఊహకందని నిజాలు, నమ్మశక్యం కాని రహస్యాలు. మన భూమి మీద ఈ అనంత విశ్వంలో సైన్స్కే సవాల్ విసిరే వింతలు ఎన్నో దాగున్నాయండి. మరి ఎప్పుడు వినని, కనీసం ఊహించని ఆశ్చర్యకరమైన నిజాల్ని మీ ముందుకు తీసుకొస్తోంది మీ రేడియో విష్ణు 90.4. మరి ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక మూడు వింతలైతే మాత్రం మనం చెప్పుకోబోతున్నాం. కానీ మరి ఆ మూడు వింతలు ఏంటి, అవి ఏ టైంలో మీ రేడియోలో ప్రత్యక్షం అవుతాయి, గడియారములు ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం కదండి. ఈ రోజులో ఏ క్షణంలోనైనా మీ ముందుకి మూడు అద్భుతమైన వింతలు దూసుకొస్తూ ఉంటాయి. మరి మీ పనులన్నీ పక్కన పెట్టేసి రేడియో విష్ణుకి ట్యూనిన్ అయిపోండి. మరి ఎప్పుడు ఏ వింత మీ మైండ్ని బ్లాక్ చేస్తుందో జస్ట్ వింటూ ఉండండి. సరే, మరి మొదటి వింత మీ గురించి సిద్ధంగా ఉంది. మరి మీరందరూ రెడీనా? ప్రపంచంలోనే ఎన్నో వింతలున్నాయి కదండి, వాటన్నిటికి విశేషాలు కూడా భలే ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రపంచంలో అతి పెద్ద గుహ ఉందండి, భూమి కింద దాగున్న ప్రత్యేక ప్రపంచం అది. దీని పేరేంటో తెలుసా? సండూంగ్ గుహ. ఇది ఎక్కడుందంటే వియత్నాంలో. మరి ఈ గుహ విశేషాలు వింతలు ఒక్కసారి చూసేద్దామా? ఈ గుహ పొడవు 9 కిలోమీటర్ల కంటే ఎక్కువట. దీని పొడవు పూర్తిగా కొలవలేదట కూడా. వెడల్పొచ్చి 150 మీటర్లటండి, అంటే 2 బోయింగ్ విమానాలు పక్క పక్కన పెట్టే వెడల్పు అన్నమాట. ఇక దీని ఎత్తు వచ్చేసి 38.5 మిలియన్ క్యూబిక్ మీటర్లు. చాలా ఎత్తు కదా. మరి ఈ గుహ ఎప్పుడో ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అసలు ఇది ఎలా ఏర్పడింది, అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు వింతల లోకం. షాక్ అవడం ఖాయంలో మొట్టమొదటి వింత గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ముందుగా ఇక్కడ సున్నపరాయి పర్వతం ఏర్పడిందండి. ఇది బాగా ఎత్తైంది. దగ్గరలో ఒక నది ఈ సున్నపరాయి పర్వతాన్ని 2 నుంచి 5 మిలియన్ ఏళ్ల పాటు కోసుకుంటూ వెళ్లిందట. నీళ్లలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి యాసిడ్ అయ్యి మెత్తని సున్నపురాయిని కరిగించేసింది. నది కింద నుండి తొలిచేస్తూ వెళ్లి భారీ సొరంగం ఏర్పడింది. ఈ గుహ పైకప్పు బలహీనమై 2 చోట్ల కూలిపోయింది. దాంతో 100 మీటర్ల వెడల్పుతో స్కైలైట్స్ ఏర్పడ్డాయి. వాటి నుండి సూర్యకాంతి లోపలికొస్తుంది. ఇంతకీ ఈ గుహ లోపల ఎటువంటి అద్భుతమైనవి ఉన్నాయో తెలుసుకుందామా. ఈ గుహలో సొంత వాతావరణం దానంతట అదే తయారు చేసుకుంటుందట. గుహ లోపల తేమ 90 నుంచి 100%. నదీ నీరు ఆవిరై గుహపై కప్పుగా చల్లగా ఉండడంతో అక్కడ మేఘాలు ఏర్పడతాయి. అవి గుహ లోపలే వర్షంలా కురుస్తాయి. బయట ఎండగా ఉన్న గుహ లోపల మాత్రం వర్షం పడుతూ ఉంటుందండి. అంతేకాదండో, ఈ గుహ లోపల సొంత అడవి కూడా ఉంది. పైకప్పు కూలిన చోట్ల నుండి సూర్యకాంతి పడుతుంది. దాంతో గుహ లోపల 2 భారీ అడవులు పెరిగాయట. 30 నుంచి 40 మీటర్ల ఎత్తులో చెట్లు కూడా ఈ గుహలో ఉన్నాయట. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇక్కడ కొత్త జాతులు నివసిస్తూ ఉంటాయట. కోతులు, ఎగిరే నక్కలు, గుడ్డి చేపలు, తెల్లటి పీతలు, అలా బయట ప్రపంచంలో లేని జీవులు ఇక్కడే ఉన్నాయటండి. మరి గుహ లోపల 70 మీటర్ల ఎత్తు సున్నపురాయి స్తంభం ఉంది. దీన్ని హ్యాండ్ ఆఫ్ డాగ్ అని పిలుస్తారట. రావుథుంగ్ నది గుహ లోపల 2.5 కిలోమీటర్లు ప్రవహిస్తుందట. నది ఒడ్డున తెల్లటి ఇసుకతో బీచ్ ఉంది. కానీ

నీళ్లు 7 డిగ్రీల సెంటీగ్రేడ్, చల్లని నీళ్లు. ఈ నీటిలో కాల్షియం ఎక్కువ. ఈ గుహలో 100 కొద్దీ గుహ ముత్యాలు ఉన్నాయండోయ్. నీటి బిందువు మీద కాల్షియం పేరుకుపోయి టెన్నిస్ బాల్ సైజు గుండ్రటి రాళ్లలాగా మారతాయట. ఈ గుహలో చివరన 90 మీటర్ల ఎత్తున భారీ కాల్షియం గోడ ఏర్పడింది. 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ తీసిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఇది టూరిస్ట్ ప్లేస్ మాత్రం కాదు, కానీ ట్రెక్కింగ్ చేసేవారికి 1 ఏడాదికి 1000 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. వీరిని అక్కడి నుంచి తీసుకెళ్లి చూపించేందుకు ఆక్సలీస్ అడ్వెంచర్ అనే ఒక కంపెనీకి మాత్రమే లైసెన్స్ ఉంది. ఈ గుహలోకి వెళ్లాలంటే 4 రోజులు 3 రాత్రులు, మొత్తం 50 కిలోమీటర్ల నడకతో పాటు 1-2 చోట్ల క్లైంబింగ్ మరియు ఈత చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే 1 జనవరి-ఆగస్టు నెలల మధ్య మాత్రమే వెళ్లగలం. 1 సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో వర్షాల వల్ల గుహ మొత్తం నీటితో నిండిపోతుందటండి. ఇక్కడికి వెళ్ళడానికి ఫిట్నెస్ ఉండాలి, మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. గుండె జబ్బులు, బీపీ ఉన్న వాళ్ళకి ఎంట్రీ అయితే లేనే లేదు. గుహలోకి వెళ్లేటప్పుడు 10 మంది టూరిస్టులు, 30 మంది సపోర్ట్ స్టాఫ్, గైడ్లు, పోర్టర్లు వంటి వాళ్లతో గ్రూప్ గా వెళ్తారు. ఇక్కడికి వెళ్లే వాళ్ళు కూడా పోటీ పడతారు. 2 ఏళ్ల ముందే బుకింగ్స్ అయిపోతాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. మరి విచిత్రాన్నైతే విన్నారు కదా. మరి ఈ రోజు రాబోయే మిగతా 2 వినతలు ఏంటి, అవి ఏ టైంలో వస్తాయో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
1: బంగిన పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
2: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
1: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
2: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు రేడియో విష్ణు 90.4. వింతల లోకం షాక్ అవడం ఖాయం. మరి ఇప్పుడు మొదటి వింత అందరూ కూడా వినేసి ఉన్నారు కదా, మరి రెండో వింత దగ్గరికి ఎంత టైం తీసుకుని వచ్చానో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు నేను చెప్పే రెండో వింతని అస్సలు మీరు నమ్మనే నమ్మలేరండి. అమెరికాలో నెవాడా ఎడార్లో ఒక వింతైన ఆకారం ఉంది. అది చూడడానికి ఏదో హాలీవుడ్ ఏలియన్ సినిమాలో గ్రహాంతర్వాసిలో ఉంటుందండి. దాని పేరే ఫ్లై గీజర్. మరి ఆ ఫ్లై గీజర్ గురించి ఒక్కసారి విందామా? ప్రపంచంలో వింతలు మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదా, మరి ఆ ఫ్లై గీజర్ గురించి. మనం కాలినడకన వెళ్ళలేని చోటు ఇది. ఎక్కడుందో తెలుసా? పశ్చిమ మెడగ. సారీ, ఫ్లై గీజర్ అని చెప్పాను కదండి. మనుషులు చేసిన తప్పిదాల వల్ల ప్రకృతి మనని శిక్షిస్తూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రకృతి ఆ తప్పునే అద్భుతంగా మార్చేస్తూ ఉంటుంది కూడా. మనిషి తప్పిదంతో పుట్టిన ఆ రంగుల అద్భుతం ఇది. దీన్నే ఫ్లై గీజర్ అంటారు. దీని వివరాలు ఒక్కసారి చూద్దాం. ఈ ఫ్లై గీజర్ ఎక్కడుందో తెలుసా? బ్లాక్ రాక్ ఎడారి, వాఫో కౌంటీ, నెవాడా, అమెరికాలో ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్ల వెడల్పు, 30 మీటర్లు. ఎప్పుడు మొదలైందంటే 1964లో కేవలం 60 ఏళ్ళు. అసలు ఇది ఎలా పుట్టిందో తెలుసా? ఇది నేచురల్ గీజర్ కాదండి. గీజర్ అంటే వేడి నీటిని అందించేది. 100% మానవ తప్పిదం అని చెప్పుకోవచ్చు. 1916లో ఫ్లై రాంచ్ ఓనర్లు ఎడార్లో వ్యవసాయం కోసం నీటి బావిని తవ్వారు. 200 మీటర్లు తవ్వగానే వేడి నీటి ఊట కనిపించింది. కానీ నీరు 93 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. తాగడానికి వ్యవసాయానికి పనికిరాదు. దాంతో ఆ బావిని మూసేసి వదిలేశారు. కానీ అది సరిగ్గా సీల్ చేయలేదు. 1964లో ఒక కంపెనీ వాళ్ళు పవర్ కోసం అదే చోట టెస్ట్ బావి తవ్వారు. కానీ ఉష్ణోగ్రత 200 డిగ్రీల సెంటీగ్రేడ్ కాదు కాబట్టి కరెంటు తీయడానికి పనికి రాదని వదిలేశారు. ఈసారి కూడా బావి సరిగ్గా మోయలేదు. ఫలితం, భూమి కింద నుంచి 93 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నీరు కాల్షియం కార్బోనేట్ సిలికా సల్ఫర్తో కలిసి 24 గంటలు పైకి తన్నుకు రావడమే మొదలైంది. ఆ నీరు గాలికి తగలగానే మినరల్స్ గడ్డకట్టుకుపోయాయి. 60 ఏళ్లలో 3.7 మీటర్ల కోన్ ఏర్పడింది. ఇప్పటికీ ఏడాదికి 15 సెంటీమీటర్ల చప్పున పెరుగుతోంది. ఈ గీజర్ పైన ఇంద్రధనస్సుల 6 రంగులుంటాయి. అది పెయింటింగ్ కాదండో, సిలికా కాల్షియం కార్బోనేట్ నీళ్లలో ఉన్న మినరల్స్ గడ్డకట్టి రాయిలా మారాయి. ఒక్కో చోట ఒక్కో విధంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, బూడిద, నలుపు, ఇలా రంగులు ఒక్కో ఉష్ణోగ్రత వద్ద ఒక్కో రంగు ఏర్పడుతుంది. ఈ రంగులు సీజన్ని బట్టి, ఎండని బట్టి మారుతూ ఉంటాయి. శీతాకాలంలో ఎరుపు ఎక్కువ, వేసవిలో ఆకుపచ్చ ఎక్కువగా కనపడుతుంది. ఈ ఫ్లై గీజర్ ఒక్కటిగా కాకుండా 3 కోన్లు ఏర్పడ్డాయి. ఈ 3 కోన్ల నుండి వచ్చిన నీరు కలిసి 40 కొలనులు, చిన్న చిన్న నీటి గుంటలు ఏర్పరిచింది. ఆల్గే పెరుగుతుంది. చుట్టూ 74 ఎకరాల చిత్తడి నేల ఏర్పడింది. బ్లాక్ రాక్ ఎడారి అంటే డ్రై లేక్ బెడ్. చుక్క

నీరు కూడా ఉండదు. కానీ ఫ్లై గీజర్ వల్ల చిత్తడి నేల ఏర్పడింది. గడ్డి, పక్షులు, జింకలు వచ్చేసాయి. మనిషి తప్పు ప్రకృతికి వరం అయింది. ఒక విధంగా మనుషుల తప్పుకి ప్రకృతి ఇచ్చిన కలర్ఫుల్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. సో లిజనర్స్, ఈ రెండో వింత కూడా విన్నారు కదా. మరి ఇక మూడో వింత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ క్షణంలోనైనా రావచ్చు. మరి ట్యూన్ ఇన్ టు రేడియో విష్ణు 90.4.

0: యాక్సెసరీ కంప్యూటర్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్ డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వింతల లోకం షాక్ అవడం ఖాయం. మరైతే మూడవ వింత ఈ రోజుకి చివరి వింతగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆ వింత ఏంటో చూసేద్దామా. మనం కాలినడకన వెళ్ళలేని చోటు ఇది ఎక్కడుందో తెలుసా? పశ్చిమ మెడగాస్కర్. దీనిని సింగిడి బెమరాహా అని పిలుస్తూ ఉంటారు. సింగి అంటే మలగాసీ భాషలో కాలినడకన వెళ్ళలేని చోటు. పేరుకు తగ్గట్టే ఇక్కడ పెడితే కత్తి మొనల మీద నడిచినట్టు. ఇంకా దీనికి విశేషాలు ఏంటో తెలుసా? దీని విస్తీర్ణం 1,575 చదరపు కిలోమీటర్లు అండి. సున్నపురాయి సూదులుగా ఏర్పడి 30 నుండి 100 మీటర్లు ఎత్తుగా ఉంటాయి. 200 మిలియన్ ఏళ్ల క్రితం ఇక్కడ లోతు తక్కువ సముద్రం ఉండేది. సముద్రపు అడుగున పగడాలు గవ్వలు షెల్స్ పేరుకుపోయాయి. 400 మీటర్ల మందాన సున్నపురాయి పొర ఏర్పడింది. టెక్టానిక్ కదలిక వల్ల సముద్రం అంతా పైకి లేచి పీఠభూమి అయిపోయింది. మెడగాస్కర్లో ఏడాదికి 1800 మిల్లీమీటర్ల వర్షపాతం. ఆ వర్షపు నీరు భూగర్భ జలం సున్నపురాయిలో ఉన్న సహజ పగుళ్లలోకి వెళ్ళింది. వర్షపు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్గా తయారయ్యి ఆ యాసిడ్ సున్నపురాయిని నెమ్మదిగా కరిగించేసింది. ఆ నీరు అడ్డంగా కాకుండా నిలువుగా ఆ సున్నపురాయిని కోసుకుంటూ వెళ్ళింది. మధ్యలో ఉన్న మెత్తని రాయి మొత్తం కరిగిపోయి కత్తి మొనల్లా సూదుల్లా నిలబడ్డాయి. వాటిని కార్డ్స్ పినాకిల్స్ అంటారు. ఇవి 100 మీటర్ల ఎత్తు సూదులు. చూస్తే ఆకాశంలోకి గుచ్చుకున్న కత్తుల్లా ఉంటాయి. సున్నపురాయి సూదుల అంచులు బ్లేడ్ కంటే 10 తాకితే చెయ్యి కోసుకుపోతుంది. అందుకే కాలినడకన వెళ్లలేని ప్రదేశం ఇది. టూరిస్టుల కోసం సూదుల మధ్య 70 మీటర్ల ఎత్తులో తాడు వంతెనలు కట్టారు. కింద చూస్తే 100 మీటర్ల లోతు లోయ. ఈ లోయల్లో తేమ ఎక్కువ, నీడ కూడా పడుతూ ఉండడంతో కింద డ్రై ఫారెస్ట్ పెరుగుతూ ఉంది. పైన ఎడారి, కింద అడవి. పైన 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే కింద 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఈ సింగి ఇక్కడ కోట గోడల పనిచేస్తూ ఉంటుంది. మనుషులు పెద్ద జంతువులు రాలేవు. అందుకే ఇక్కడ జీపులు సేఫ్. అందుకే ఇక్కడ జీవులు సేఫ్గా బతుకుతున్నాయి. ఇక్కడికి వెళ్లాలంటే ఇది ఈజీ టూరిస్ట్ ప్లేస్ మాత్రం కాదుండే అడ్వెంచర్ ట్రెక్. ఏప్రిల్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చిలో వెళ్లేందుకు అనుకూలం. వర్షాకాలంలో రోడ్లు మూసేస్తారు. మెడగాస్కర్ రాజధాని అంటానా నారివో నుండి మొరండావాకి ఫ్లైట్లో వెళ్ళాలి. అక్కడి నుంచి 8 గంటలు రోడ్డు మార్గం గుండా వెళ్ళాలి. ఇక సింగి కింద ఉన్న సున్నపురాయి స్పాంజిల పనిచేస్తుంది. వర్షాకాలంలో నీటిని పీల్చుకుని కరువు కాలంలో నెమ్మదిగా వదులుతుంది. చుట్టూ ఉన్న 500,000 మందికి ఈ సింగి నీరే ఆధారం. ఈ సింగియే లేకపోతే పశ్చిమ మెడగాస్కర్ ఎడారైపోతుంది. విన్నారుగా సింగి బెమహోరా విశేషాలు. సో లిజనర్స్, మరి విన్నారు కదా ఈ రోజు మన మూడవ వింత సింగి బెమహోరా విశేషాలు వింతలు. మరి వింతల లోకం షాక్ అవడం ఖాయం అనేది ఈ రోజుకి మాత్రం అయిపోయిందండి. రేపు మరో 3 షాకింగ్ వింతలతో వేరువేరు సమయాల్లో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: సో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, ఎలా ఉన్నారండి లిజనర్స్? అందరు బాగున్నారా? సో నేను కూడా సూపర్ డూపర్గా ఉన్నానండి. మళ్ళీ ఈరోజు మస్తు టైం పాస్ అంటూ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మరి శ్రోతలందరూ కూడా ఈ ఎండని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఎండ 45 డిగ్రీలు 46 డిగ్రీలు, కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే 48 డిగ్రీలు కూడా అండి. కొంచెం ఎలా అయినా ఎండల్ని తట్టుకోవడం అయితే మాత్రం కష్టం అండి. సరే, మీరు ఎండల్ని మీరు ఎండల్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు నేను కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టాపిక్ అయితే తీసుకొచ్చానండి, దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. మరి మీరు అందరికీ తెలుసు కదా, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 9704949492కి కాల్ చేయండి. మరి మనం ప్రోగ్రామ్ మొదలు పెట్టుకోబోయే ముందు ఒక బ్రేక్ అయితే తీసుకుని వద్దాం అండి.
1: ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
2: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
1: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
2: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 8925933186 8925896421. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001255552.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 1911 93.
0: సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. మళ్ళీ మీ అందరికి

0: స్వాగతం అండి. మరి ఇవాళ నేను ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా. సో ఏం లేదండి, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అసలు మీకు ఎన్నిసార్లు కోపం వచ్చింది, ఏ విషయానికి కోపం వచ్చింది, అసలు ఎలాంటి విషయాలకి మీరు మామూలుగా ఇన్ జనరల్గా కోపం తెచ్చుకుంటూ ఉంటారు, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడేసుకుందాం అండి. ఎందుకంటే కోపం అనేది ఏంటంటే చాలా చిన్న పదంలా కనిపిస్తూ ఉంటుంది తప్ప ఆ కోపానికి ఎంతోమంది మనం బాధలు పడుతూనే ఉంటారు. సో మరి మనకు ముందుగా కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బీమార్ నుంచి అండి.
0: బీమార్ నుంచి చెప్పండి సార్, మీ పేరు లాస్ట్ టైం కూడా మీరు కాల్ చేశారు, మీ పేరు ఏంటన్నారు? వెంకటేష్.
1: ఫిరోజ్ అండి. ఫిరోజ్.
0: ఫిరోజ్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: ఏంటండి విషయాలు
1: చెప్పండి సార్.
0: ఎండలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా?
1: అయ్యి బాబాయ్, మరి మరీ దారుణంగా ఉన్నాను సార్.
0: మరీ దారుణంగా ఉన్నాయి. అవునండి అవునండి, జాగ్రత్తగా ఉండండి మరి ఎండల్లో. సరే మరి ఈవేళ ఒక మంచి టాపిక్ కూడా తీసుకొచ్చానండి. మీకు కోపం వస్తూ ఉంటుందా?
1: వస్తా సార్.
0: ఎలాంటి విషయాలు కోపం వస్తుంది అంటారు?
1: ఇంట్లో గమ్మని ఏదో అంటారు
0: కదండి. ఇంట్లో ఎవరన్నా ఏదన్నా అంటే కోపం వస్తుంది. ఇంకెలాంటి విషయాలు కోపం వస్తుంది?
1: చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా గుమ్మనే ఏమన్నా సహజమే కదండి కోపం.
0: కోపం కోపం సహజమా? అయ్యో బాబోయ్, చాలా పెద్ద మాట అన్నారు మీరు. రైట్. సో మామూలుగా ఇన్ జనరల్ గా ఈవేళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్నిసార్లు కోపం వచ్చిందండి? పొద్దున్న మీరు లేచిన దగ్గర నుంచి ఈ టైం ఇప్పుడు మీరు కాల్ చేసే వరకు మీకు ఎన్నిసార్లు కోపం వచ్చి ఉంటుందండి ఈవేళ?
1: ఇవాళ నాకంటే మూడు సార్లు వచ్చి ఉంటుంది.
0: మూడు సార్లు వచ్చింది అబ్బా, గ్రేట్ అండి. అసలు బలి నిజాయితీగా ఒప్పేసుకున్నారు. సో మరి చెప్పండి చెప్పండి.
1: సాధారణంగా అయితే కోపం రాదు, వస్తే మామూలుగా ఉండదు కోపం.
0: సాధారణంగా కోపం రాదు, వస్తే మామూలుగా ఉండదు. సూపర్. అసలు రైట్ అండి. మరి కోపం తగ్గించుకోవడానికి ఏమన్నా ఏమన్నా పాటిస్తూ ఉంటారా, చిట్కాలు ఏం లేవంటారా?
1: ఏం లేదండి, మామూలేనండి కోపం వస్తుంది, సాధారణంగా మామూలు అయిపోండి.
0: ఓకే ఓకే ఓకే ఓకే. సో వెరీ గుడ్ అండి, సూపర్ అండి ఫిరోజ్ గారు. మరి వాళ్ళు ఏం పాట విందాం అనుకుంటున్నారు?
1: 100% లవ్ సినిమాలో అది పిల్ల నా భావనిస్తావ సాంగ్ చూడండి.
0: ఏదండి?
1: పిల్ల, అదే పిల్ల భావనిస్తావ సాంగ్ ఉంది కానీ 100% లవ్ అని.
0: అది కాకుండా ఇంకా ఇంకో సాంగ్ ఏమైనా చెప్తారా?
1: నాటోగ్రాఫ్ సినిమాలో అని, అదే మన్మధుడే,
0: మన్మధుడే బ్రహ్మని తేరి సృష్టించాడేమో గాని, అంతే కదంట. షూర్ అండి, తప్పకుండా ఫిరోజ్ గారు మీ గురించి ఆ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద కాల్. సో ఫిరోజ్ గారు థ్యాంక్స్ అలాట్ అండి, మీరు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే అడిగారు. మరి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, వీని ఎంజాయ్ చేస్తుండండి.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఫిరోజ్ గారు, మీరు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి. సో మనకి ఇంకో కలర్ ఉన్నారని వార్త కూడా మాట్లాడుతుంది. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు? హలో
0: హలో,
1: నమస్తే సార్.
0: సార్ నమస్తే అండి.
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా చాలా బాగున్నారు. యా మీరు
1: నంద్యాల జిల్లా నిమిడపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నారు.
0: రామయ్య గారు, యా చాలా చాలా చాలా చాలా బాగుంది అంటారు. చూసారా మీరు ఆ సిగ్నేచర్ ట్యూన్ ఎలా ఉంటుందో. సో మీరు చాలా చాలా చాలా అంటారు కదా, అది వస్తే ఇంకా రామయ్య గారు వచ్చినట్టు లెక్క. ఎలా ఉన్నారు సార్?
1: చాలా చాలా బాగున్నాం సార్.
0: వెరీ గుడ్ అండి, సూపర్ సార్. సో మరి టాపిక్ విన్నారు వేళ?
1: విన్నాను సార్, చెప్పినారు నాకు. ఆయన పేరు ఎంత అయితే నాకు టాపిక్ చెప్పినారు కదా, విన్నాను.
0: సో
1: కోపం అయితే వస్తుంది సార్, ప్రతిసారి వస్తుంటుంది కోపం.
0: ఎన్నిసార్లు వస్తుంది రోజుకి?
1: ఓ చెప్పలేండి సార్, ఇంటి వినపడాలి వస్తుంటుంది.
0: అయ్యో బాబు, ఎవరి మీద ప్రదర్శిస్తారు కోపం?
1: ఎవరు దాన్ని అణుచుకుంటే అయిపోయారు సార్. ఏమి ఎవరి మీద చేయాల్సిన అవసరం లేదు, మనం తగ్గించుకుంటే చాలా అంతే కోపాన్ని.
0: సో గ్రేట్ అండి, నిజంగా మీరు అణుచుకోవడం ఉన్నారు. చూసారా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అణుచుకోలేం కదండి, అలాంటి సందర్భాల్లో
1: దాన్ని బట్టి మనం అప్పుడు బయటికి వెళ్ళిపోవాలి.
0: అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంటారు.
1: అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతే మనకు ప్రశాంత వాళ్ళు బాగుంటారు.
0: గ్రేట్ అండి. రామయ్య గారు, ఇప్పటి వరకు అసలు మీకు మర్చిపోలేని, అయ్యో రామయ్య అంటే రాముడు మంచి బాలుడు, నాకే కోపం వచ్చిందా అని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు?
1: ఉంటాయి సార్, మామూలు.
0: మీరు కోప్పడింది మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా?
1: మీరు కోప్పడింది మర్చిపోలేని సంఘటన అంటే జరుగుతూ ఉంటాయి సార్, చెప్పుకోండి అట్లా
0: అనమాట.
1: కొన్ని చెప్పుకుంటే కొన్ని చెప్పుకోలేము.
0: వెరీ గుడ్,
1: అయితే కోపం వచ్చే సహజం. మామూలుగా మనం బయటికి వెళ్ళిపోవాలి, చెప్పిందే 10 సార్లు చెప్తే కోపం వస్తుంది ఇంట్లో
0: వాళ్ళు.
1: నేను చెప్పింది తేలదే, నేను చెప్పింది తేలదే, ఎన్నిసార్లు చెప్పిన తేలదే, అది తేలదు, ఇది తేలదంటే కోపం వస్తుంది అనమాట.
0: ఓకే ఓకే,
1: అదే ఒకేసారి చెప్పి వేరేసాం అనుకో, ఏం కోపం రాదు, ఏం రాదు.
0: ఓకే, మీరు ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ కోపడతారా బయట వాళ్ళ మీద ఎక్కువ కోపడతారా?
1: ఇంట్లో వాళ్ళ మీద సార్, బయట వాళ్ళ మీద కోపడితే బాగుండదు కదా?
0: బాగుండదు కాదండి, వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకోలేరు. మనం ఎక్కువ మీకు ఒక సైకాలజీ ప్రకారం ఏంటంటే, మనకి కోపం ఎక్కువ ఎవరి మీద పడతాము అంటే తిరిగి మన ఎవరైతే ఏమనలేరో వాళ్ళ మీద ఎక్కువ కోపగించుకుంటాంట. చాలా బాగా చెప్పారండి రామయ్య గారు. సో మరి ఏమైనా పాట వింటారా?
1: పాట రేపు ఎల్లుండి ఎన్టీఆర్ జయంతి సార్.
0: ఎన్టీ రామారావు గారి జయంతి? ఓకే.
1: ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా వేటగాడు సినిమా సార్. కాబిలితో చెప్పనా, కాబిలితో చెప్పనా.

0: రాత్రి ఎదురులోన నీవు రేపిన అలజడి చెప్పన రోజా, జాబిలితో చెప్పన. అప్పారు సార్.
1: ఓకే, ఇప్పుడు మేము జాబిలితో చెప్పలేదు అంటే మీరు ఏం చేస్తారు?
0: ఏం చెప్పలేము, ఎండ ఉంది కాబట్టి ఏం చెప్పలేము.
1: అంతే కదండి, సో వెరీ గుడ్ అండి. అవును సార్, సరే సార్ రామయ్య గారు. అయితే మీ గురించి జాబిలితో చెప్పన వేటగాడి సినిమాలో సాంగ్ వస్తుంది. తప్పకుండా సార్, మీ గురించి సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్
0: చేస్తాను. భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, బాలకృష్ణ, సరస్వతి, చిన్నబాబు, దివాకర్ బాబు, మరియు పోలయ్య కోసం, సర్దార్ కోసం, బ్రహ్మయ్య కోసం, మీ కోసం కూడా ఈ పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదో దేవుడు దండకం చదువుతున్నట్టుంది మొత్తం ఈ పేర్లన్నీ చెప్తుంటే.
0: అంటే ఇంట్లోనే మావి ఒక 14 పేర్లు ఉంటాయి, మిగతా ఒక 4 ప్రైజ్.
1: గ్రేట్ అండి, గ్రేట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి రామయ్య గారు. అయితే మీ గురించి వీళ్ళందరి కోసం కూడా
0: సూపర్ సూపర్ సార్,
1: వీళ్ళందరి కోసం, మీకోసం, నా కోసం కూడా ఈ పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.
0: వేయండి సార్, వింటాము, హ్యాపీగా వినేస్తాం ఈ ఎండలో.
1: తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్స్ అండి రామయ్య గారు. సో అలా కాల్ చేస్తూనండి. సో మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి సార్.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. సో మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఓ కాల్ అయితే డిస్కనెక్ట్ అయింది, రైట్. సో మనం ఈవేళ మాట్లాడుకుపోయే మాట్లాడుకుంటూ ఉన్న టాపిక్ ఏంటంటేనండి, చాలా మందికి చాలా చాలా సందర్భాల్లో కోపాలు వస్తూ ఉంటాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. సో ఆ మాటలు పక్కన పెట్టి మనకు కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్
0: నమస్తే అండి. చెప్పండి సార్.

0: ఎలా ఉన్నాయండి ఎండ్లు బాగున్నాయి అక్కడ మీకు?
1: ఒక 3 డేస్ నుంచి పర్వాలేదు సార్, తగ్గింది.
0: తగ్గిందా? ఓ వెరీ గుడ్.
1: కొద్దిగా మబ్బేసింది లైట్ గా పింపుల్ రావటం.
0: అవునా? ఓకే ఓకే,
1: అలా ఉంది సార్, పర్వాలేదు. దేవుడి
0: పోలండి అయితే. వెరీ గుడ్ సార్. మరి విన్నారా వాళ్ళ టాపిక్? విన్నారా? అంటే ఏం లేదండి, మనకి ఈవేళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే కోపం గురించి అండి. మీకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కోపం వచ్చిందండి?
1: సబ్జెక్ట్ ని సన్నివేశాన్ని బట్టి కోపం వస్తే మనం కూల్ అయిపోవాలి సార్.
0: ఓకే,
1: కూల్ అయిపోతే సహనం అయితే చాలా గొప్పది.
0: సహనం చాలా. కానీ పొద్దున్న నుంచి మీకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు కోపం వచ్చింది?
1: నాకేం పెద్దగా రాలేదు.
0: పెద్దగా వచ్చిందా రాలేదా?
1: రాలేదు సార్.
0: లేదు వచ్చి కూడా రానట్టుగా ఉన్నారా?
1: లేదు లేదు, కోపం వచ్చేంత ఏమి లేదు.
0: ఏం లేదు? ఓకే.
1: లేదు లేదు సార్, ఒకవేళ వచ్చినా నేను తన వరకు దాన్ని కవర్ చేసేస్తా.
0: ఓకే ఓకే ఓకే. ఎలా కవర్ చేస్తారు కోపం వస్తే?
1: నేను ధ్యానం చేసుకుంటా సార్.
0: ధ్యానం చేసుకుంటారు? వెరీ గుడ్ అండి. మెడిటేషన్ నిజంగా చాలా బెస్ట్ మెడిసిన్.
1: ధ్యానం చేసుకుని మన దేవుణ్ణి కలుసుకుంటే కూల్ అయిపోతాం.
0: సో వెరీ గుడ్. మీరు బాగా ఇంకా పీక్ స్టేజ్ లో వెళ్ళిపోయి మీకు పట్టరాని కోపం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లైఫ్ లో?
1: ఉన్నాయి సార్. కానీ ఏం చేద్దాం, తప్పదు, కోపడ్డా సమస్య క్లియర్ కాదు.
0: ఓకే,
1: ఏదో మనసులో బాధపడుతూ ఎందుకు ఇలా జరిగిందని నేనే ఫీల్ అయిపోయి చాలా వరకు కామ్ అయిపోతా.
0: ఓకే ఓకే, సూపర్ అండి.
1: దాని వల్ల రిస్క్ లు వస్తాయి సార్ మళ్ళా.
0: అవునండి అవునవును, అది కూడా రిస్కే. కరెక్ట్. మాట్లాడితే ఒకటి, మాట్లాడకపోతే ఇంకొక రిస్క్. సో చాలా బాగా చెప్పారు భాష గారు. సో మరి ఇవాళ ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: వాళ్ళ భార్యా బిడ్డల్లో బ్రతుకు పూల బాట కాదు, ఇది పరవశించి పాడుకునే పాట కాదు.
0: బ్రతుకు పూల బాట కాదు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాదర్ భాష గారు కాల్ చేసినందుకు. అదేవిధంగా మీ కోపం గురించి మీరు షేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అడిగిన పాట అయితే వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సార్ కాదర్ భాష గారు సూపర్ అండి, చాలా బాగా మాట్లాడారు. అట్ ది సేమ్ టైం మంచి పాట కూడా అడిగారు. సో మీకోసం ఈ పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 మస్త్ టైం పాస్ లోను అండి. సో మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: వెరీ గుడ్ ఈవినింగ్ సార్.
0: సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: అవునా సార్?
0: బాగున్నానండి. మీరు?
1: బాగున్నాం సార్. మాకు ఎండలు తీవ్రంగా ఉన్నాయి సార్, నెల్లూరు.
0: అయ్యయ్యో, మాకు కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. మరి ఎండలో తిరగండి, మరి
1: చాలా తీవ్రంగా ఉంది సార్.
0: సార్ మీ మాట చాలా తక్కువగా వినపడుతుందండి, ఒకసారి కొంచెం.
1: చాలా తీవ్రంగా అల్లాడిస్తుంది సార్ ఎండలు మాకు.
0: అయ్యయ్యో, జాగ్రత్తగా ఉండాలి సార్. ఎండలు అయితే మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే ప్రతి చోట అలాగే ఉంది. మీకే కాదు, 45, 46, 48 డిగ్రీల వరకు వెళ్ళిపోయింది. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అవునండి అవునండి అవునండి. అవునండి, అసలు బయటికి రావడం ఏంటండి బాబు, ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాయి. ఎందుకంటే గోళ్ళు కూడా సిమెంట్ గోళ్ళు, బయట ఉన్న వేడి కన్నా ఇంకొంచెం లోపల కూర్చుంటే, అసలు ఏమి ఆన్ చేసుకోకుండా కూర్చుంటే ఇంకా కొంచెం వేడిగా ఉంటుందండి. అసలు అవునండి అవునవునవును.
1: దేవుడే కాపాడాల్సిన,
0: ఏం పర్లేదండి, దేవుడు అన్ని చూసుకుంటాడు, హ్యాపీగా చూసుకుంటాడు. మీరు ఏం టెన్షన్ పడకుండా, ఎండలోకి రాకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఏమండి, ఎక్కువ మజ్జిగ అవన్నీ తాగుతూ ఉండండి, సరిపోతుంది. అవునండి అవునండి.
1: మీరు ఎంత పోయినా కూడా ఉంటుంది.
0: అవునండి అవునండి, డిహైడ్రేషన్ అవి ఇవి రాకుండా ఉంటుంది.
1: సరే, పోతా ఉన్నా కూడా సమస్య ఉంటుంది నిమ్మకాయ కూడా.
0: అవునండి అవునవునవును, రైట్ అండి. ఇస్మాయిల్ గారు ఇవాళ నేను చెప్పిన టాపిక్ విన్నారా? అవునంటారా? ఓకే, ఇవాళ నేను చెప్పిన టాపిక్ ఏంటంటే,
1: మరి మా శ్రోతలు ఎక్కువ అట్టే ఉండాలి, మా ఆల్ ఇండియా శ్రోతలు మా భీమవరం మీద అభిమానం చూపిస్తున్నారు. ఇంత ముందు భీమవరం చికెన్ దొరికింది మాకు, దొరకడం లేదు సార్ భీమవరం.
0: సార్ మీ వాయిస్, మీ మాట కరెక్ట్ గా అర్థం అవట్లేదండి
1: సార్.
0: బడి పంతులు సినిమాలో,
1: బడి పంతుల్లో పాట సార్.
0: తప్పకుండా సార్, డెఫినెట్ గా అండి.
1: ఈ పాట సార్ రేడియో మన ఆళ్ళగడ్డ వదుల బిడ్డ వీరాభిమాన్ స్టేషన్ లో ఆయన పేరు ముందుంటది, ఆయన కోసం రేడియో
0: తప్పనిసరిగా తప్పనిసరిగా సార్. ఇస్మాయిల్ గారు డెఫినెట్
1: గా
0: తప్పకుండా అండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి. సో అయితే పాట వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇస్మాయిల్ గారు. రైట్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 లో మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో
2: నమస్తే సార్.
1: సార్ నమస్తే అండి.
2: వైఎస్ఆర్ కడప జిల్లా పండుల మండలం కోడవానిపల్లి.
1: ఓకే సార్, మీ పేరండి?
2: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పండుల మండలం కోడవానిపల్లి.
1: ఈశ్వర యాదవ్ గారు ఎలా ఉన్నారండి, బాగున్నారా?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. ఏంటండి విషయాలు, ఎండలో బాగున్నాయి అక్కడ?
2: ఎండలు ఎక్కువ ఉన్నాయి.
1: ఓకే ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. మరి ఎండలో ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే ఇంట్లోనే ఉంటున్నారా?
2: హలో,
1: ఎండలో

0: ఎంజాయ్ చేస్తున్నారా ఇంట్లోనే ఉంటున్నారా?
1: ఎండలో ఎక్కువ ఉంటాయి, ఎండలో యాభై అంటుకున్నాము కానీ.
0: ఓకే ఓకే. ఈశ్వర్ యాదవ్ గారు, ఇవాళ ఒక నేను టాపిక్ అడిగాను, విన్నారా?
1: టాపిక్ పవర్ కట్ అయింది, మాకు స్లో వినిపించలేదు.
0: అవునంటారా? కోపం ఉంటుందా ఈశ్వర్ యాదవ్ గారికి? కోపం వస్తూ ఉంటుందా మీకు? కోపం వస్తూ ఉంటుందా మీకు? అవునంటారా? ఓకే. ఈవేళ వచ్చిందంటారా, ఈవేళ రాలేదా? ఈరోజు కోపం వచ్చిందా రాలేదా? ఈరోజు కోపం వచ్చిందా మీకు రాలేదా?
1: సినిమా నుంచి
0: మళ్ళీ చెప్పండి ఒకసారి.
1: శ్రీకృష్ణ సత్య సినిమా నుంచి.
0: శ్రీకృష్ణ సత్య సినిమా నుంచి.
1: మాట మీదగలడా, నేను గీచిన గీటు దాటగలడా?
0: తప్పకుండా సార్.
1: ఇది నేను కృష్ణ పాత్ర వేస్తాను, నా పక్కన సత్యం ఈ సైడ్ పాటలు పాడతా నాకు.
0: ఓకే ఓకే, తప్పకుండా సార్.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈశ్వర్ యాదవ్ గారు. సో మీతో నేను ఫస్ట్ టైం మాట్లాడడం బట్టి కొంచెం వాయిస్ కొంచెం అటు ఇటు అలా అయింది. బట్ ఎనీవే, మీరు అడిగిన సాంగ్ అయితే మాత్రం వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే ప్రసాద్ గారు, విశాఖపట్నం నుంచి చింతల గ్రహారం బుడ్డేటి జగన్నాథరావు
0: గారు. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు కోపం టాపిక్ ఇచ్చారు, నాకు నిజంగా కోపం వస్తుందండి.
0: అబ్బో ఎందుకండి, మీ కోపం రాకూడదని నేను కోపం టాపిక్ తీసుకున్నాను ఇవాళ.
1: ఎందుకంటే సరే, రింగు మీరు డైల్ చేస్తుంటే రింగ్ అవుతుంది, ఇంకా మీరు లిఫ్ట్ చేసేస్తారనే టైంకి మళ్ళీ కట్ అయిపోయేది అనమాట. అదే మా ప్రసాద్ గారు తీయట్లేదు అని కోపం బాగా పెరిగిపోయిందండి.
0: అయ్యో చూసారా, సో నాకు కనపడుతుంది మీ కోపంలో మీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది. అసలు మొత్తం మొహం అంతా కూడా చెమట పట్టేసింది. అసలు మామూలుగా లేదు, కొంచెం కోపం
1: తగ్గించుకోండి. నెక్స్ట్ మాకు విశాఖపట్నంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, భీమవరానికి ఏమైనా పార్సల్ చేయమంటారా? ఫ్రీగానే పంపిస్తాను నేను.
0: తప్పకుండా సార్, డెఫినెట్ గా ఆల్రెడీ నేను మీకు నిన్నే పంపించాను, మీకు ఇవాళ అందలేదా?
1: మాకు చాలా ఇక్కడ ప్రాకింది అనమాట, కానీ ఓవర్ అయిపోతుందండి, మీకు మళ్ళీ రిటర్న్ చేసేద్దాం అనేది.
0: ఓకే, అవునంటారా? తప్పకుండా సార్, యా డెఫినెట్ గా చేసండి. యాక్చువల్లీ మొన్న మీకు నేను ఒక సలహా చెప్దాం అనుకున్నాను. మొన్న ఎప్పుడో ఎవరిని అడిగినప్పుడు ఒక సలహా చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం అక్కర్లేదండి, మీరు ఏం తీసుకుంటారంటే ఒక 10x10 ఒక షీట్ ఒకటి తీసుకోండి.
1: ఓకే
0: ఓకే, తీసుకుని కొంచెం ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి 4 మేకులు కొడితే ఎండ రాదు సార్?
1: అవును, ఆ మేకులు కూడా భీమవరం మీ అధీనంలో ఉన్నాయని తెలిసింది, ఒకసారి అటు వస్తే తెచ్చుకోవాలి.
0: తప్పకుండా సార్, డెఫినెట్ గా మీకు ఏది కావాలంటే అది సార్. మీరు కోపం లేకుండా హ్యాపీగా ఎండ తగలకుండా ఉండడమే మా ధ్యేయం.
1: చక్కని పాటలు ఇస్తారు 2 గంటలకి.
0: అవునంటారు, థ్యాంక్ యూ అండి.
1: వ్యాఖ్యానం బాగుంటుంది, మంచి సార్, అంటే మంచి పాటలు, ఆ పాటల గురించి బ్యాక్ గ్రౌండ్ ఇంకా అన్ని బాగా చెప్తుంటారు.
0: థ్యాంక్ యూ సార్,
1: ప్రత్యేకించి వినాలని అనిపిస్తుంది అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: నా విషయంలో కోపం వచ్చింది అంటే రావడం చాలా తక్కువ సార్, వచ్చింది అంటే బీభత్సంగా వస్తుంది. అయితే నాకు ఎక్కువ కోపం వచ్చేటప్పుడు నేను ఏం చేస్తుంటానంటే, ఈ అక్కడ నుంచి ఆ ప్రదేశం నుంచి వేరే చోటు కొద్ది మారిపోతాను ఏరియా నుంచి. మారిపోవడం తర్వాత ఏ మెలోడీ సాంగ్స్ వేసుకుని కొద్ది ప్రశాంతంగా వింటానండి.
0: గ్రేట్ అండి, ఇదైతే మాత్రం సూపర్.
1: అటువంటిప్పుడు మనకి ఆ కోపం కొద్దిగా పక్కకు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక మాట వాళ్ళు అనేసి తర్వాత పశ్చాత్తాపడే కంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఆ టైం అప్పుడు కొద్దిగా కోపం తగ్గుతుందండి. ఎవరికైనా అంతే, ఒక్క అడుగు మనం తగ్గితే తగ్గుతుంది కోపం.
0: అవును సార్, అవునండి, అవును, చాలా బాగా చెప్పారండి జగన్నాథరావు గారు. సూపర్ సార్,
1: కార్యక్రమాలన్నీ కూడా బాగుంటున్నాయి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ప్రతి కార్యక్రమం ఒక ఆనిముఖ్యమేనండి. కాలర్స్ కూడా బాగా పెరిగిపోయారు ఇప్పుడు. ఏంటంటే మీకు మీ రేడియోకి ఉన్న డిమాండ్, ఇంక ఏ రేడియోకి నాకైతే నాకు తెలియదు. ఇంక అంత నవ్వ డైల్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా డైల్ చేస్తుంటే ఇప్పుడు అలాగా తగిలింది అనమాట.
0: అవునంటారా,
1: 1 అవర్ కేటాయించాలి నిజంగా.
0: అవును సార్, అవును సార్, అదే ఫ్యూచర్, అదే అనుకున్నాండి మొన్న కూడా అనుకున్నా. సో ఇంకో గంట పెంచితే ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అని.
1: చూడండి సార్, మీరు గంట పెంచండి, గంట పెంచినా ఇలాగే ఉంటుంది సార్ డిమాండ్.
0: అవును సార్, అవును సార, అదంతా మీ అభిమానం అండి. సో మీలాంటి శ్రోతలు అందరూ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తున్నారు.
1: లేదులేండి, ఎంత మేము అభిమానులు ఉన్నా ఆ కార్యక్రమాలు నిడివి ఆ విశ్లేషణతో కూడుకున్న మాటలు పాటలు మీరు ఇచ్చే విధానం కూడా మమ్మల్ని ఆకట్టుకుంటుందండి మెయిన్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఎందుకంటే చాలా ప్రైవేట్ రేడియోలు ఉన్నాయి, అవి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఆ క్వాలిటీ గవర్నమెంట్ రేడియో స్టేషన్లో కూడా లేదండి, అంత చక్కగా వస్తుంది మీ దగ్గర రేడియో నుంచి అయితే.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి,
1: చాలా వాల్యుబుల్ గా వస్తుంది. మరి ప్రత్యేక ధన్యవాదాలు అండి మీకు.
0: మీకు కూడా సార్, మీకు కూడా మా అందరి తరఫు నుంచి, మా స్టాఫ్ తరఫు నుంచి, మా రేడియో తరఫు నుంచి, మా మేనేజ్మెంట్ తరఫు నుంచి. సో మీరు ఆదరిస్తున్నారు డెఫినెట్ గా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అయితే ఈ రోజు నాకు ముత్యాల అది మాయిదార్ మల్లిగాడి చిత్రం అండి.
0: ఓకేనండి,
1: అందులో మల్లె మల్లె పొందిరి నీడలో నా జాబిల్లి మచ్చమేసి ఉంచాను, జాబిల్లి అని ఒక పాట ఉంటుంది.
0: మల్లె పందిరి నీడలో,
1: మల్లె పందిరి నీడలో అనే పాట. ఆ పాటని డెడికేట్ చేయండి. ఈ పాటని దొరికాడు మాణిక్యాలరావు గారికి, నల్లమల్లి వెంకటరెడ్డి గారికి, అలాగే బండారు తిరుపతులు గుప్తా గారికి, మీకు కూడా మొన్న
0: అవును సార్
1: మీకు విజయ మేడం కి, అందరికి కూడా ఈ పాటని.
0: థ్యాంక్ యూ సార్, మీరు నా ఆగ్రహానికి గురవ్వలేదు, ఎందుకంటే మీరు నా పేరు కూడా కలిపారు కాబట్టి.
1: పూల

0: కదండి మరి, అందుకే చక్కగా మల్లెపూలు వాసనతో పాట వింటున్నాను మీరు వేస్తే.
1: తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా సార్, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అండి జగన్నాథ్ రావు గారు, అలా కాల్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. సో మీరు అడిగిన సాంగ్ అయితే వచ్చేస్తుందండి, విని ఎంజాయ్ చేయండి.

సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మాత్రం విన్నా కదండి. సో అందరికి కోపం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అండి. కోపం అనేది ఏంటంటే చాలా చిన్న పదమే కనపడడానికి, కానీ అది చేసే ప్రాబ్లం ఉంటుంది చూసారా, అదైతే మాత్రం చాలా చాలా చాలా దారుణం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులో చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరిని అడిగినా సరే నన్ను రెచ్చగొట్టుకు, నా కోపం వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇదేనండి. సో కోపం కోపం కోపం. సో ప్రతి చిన్నది వాళ్ళకి అవసరమైంది, వాళ్ళకి కావాల్సింది ఏదన్నా అవ్వలేదు అంటే కోపం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్ళాము అంటే అక్కడ

0: మనకి కరెక్ట్ గా మనం ఇచ్చిన ఆర్డర్ కనుక రాలేదు అంటే కోపం. సో మరి మనకు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు రేడియో విష్ణు అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడతారు?
1: హలో.
0: హలో సార్.
1: గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
0: సార్ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అశ్వత్ సార్, మార్కాపురం.
0: అశ్వత్ గారు మార్కాపురం, ఎలా ఉన్నారండి, బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి, సూపర్ గా ఉన్నాను. ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, ఎలా ఉన్నాయి, ఎండ్లు బాగున్నాయా, ఎంజాయ్ చేస్తున్నారా? తగ్గాయి అంటారా లేకపోతే మీకు ఎక్కువగానే ఉన్నాయా?
1: నార్మల్ గా
0: సార్. నార్మల్ గా ఉన్నాయి. ఓకే.
1: స్టిచింగ్ చార్జ్ కంటే రెడీమేడ్ లో వచ్చి చాలా తక్కువగా
0: వస్తున్నాయి. ఓకే.
1: దాని వల్ల చాలా వరకు కొంచెం తక్కువగానే అందుతాయి. అంటే మునపటి రోజుల అంటే ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ లాగలేదు.
0: అశ్వత్ గారు, మీకు కోపం వచ్చింది వేళ ఏం రాలేదా పొద్దు నుంచి ఇప్పటి వరకు?
1: కోపం వస్తుంటుంది సార్, కోపం మనిషికి రావడం అనేది సహజం సార్. కోపాన్ని ఒక మహానుభావుడు చీపులతో కొలిచారు సార్. అది కోపము చీపుని మనం దగ్గర దాదాపుగా మాక్సిమం ఒక మూలలో పెడతాం, లేదా కలుపు వెనకాల పెడతాము. మనం అలా కోపాన్ని మన మైండ్ లో కూడా ఎక్కడో ఏదో మూలన ఉంచాలి సార్. దాని టైం వచ్చినప్పుడు బయటకు వచ్చేసి దుర్మ దుర్మారం చెత్తారం అంతా తీసేదన్నమాట.
0: చాలా బాగా.
1: అలాగా కొన్ని సందర్భాలు అలా ఉంటున్నాయి సార్. కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చేసి పిల్లలు మారించుకోవడం, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ఇబ్బందిగా గురి చేయడం, అలాంటి టైంలో కోపం వస్తుంది సార్. కొన్ని కొన్ని వాటికి మనం కోపడితే అది ఆ సమస్యలు అనేవి కొన్ని కొన్ని సార్లు అవుతాయి, కొన్ని కొన్ని సార్లు అవ్వచ్చు సార్. కోపడి ఇప్పుడు కోపడమంటే కొన్ని కొన్ని చోట్లలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.
0: అవునండి.
1: అలాంటి టైంలో మనం వీలైనంత వరకు సహనంతో ఉండాలి సార్.
0: అది
1: మనం కోపడితే ఆ సమస్య తీరుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం కోపడాలి సార్. లేదంటే మళ్ళీ దాని ప్లేస్ అది పెట్టేస్తే బాగుంటుంది. మనం హ్యాపీగా ఉంటాము, సమాజాన్ని లేదా మన ఫ్యామిలీని సంతోషంగా ఉంచుతాం సార్.
0: సో గ్రేట్ అండి. కోపం అనేది ఏంటంటే మన చేతిలో ఉన్న నిప్పు లాంటిది అండి, అది మన్ని కాలుస్తుంది, అవతల మనం విసిరితే అవతల వాళ్ళు కూడా కాలిపోతూ ఉంటారు.
1: అవును సార్.
0: సో గ్రేట్ అండి అశ్వత్ గారు. మరి ఈ వేళ ఏం పాట విందాం అనుకున్నారు
1: సార్? ఈ రోజు ఈవినింగ్ వర్షం పడింది, గరానా మోడీ మూవీలో కిటికీలు తెలిసిన చిట్టుపట్టిన పిలుస్తాను.
0: తప్పకుండా సార్. సో మీ గురించి అయితే మాత్రం ఆ పాట ప్రసారం చేస్తూ ఉంటాం, కానీ మిగతా ఏరియాల వాళ్ళు అందరూ కూడా కొంచెం జెలస్ ఫీల్ అవుతారండి, ఎందుకంటే మాకు ఇంత ఎండ్లగా ఉన్నాయి కానీ అశ్వత్ గారికి కొంచెం వర్షం పడింది అని చెప్పి వాళ్ళందరికీ అసూయి కూడా వస్తుంది. మరి
1: మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువగానే ఉంటాయి, చాలా విపరీతమైన ఎండ ఉంది, మధ్యాహ్నం నుంచి వర్షం పడింది.
0: అవునంటారా? ఓకే ఓకే.
1: నార్మల్ గా పడింది.
0: అవునంటారా? ఓకేనండి. సో అయితే మీ గురించి సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి అశ్వత్ గారు.
1: ఓకే సార్.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. సో అశ్వత్ గారు మీరు అడిగిన సాంగ్ అయితే మాత్రం వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: వెల్కమ్ టు రేడియో విష్ణు, వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 అండి. సో మరి లిజనర్స్ ఇవాళ నేను అడిగిన టాపిక్కి చాలామంది కాల్ చేసి సో మీ అభిప్రాయాలు అన్నీ కూడా పంచుకున్నారు కదండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కోపం అనేది చాలా చిన్న పదం అండి, కానీ ఈరోజు అది ఎలాంటి స్థితికి మనుషుల్ని తీసుకెళ్ళిపోయిందంటే, చాలామంది అంటూ ఉంటారు కదా ముక్క మీద కోపం వస్తూ ఉంటుంది అని. సో చిన్నది, ప్రతి చిన్న దానికి కూడా మనం కోపడుతూనే ఉంటాయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కోపం చాలా పర్వాలేదు కదా, సో కోపం ఉన్న వాళ్ళు మొత్తం ఏదన్నా బయటకు కక్కేస్తారు చాలా ఇది అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది తప్ప. కానీ కోపం అనేది కనుక మీ పరిధిలో ఉండి మీ బార్డర్లో ఉంటే చాలా చాలా బాగుంటుందండి. కానీ కోపం అనేది కనుక మీ లిమిట్ని కానీ దాటిపోయితే మాత్రం అది అగ్రెషన్లోకి వెళ్తుంది. వన్స్ అగ్రెషన్లోకి వెళ్ళింది అంటే చాలామంది అంటూ ఉంటారు చూసారా, నేను కోపం వస్తే మనిషినే కాదు, నేను కోపం వస్తే ఏం చేస్తాను నాకు తెలియదు. సో చాలామంది చూడండి కోపాలు వచ్చినప్పుడు వాళ్ళు అగ్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోతారు, చేతిలో ఏమున్నా పగలగొట్టేస్తూ ఉంటారు, ఎంత సమాధానమైనా చెప్పేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మంచి మంచి ఫోన్లు పగలగొడతారు, మళ్ళీ ఆ స్క్రీన్లు పగిలిపోతాయి, మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవడానికి వెళ్తాడు, రిపేర్ చేయించుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే 15,000 అవుతుంది స్క్రీన్ వేయడం అంటారు. అప్పుడు వచ్చే కోపం అణుచుకుని ఆ కోపం కూడా ఉంటూ ఉంటుంది. సో ఈ అగ్రెషన్ అనేది కనుక పైకి మనకి తారాస్థాయికి కనుక వెళ్ళిపోతే మనుషులందరం కూడా మనం ఒక పసుపురాయిలా మిగిలిపోతాం అండి. సో అందుకోసం మనం ఈరోజు జైల్లో మగ్గుతున్న వాళ్ళందరూ ఎవరైతే మర్డర్లు చేసి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా క్షణిక ఆవేశంలో జరిగినవన్నీ కూడా, కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న సెకండ్స్లో జరిగే పొరపాట్లు అండి. సో అందుకోసం కోపానికి అందరూ కూడా బానిసలు అవ్వకుండా కోపానికి మాస్టర్లా ఉండాలని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి కోపం ఓన్లీ కోపం రెండు రకాలుగా ఉంటూ ఉంటుంది. సో కొంతమందిని భయపెట్టాలని, చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళని కోపంతో భయపెట్టాలని అందరూ నటిస్తూ ఉంటారు, అదొక కోపం అయితే. ఇంకొకళ్ళు అసలు ఏం అన్నా ఊ అన్నా అన్నా కూడా కోపం వచ్చేసి వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. సో కోపాన్ని ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే ఉంచుకుందామండి. సో కోపానికి మాత్రం మనం ఎవ్వరూ కూడా బానిసలు అవ్వద్దు, కోపానికి మనం మాస్టర్లా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్లో మళ్ళీ ఇంకో టాపిక్ తోటి మేము ఉంటాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ప్రసాద్.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా

FM 90.4. Hi listeners, good evening. Welcome to Career Choice. చిన్న విద్యార్హతలతోనూ సరైన కొలువలు పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో కీలక ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్మీలో అధికారి హోదాలో విధులు నిర్వర్తించవచ్చు. ఇందుకోసం ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దారి చూపుతుంది. శిక్షణ పొందుతూ బీటెక్ చదువుకోవచ్చు, ఆ తర్వాత లెఫ్టినెంట్ గా కొలువు తీరచ్చు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా? ఏడాదికి 2 సార్లు ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ తో ఆర్మీ అవకాశం కల్పిస్తోంది. ప్రతిసారి 90 మంది తీసుకుంటారు. జేఈఈ మెయిన్ 2026 స్కోర్తో ఈ కోర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎక్కువ స్కోర్ ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. ఇలా వడపోతలు నిలిచిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి ఆధ్వర్యంలో 5 రోజులు 2 దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలి రోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలు అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత 4 రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించిన వారిని కోర్స్ శిక్షణకు ఎంపిక చేస్తారు. ఇక కోర్స్ శిక్షణ విషయానికి వస్తే జనవరి 2027 నుంచి తరగతులు శిక్షణ ప్రారంభమవుతాయి. 4 ఏళ్లు టెక్నికల్ ట్రైనింగ్ పూణే, సికింద్రాబాద్, మావుల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా కొనసాగుతుంది. ఇందులో 2 దశలుంటాయి. ఫేజ్ 1 3 ఏళ్ల ఫ్రీ కమిషన్ ట్రైనింగ్, ఫేజ్ 2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్. 3 ఏళ్ల ఫేజ్ 1 శిక్షణ పూర్తి చేసుకుని ఫేజ్ 2లో చేరినప్పుడు ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫండ్ అందుతుంది. శిక్షణ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూ న్యూఢిల్లీ అందిస్తుంది. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. ఇక లెవెల్ 10 వేతనం, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. వీరు సిటీసీ రూపంలో ఏడాదికి సుమారు 18 లక్షల వరకు వేతనం పొందొచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలు అందుకోవచ్చు. ఇవి శాశ్వత ఉద్యోగాలు, అందువల్ల ఫిన్చన్, ఇతర ప్రయోజనాలు, పదవీ విరమణ అనంతరం దక్కుతాయి. ఖాళీలు వచ్చేసి 90. అర్హత వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 60% మార్కులతో ఇంటర్మీడియట్ ప్లస్ టూ జేఈఈ మెయిన్స్ 2026 స్కోర్ అనేది తప్పనిసరి. పురుషులే అర్హులు. జనవరి 1, 2027 నాటికి 16 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు తేదీ జూన్ 12. ఇప్పుడు మనం మరొక నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ కోల్కతా 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ 23, మేనేజ్మెంట్ 39. అర్హత వచ్చేసి బీఈ, బీటెక్ డిగ్రీ, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీజీ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులు. వేతన శ్రేణి వచ్చేసి 40,000 నుండి 140,000 వరకు. వయసు వచ్చేసి ఇంజనీరింగ్కు 25 ఏళ్లు, మేనేజ్మెంట్కు 27 ఏళ్లు మించకూడదు. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో ఎంపికనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్ జెండర్లకు ఫీజు అనేది లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 9, 2026. ఇకలని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అప్రెంటిస్ 635 ఖాళీలు, ఏపీలో 20, తెలంగాణలో 20 ఉన్నాయి. అర్హత వచ్చేసి డిగ్రీ, వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అనేది వర్తిస్తుంది. స్టైఫెండ్ వచ్చేసి నెలకు 12,300 రూపాయలు. ఎంపిక విద్యార్హతల మెరిట్తో ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 100 రూపాయలు, మిగిలిన అందరికీ కూడా 200 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6, 2026. లిజనర్స్ మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా.

0: Enterprises. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
1: சீதாராமா எலக்ட்ரிகல்ஸ் அண்ட் எலக்ட்ரானிக்ஸ் அகுஜா ஆதரேஜ் ஷோரூம் பீம்வரம். பிரமுக கம்பெனில கூலர்ஸ், ஃபேன்ஸ், மிக்சீலு, கிரைண்டர்லு, ரைஸ் குக்கர்லு, வாட்டர் ஹீட்டர்லு, ஹோம் தியேட்டர் ஸ்பீக்கர்ஸ், ஸ்டெபிலைசர்ஸ், ஐரன் பாக்ஸ், கேஸ் ஸ்டவ்ஸ், அகுஜா கம்பெனி சவுண்ட் சிஸ்டம்ஸ் லபிச்சுடும். எலக்ட்ரிகல் கூட்ஸ் அண்ட் எலக்ட்ரானிக்ஸ் ஸ்பேர் பார்ட்ஸ் சேல்ஸ் அண்ட் சர்வீஸ் செய்யப்படும். விச்சேண்டி சீதாராமா எலக்ட்ரிகல்ஸ் அண்ட் எலக்ட்ரானிக்ஸ் அகுஜா ஆதரேஜ் ஷோரூம் போலீஸ் பம்ப சென்டர் பிபி ரோட் பீம்வரம். செல் 9866742558. After a short break, welcome back to Career Choice. దేశంలోని మూడు బ్యాంకులు అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఏదైనా డిసిప్లిన్లు, డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,150, ఏపీలో 709, తెలంగాణలో 491 ఖాళీలు. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూన్ 8. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీలు 5,000, తెలంగాణలో 83, ఏపీలో 188 ఉన్నాయి. ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్షను రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో అంటే మొబైల్ లేదా ల్యాప్టాప్తో ఎక్కడి నుంచైనా రాయొచ్చు. ఇక దరఖాస్తుకు ఆఖరి తేదీ జూన్ 8. ఇక అలానే పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఖాళీలు 635, రెండు తెలుగు రాష్ట్రాల్లో చెరో 20 ఖాళీలు ఇందులో కలుసున్నాయి. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6. హైదరాబాద్ కంజన్బాగ్ లోని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ మిథానిలో 23 గ్రాడ్యుయేట్, 20 టెక్నీషియన్, మొత్తం 43 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతై ఉండాలి. విద్యార్థులతో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూన్ 3. ఇక అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని గ్రూప్ బి, గ్రూప్ సికి చెందిన 12,256 తాత్కాలిక పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఉద్దేశించారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. అయితే కొన్ని పోస్టులకు డిగ్రీకి తోడు ప్రత్యేక అర్హతలను కూడా నిర్దేశించారు. ఆఖరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక అనేది 2 దశల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికంటుంది. ఆఖరి తేదీ జూన్ 22. యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎన్డీఏ, ఎన్ఏ పరీక్షకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 394. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ వింగ్ 208, పురుషులు 198, మహిళలు 10. నావీ వింగ్ 42, పురుషులు 37, మహిళలు 5. ఎయిర్ ఫోర్స్ వింగ్ 120, ఫ్లయింగ్ బ్రాంచ్ 92, గ్రాండ్ డ్యూటీ టెక్ 18, గ్రాండ్ డ్యూటీ నాన్ టెక్ 10. ఒక్కో దానిలో 2 పోస్టులను మహిళలకు ప్రత్యేకించారు. నేవల్ అకాడమీ +2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ 24, మహిళలకు 3. ఏ గ్రూప్ తోనైనా ఇంటర్ ఉత్తీర్ణత ఇండియన్ నేవల్ అకాడమీ +2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కి మాత్రం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇక రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్పి టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూన్ 9. ఇక అలానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతికి తోడు నిర్దేశిత ట్రేడ్స్ బ్రాంచీల్లో ఐటీఐ, అప్రెంటిస్షిప్, డిప్లొమా, బీటెక్ వీటిల్లో ఏదైనా సరే ఉత్తీర్ణులై ఉండాలి. ఇక 2వ దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ఆధారిత యాటిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 14. అన్ని రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టులున్నాయి. పోస్టులు వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ 6,242. అర్హత వచ్చేసి 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతై ఉండాలి. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్స్ పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ జూన్ 30 నుంచి జూలై 29 వరకు. లిజినెస్ మరింత వరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నా కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్.

0: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
1: హై లిజనర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. కథానాయకుడు రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలికలో రూపొందుతున్న చిత్రం ఇరుముడి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. తండ్రి కుతుళ్ల అనుబంధాలతో ముడిపడిన ఈ యాక్షన్ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. దీంతో ఓ కీలక ఎపిసోడ్ లో ఆయన మునిపెన్నడూ చేయని విభిన్నమైన గెటప్ లో ఆశ్చర్యపరచనున్నట్లు సమాచారం. అది వయసు పైబడిన పాత్రగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎంతో జనాదరణ పొందిన విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి అనే భక్తి పాటను రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో థియేటర్లోకి రానుంది. లిజనర్స్, మరింతవరకు రవితేజ నటిస్తున్న ఇరుముడి మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. అయాన్, అహల్య బమ్రూ జంటగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం సింగీతం. వైజయంతి మూవీ స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించారు. సినిమా జూన్ 11 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అనే ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అయాన్ మాట్లాడుతూ, వైజాగ్ లోని అక్కయ్యపాలెంలో జన్మించిన నేను హైదరాబాద్ వెళ్లి హీరో అవడం ఎంతో ఆనందాన్నిస్తోంది. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరూ సినిమా తీయలేదు అని అన్నారు. ఇక అహల్య బమ్రూ మాట్లాడుతూ, ఇందులో నేను గౌరీ పాత్రలో నటిస్తున్నా, ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకున్నా అని తెలిపారు. మరి చిత్రంలో రేణు అనే పాత్రలో కనిపించబోతున్నా. ఇలాంటి క్యారెక్టర్ ను మీరు ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూసి ఉంటారు అని సలిని కుండెపొడి అన్నారు. లైవ్ వీడియో కాల్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, సింగీతం ఒక కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్ అని అన్నారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పిసిఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్, ఎస్ బ్యాంక్ పైన, పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186 8925896421. పేపరు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సైబర్ నేరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహనే అసలైన రక్షణ. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. పెద్ద సినిమాను మేమెంతో మనసు పెట్టి తీసాం. ప్రతి భావోద్వేగం, ప్రతి కష్టం, ప్రతి క్షణాన్ని ఈ సినిమా కోసం అంకితం చేశాం. ఇది ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమే కాదు, తన గుర్తింపు కోసం పోరాడే ఒక వ్యక్తి కదా. ఆ పోరాటం మీ హృదయాలను తాకుతుంది, మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా చూసిన తర్వాత మళ్లీ మళ్లీ చూడాలనిపించే అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే చిత్రమిది. నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ నా ఫిల్మ్ లైబ్రరీలో పెద్ద నెంబర్ వన్ గా నిలుస్తుంది అని అన్నారు రామ్ చరణ్. ఆయన కథనాయకుడుగా జాన్వీ కపూర్, కథనాయిక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ద. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట్ సతీష్ కిలార్ నిర్మించారు. జూన్ 4 విడుదలవుతుంది. ఈ సందర్భంగా బొప్పల్లో నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్ లో హల్లల్లో అంటూ సాగే మూడో గీతాన్ని ఆవిష్కరించారు. మరి వేడుకలో ఈ పాటను ఏఆర్ రెహమాన్ ఆయన బృందంతో ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి చిత్రంలో రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా గౌరవంగా భావిస్తున్నా. ఏఆర్ రెహమాన్ గారు వంటి ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది అని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, పెద్ద ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని

నడుస్తుంది. ఈ సినిమా కోసం మేమంతా 2 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి పనిచేశాం. జూన్ 4 కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లలో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరుతున్నా అని అన్నారు. మరి కార్యక్రమంలో దివ్యేంద్ర శర్మ, రవికిషన్ తదితరులు మాట్లాడారు. లిజనెస్ మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు వికాసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన

0: విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ప్రేక్షకులు థియేటర్లకు రావడమే కష్టంగా మారిన రోజుల్లో మా సినిమాని విడుదల చేశాం. స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. హీరో సహా ఎంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చిన సినిమా ఇది. ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. అది చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది అన్నారు రామ్స్ కుమార్ కసిరెడ్డి. ఆయన ఓ కీలక పాత్రను పోషించిన చిత్రం పురుష. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అయ్యారు. ఇక సప్తగిరి మరో కీలక పాత్రను పోషించారు. బత్తుల కోటేశ్వరరావు నిర్మాత. మరి ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లో చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ ని నిర్వహించింది. కథానాయకుడు పవన్ మాట్లాడుతూ, ముందస్తు ప్రదర్శనల నుంచే మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయించా దర్శకుడు వీరు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లిజినెస్ మరి పురుష మూవీ గురించి ఫిల్మ్ తెలుసుకున్నా కదండి, మరో మూవీ గురించి తెలుసుకుందాం. ఇక బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, కథనాయిక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు రూపొందుతున్న చిత్రం రఫ్తార్. ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కంపా ఫిల్మ్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ భార్య నటి పత్రలేఖ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడిందని, దసరా సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కానుందని వెల్లడించింది చిత్ర బృందం. మరి వారికి ఇన్స్టాలో ఓ నోట్ ని పంచుకుంది. ఒక కళను నిర్మించడానికి సమయం పడుతుందని అంటారు, కానీ దాన్ని నిజం చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ కృషి అవసరం. రఫ్తార్ నమ్మకం, పట్టుదల, లెక్కలేని కళల ఫలితం. అందుకే దసరా సందర్భంగా అక్టోబర్ 16 థియేటర్లోకి వస్తున్నాం అని అందులో పేర్కొంది. లిజినెస్ మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని షెమ్డిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికి రంగు నీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 లో టీన్ మార్ విత్ మీ అర్జే జాస్మిన్. సో మరి రోజు టీన్ మార్ లో మంచి మంచి తెలుగు, హిందీ అనిక తమిళ సాంగ్స్ వినబోయే ముందు
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ స్మాల్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు దీన్మార్. మరి ఈ రోజు దీన్మార్ లో మనం వినబోయే ఫస్ట్ తెలుగు సాంగ్ అయితే దశరథ్ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు, తాప్సీ గారు కలిసి నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి సాగర్ గారు ఆలపించిన ఆకాశం బద్దలైన అనే సాంగ్. మరి ఈ సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేసేస్తున్నాం, విని ఆనందించండి.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogyashri, EHS, Arogya భద్రత ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే విష్ణువర్ధన్ గారి డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ ఇంకా కియారా అద్వానీ కలిసి నటించిన షేర్షా మూవీ నుంచి జస్లిన్ రాయల్ అండ్ ఇంకా బి ప్రాకర్ ఆలపించిన రాంజా అనే సాంగ్. సో మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది, ఎంజాయ్ చేయండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
2: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
1: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: బి నేచురల్, స్టే కూల్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
4: ఆఫ్రే సూపర్ హిట్ హిందీ సాంగ్ ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ సాంగ్ ఏదో ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి.

0: భీమవరంలోని ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్ నందు సంతానలేమి సమస్యకి సంబంధించి ఉచిత వైద్య శిబిరం
1: May 29, 2026 అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.
0: ఈ క్యాంపు నందు సంతానలేమి సమస్య, ఎండోమెట్రియాసిస్ లేదా గర్భంలో ఫైబ్రాయిడ్స్ లేదా కణితలు ఉండడం,
1: పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాల సమస్యలు మొదలైనవి చూడబడను.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం. వీర్య కణాల విశ్లేషణ మరియు రక్త పరీక్షలలో 50% వరకు రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఐశ్వర్య ఫెర్టిలిటీ హాస్పిటల్, ఫస్ట్ ఫ్లోర్ ఎస్ బ్యాంక్ పైన పాత్ బస్ స్టాండ్ దగ్గర, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 8925933186, 8925896421.
2: ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే సుకుమార్ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు, కృతి సనూన్ గారు కలిసి నటించిన వన్ నేనొక్కడే మూవీ నుంచి సూరజ్, సంతోష్, అనిక, మాన్సిక్ గారు ఆలపించిన సయనారా అనే సాంగ్. మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మిలప్ మిలన్ జావేరీ గారి డైరెక్షన్ లో జాన్ అబ్రహం అండ్ ఇంకా నోరా ఫతేహి కలిసి నటించిన సత్యమేవ జయతే మూవీ నుంచి నేహా కక్కర్ అండ్ ఇంకా ధ్వని బన్షాలి గారు ఆలపించిన దిల్బర్ అనే సాంగ్. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: May 29, 2026 అనగా శుక్రవారం భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఇవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: ఆఫ్టర్ సూపర్ హిట్ హిందీ సాంగ్, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఎంజాయ్ చేయండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. సో మరి ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ అయితే సెల్వ రాఘవన్ గారి డైరెక్షన్ లో సూర్య గారు అండ్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ మరియు సాయి పల్లవి కలిసి నటించిన ఎన్జికే మూవీ నుంచి సిద్ శ్రీరామ్ అండ్ ఇంకా హేమాంబిక గారు ఆలపించిన ప్రేమ ఓ ప్రేమ అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా. సో మరి ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ హిందీ సాంగ్ అయితే విక్రమ్జిత్ సింగ్ గారి డైరెక్షన్ లో మీట్రోస్ అంజన్, కనికా కపూర్ అండ్ ఇక జాక్విలిన్ కలిసి నటించిన రాయ్ మూవీ నుంచి కుమార్ గారు లిరిక్స్ అందించిన చిట్టియకలయ్యావే అనే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ఇది ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా, సో మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం,
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఆఫ్టర్ సూపర్ హిట్ తమిళ సాంగ్, ఈ రోజు తీన్ మార్లో మనం వినబోయే లాస్ట్ సాంగ్ అయితే రాజ్ కుమార్ హిరాని గారి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ గారు తాప్సీ పన్ను గారు కలిసి నటించిన డుంకీ మూవీ నుంచి అర్జిత్ సింగ్ ఆలపించిన ఓ మాహి అనే సాంగ్. సో మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, మరి ఈ రోజు సినిమా లో మంచి మంచి తెలుగు, హిందీ అనిక తమిళ సాంగ్స్ అయితే వినేశారు కదా. సో మరి తిరిగి ప్రసారం అయ్యే సినిమా లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాస్మిన్.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.